ఆకాశవాణి కర్నూలు కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీరామ స్వరాలు సిద్ధార్థ శ్రీనివాస వర్మ బృందం ఆలపించిన శ్రీరామ స్వరాలు భక్తిగీతాలు వింటారు.

0: గురువు మన సందేహాలు తీరుస్తారు, తప్పుదారి పట్టకుండా కాపాడుతారు. ఉత్తమ విద్యార్థి గురువును నీడలా అనుసరిస్తాడు. గూగుల్లో వెతికిన రాని జీవిత పాఠాలు గురువు ఒక్క మాటలో చెబుతారు. అందుకే గురుతుగా అంటే స్పష్టంగా సరిగ్గా పటిష్టమైన విద్య దొరకాలంటే గురువు తప్పనిసరి అని భావం. క్రమం తప్పకుండా క్రమశిక్షణతో జీవితాన్ని అలవర్చుకోవడానికి గురువు మూలాధారం. రాజ్యానికి రాజు ఎంత ముఖ్యమో విద్యకు గురువు కూడా అంతే ముఖ్యం. ఉత్తమ విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ అనే రాజు అయి ఉండాలి. టైం టేబుల్, హోంవర్కు, గౌరవం ఇవన్నీ ఉంటేనే విద్యార్థి జీవితం తృప్తిగా ఉంటుంది. చక్కని అర్హతలకు మూలం విద్యనే. అలాంటి విద్యనే గురువు. మరి గొప్ప విద్యను సాధించుకోవాలంటే గురువు విద్య లేక గురుతర ద్విజుడు అని అంటాడు వేమన. పూర్వం ద్విజుడు అంటే రెండు జన్మలు ఎత్తినవాడు. ఒకటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇచ్చేది, రెండవది విద్యాబుద్ధులు గరిపి గురువుగారు ఇచ్చేది. అంటే చదువు లేకుండా, గురువు ఆశీర్వాదం లేకుండా ఎవరూ గొప్పవారు కాలేరు. ప్రహ్లాదుడు, ఏకలవ్యుడు, అర్జునుడు ఇలా చెబుతూ పోతే పురాణ పురుషులందరూ కూడా గురువు వలనే గొప్పవారయ్యారు. నేటి విద్యార్థులకు వేమన పద్యాలు సందేశంలా భాషిల్లుతాయి. యూట్యూబు, గూగుల్ వచ్చిన గురువు స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ప్రేమలో, ఆదరణలో విద్యార్థులు పైకి రావాలని తపించేటువంటి ఆ తపస్సులో గురువు యొక్క పరిశ్రమను ఎవరూ వర్ణించలేరు. ఎప్పుడూ జీవితంలో గురువు మందలిస్తే బాధపడకూడదు. ఎందుకంటే తాను వెలుగుతూ వెలుగును ప్రసాదించేవాడు గురువు, వెలిగే కొవ్వొత్తి గురువు. తన జ్ఞానాన్ని వెలుగుగా పంచి విద్యార్థి జీవిత మూలాలకు అందించేటువంటి సురతరువు గురువు. అలాంటి గురువు చెప్పినది వినాలి, అలాంటి గురువు చెప్పిన దానిని ఆచరించాలి. అప్పుడే ప్రతి విద్యార్థి గురుతరమైనటువంటి పౌరునిగా తయారవుతాడు. అంటే సమాజంలో గౌరవం పొందే వ్యక్తి అవుతాడు. కాబట్టి వేమన చెప్పినట్టు గురువు లేకుండా విద్య లేదు, విద్య లేకుండా గొప్పతనం రాదు. కాబట్టి గురువులను గౌరవిద్దాం, గురువుల బోధనలు విందాం, ఉత్తమ విద్యార్థులుగా ఎదిగి ఉత్తమ పౌరులుగా తయారవుదాం. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదానికి అచ్చు ఒత్తుతూ గురువు బోధనలను అర్థం చేసుకుని పావన నవజీవన బృందావన నిర్మాతలుగా తయారవుదాం.
1: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ డి నాగరాజు గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఇవాల్టి సూక్తిసుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, పొలం పనులు.

మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనె గింజల పంటగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రొద్దుతిరుగుడులో నూనె 49%, అలాగే మాంసకృతులు 22% ఉంటాయి. ఈ నూనెలో లినోలిక్ ఆమ్లం 66% ఎక్కువగా ఉండుట వలన ఆరోగ్యపరంగా కూడా వేరుశెనగ అలాగే నువ్వుల నూనె కంటే శ్రేష్టమైనది. అంతేకాక ఈ నూనెను వనస్పతి తయారీకి వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమల్లో విస్తారంగా వాడుతున్నారు. నూనె తీసిన తరువాత వచ్చిన పిప్పిలో కూడా అధికంగా మాంసకృతులు 21% ఉండటం వలన పశువులు అలాగే కోళ్ల దానాగాను విరివిరిగా వాడుతున్నారు. ఈ పంట యొక్క ఎదుగుదల 12 గంటల పగటి సమయం ఉన్నట్లయితే అధికంగా ఉంటుంది. ఈ పంట సాగుకు 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్స్ ఉష్ణోగ్రత అనువైనది. వర్షాధారపు పంటకాలంలో 500 నుంచి 750

మిల్లీలీటర్ల వర్షపాతం సమానంగా విస్తరించి పూత అలాగే గింజకట్టు దశలో అధిక వర్షపాతం లేనట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. నీటిపారుదల క్రింద ఈ పంటను సంవత్సరం పొడవునా పండించవచ్చు. అయితే పంట విత్తేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేమిటంటే పూత అలాగే గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాల వర్షంతో గాని లేదా పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా కానీ ఉండకుండా చూసుకోవాలి. రబీ అలాగే వేసవిలో విత్తిన పంట ఖరీఫ్ కంటే అధిక దిగుబడినిస్తుంది. ఖరీఫ్లో తేలికపాటి నెలల్లో జూన్ అలాగే జూలై మాసాల్లో, బరువు నెలల్లో ఆగస్టు 2వ పక్షంలో విత్తుకోవచ్చు. రబీలో నవంబర్ నుంచి డిసెంబర్ అలాగే వేసవిలో నీటిపారుదల క్రింద జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. వరి తరువాత ప్రొద్దుతిరుగుడు వేసుకునే పక్షంలో డిసెంబరు ఆఖరి వారం నుండి జనవరి 1వ వారం వరకు విత్తుకోవాలి. విత్తు సమయం కూడా నూనె నాణ్యతను పెంచుతుంది. పువ్వు వికసించే అలాగే విత్తనం గట్టిపడే సమయంలో ఎక్కువ పగలు అలాగే సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం ఎక్కువ వస్తుంది. నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర, చల్క, ఇసుక, రేగడి అలాగే ఒండ్రు నేలలు దీని సాగుకు శ్రేష్టం. ఉదజని సూచిక 6.5 నుంచి 8 మధ్య ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనువైనవి. ఒండ్రు నేలలు కన్నా ఇసుక పరిమాణం తగినంత ఉన్న నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి. భూసారం కన్నా మురుగునీరు పోయే వసతి అధిక ప్రాధాన్యమైనది. ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కనుక లోతట్టు మరియు సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేయరాదు. వర్షాధారంగా పండించుటకు బరువు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి ఉన్నట్లయితే తేలిక నేలలు అత్యంత అనుకూలమైనవి. దీనిని ఏకంగా పంటగాను లేదా వేరుశెనగ, పొద్దుతిరుగుడు 4:2, కంది, ప్రొద్దుతిరుగుడు 1:2 పైర్లతో అంతరపంటగా పండించుకోవచ్చు. చిరుధాన్యాలు, అభరాలు, వేరుశెనగ మొదలగు పంటలతో పంట మార్పిడి చేసుకోవచ్చు. భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేసుకోవాలి. బరువు నేలల్లో 1-2 సార్లు కలియదున్ని తరువాత చదును చేసి ఆ తర్వాత విత్తుకోవాలి. ప్రొద్దుతిరుగుడును ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనమును 1 లీటరు మంచినీటిలో 14 గంటల సేపు నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తినట్లయితే మొలక శాతం పెరుగుతుంది. ఇక విత్తన సిద్ధి విషయానికొస్తే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు ఫింటాల్ ఇస్త్రోడియన్ 25%, కార్బండిజం 25% అనే మందును 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. నెక్రోసిస్ వైరస్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 4 గ్రాములు మందును లేదా 5 గ్రాముల ఇమిడాక్లోబ్రిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. సరి అయిన మొక్కల సాంద్రతను పొలంలో పొందగలిగినట్లయితే మొక్కకు కావలసిన సూక్ష్మ వాతావరణాన్ని అందించి మొక్కల ఎదుగుదలలో ఆరోగ్యకరమైన పోటీని కల్పించి అధిక దిగుబడిని పొందవచ్చు. తేలిక నీళ్లలో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 25 నుంచి 25 సెంటీమీటర్లు, అలాగే బరువు నీళ్లలో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేలా

0: సమైన పోటీని కల్పించి అధిక దిగుబడిని పొందవచ్చు. తేలిక నీళ్లల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 25 నుంచి 25 సెంటీమీటర్లు, అలాగే బరువు నీళ్లల్లో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, అలాగే మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేలా కుదురుకు 2 నుంచి 3 విత్తనాలు నాటుకోవాలి. విత్తనం మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత కుదురుకు ఆరోగ్యవంతమైన ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయటం వలన మొక్కల మధ్య నీరు అలాగే పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడి పొందుటకు దోహదపడుతుంది. ఇక ఎరువుల విషయానికొస్తే ప్రొద్దుతిరుగుడు సాగులో ఎకరాకు 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే 2 నుంచి 3 వారాల ముందు వేసుకోవాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసును చేయబడిన మోతాదులో పోషకాలు వాడాలి. భాస్వరం మధ్యస్థం నుంచి అధికంగా ఉన్న నేలల్లో భాస్వరం వేయకపోయినా దిగుబడులు ఏమాత్రం తగ్గవు. ఇక ప్రొద్దుతిరుగుడు సాగులో నీటి యాజమాన్య విషయానికొస్తే నేల స్వభావాన్ని బట్టి 4 నుంచి 6 తడులు పంటకు అవసరం. తేలికపాటి నేలల్లో 8 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15 రోజుల వ్యవధిలో తడులు పెట్టుకోవాలి. మొగ్గ తొడిగే దశ, పువ్వు వికసించే దశ, అలాగే గింజ కట్టే దశలో నీటి తడులకు కీలకమైనది. ఈ దశలో పంట ఎటువంటి పరిస్థితుల్లోనూ బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉన్నట్లయితే సాలు మార్చి సాలు పద్ధతిలో నీరు పెట్టుకోవాలి. దీనివలన నీటి వినియోగ సామర్థ్యం పెరుగుటయే కాకుండా వడల తెగులు వ్యాప్తిని కూడా అరికట్టవచ్చును.
1: పొలం పని విన్నారు.

0: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసాప్రాయం.

0: రైతన్నలారా, మీ పంట పొలాల్లో రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించుకోండి. సేంద్రీయ ఎరువుల వాడకంతో భూసారాన్ని పెంపొందించుకోండి.
1: మన చుట్టూ ఉన్న పరిసరాల్లోని చెత్త చెదారాన్ని ఎరువుగా రూపాంతరం చెందించి సేంద్రీయ ఎరువుగా మన భూమికి అందివ్వడం వల్ల మన పంట నేల సారవంతమవుతుంది.
0: దీనికోసం నగర శివార్లలో ఉన్న డంప్ యార్డులో నిత్యం మనం వేసే వ్యర్థాలు కొంతకాలం మగ్గి అందులో కొంత రసాయనిక చర్య జరిగి కొన్ని రకాల సేంద్రీయ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇలా రూపాంతరం చెందిన ఈ సేంద్రీయ పదార్థాలను మీ పంట పొలాలకు అందించి మీ నేలను సారవంతం చేసుకోండి.
1: కాబట్టి వ్యర్థాలలో కూడా ఉపయోగాలను చూడండి, వాటిని సేంద్రీయ పదార్థాలుగా మలుచుకొని మీ భూమికి ఎరువుగా వినియోగించుకోండి.
2: ఇంతటితో ఇవాల్టి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్టంలోని గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందు ఉంటుందని, వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీవో నంబర్ 3పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. జీవో నంబర్ 3కి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఆయన నిన్న రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో 1,159 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులో ఉందని, హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా రాష్ట ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసిందని వివరించారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ఆర్థిక శాఖ 1,204 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మెట్రో ప్రాజెక్టు అమల్లో లేదని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలోని మునిక్కూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతూ సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల అభివృద్దిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. మునికూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలు తీర్చిదిద్దాల్సి ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించే ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిట్రీట్ను హోంమంత్రి వి అనిత ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రిట్రీట్లో భవిష్యత్ నేరాలను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఇందులో సైబర్ క్రైమ్, ఏఐ టెక్నాలజీ, మహిళలు, పిల్లల భద్రతపై చర్చిస్తామన్నారు. ఉగ్రవాదం, డ్రోన్ ముప్పు, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసింగ్ సంస్కరణలపైన సమీక్షిస్తామని డీజీపీ తెలిపారు. రేపు జరిగే ముగింపు సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేస్తారని డీజీపీ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్దిదారులైన విద్యార్థుల తల్లులతో మంగళగిరిలో మంత్రి లోకేష్ నిన్న ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. విద్యార్థుల తల్లులతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపై పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్ గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలు చెప్తారు. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్లా చూసుకుంటే రోజు చూస్తా కదా, దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 గా వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మోడల్స్.
1: పిల్లలు కూడా అదే అలవాటు.
0: ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా ఉంటాను.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నల్గొండ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బ్యారేజీల పునరుద్దరణలో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ జలాశయాల భద్రతా ప్రాధికార సంస్థ, కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగానే రాష్ట ప్రభుత్వం పునరుద్దరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని, పొగాకు రంగాన్ని ఆదుకోవాలని రాష్ట మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామిలు నిన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ని, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్లను ఢిల్లీలో కలిసి పలు కీలక అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, 2.5 లక్షల ఆక్వా రైతుల కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం, ఫీడ్ ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు. 2025లో అమెరికా విధించిన అధిక టారిఫ్లతో భారత రొయ్యలపై మొత్తం 58% సుంకం చేరడంతో సుమారు 25,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఎగుమతి ఆర్డర్లు 50% రద్దు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కొత్తగా 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అలైడ్ హెల్త్ కేర్ కోర్సులను అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ NCAHP నిబంధనల ప్రకారం వీటిని దశల వారీగా ప్రారంభిస్తారు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందిని తయారు చేసేందుకే ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ చెప్పారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు అందిస్తూ,
3: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటించి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
2: మరోవైపు తెలంగాణలో రాగల 5 రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ప్రభుత్వం గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్దరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు కాంత్రికలు కార్యక్రమంలో 7:15 పత్రికా సమాచారం, అనంతరం మెదడు చేసే ఆలోచనలు శారీరక రుగ్మతల గురించి సైకాలజిస్ట్ డాక్టర్ సి జ్యోతిర్మయ గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంత్రికలు కార్యక్రమంలో. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 అభిరుచి, 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో మానసిక శారీరక దివ్యాంగుల కేంద్రం కర్నూలు అంబికా శిశు కేంద్రం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11:00 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు, 2:30 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం, అనంతరం సంధ్యారాగం, 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి, 6:20 రేపు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇక ఈరోజు సాయంత్రం 6:25 ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం బృందగానం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ఈరోజు రాత్రి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ రైతుల అనుభవాలు, సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, జానపద గీతాలు, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమర్పణ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 తుంగభద్ర కథలు, 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు, 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈరోజు రాత్రి 10:00 ఏకచిత్రగానం శీర్షికన గోవిందుడు అందరివాడేలే ఈ చిత్రం నుంచి పాటలు వింటారు. ఇక ఎప్పట్లాగే ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం ఈరోజు రాత్రి 10:30 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55,49,00,000 మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటన భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ కేసు ఇతర అంశాలపై ప్రతిపక్షాల నినాదాలు గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు నిన్న పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల నిరసన కారణంగా లోక్సభ 7 సార్లు వాయిదా పడగా రాజ్యసభ 6 సార్లు వాయిదా పడింది. ఈ అంతరాయాల కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య దిగువ సభలో కేంద్రం తరఫున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రస్తుతం ఉన్న 33 మంది న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు 9 మంది నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యులు ఎగువ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉభయ సభల్లోనూ నీట్ మొదలైన అంశాలపైన గందరగోళం చెలరేగడంతో సభలు ఇవాళకి వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55,49,00,000 మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయం తెలియజేస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 24,162 కోట్లకు విలువ పరంగా 314,00,000 కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, భారత రిజర్వ్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ కార్యక్రమాలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. వ్యక్తుల మధ్య P2P వ్యక్తి నుంచి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేయడానికి యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించినట్లు కూడా మంత్రి తెలియజేశారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి నిన్న ఈ విషయం తెలియజేస్తూ ఇప్పటివరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని లేదా అమల్లో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింతగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని ప్రారంభించిందని కూడా మంత్రి చెప్పారు. తన 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఉత్తర మెసడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. మెసడోనియా అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోవ్స్కా డాఫ్కోతాతో ద్రౌపది ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ఆమె ప్రధానమంత్రిని, అసెంబ్లీ స్పీకర్ను కూడా కలుసుకుంటారు. ఉత్తర మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఫార్మాసిటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, ఐటీఈఎస్ వంటి ప్రాధాన్య రంగాల్లో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు ఆసక్తి కలిగి ఉన్నాయి. అంతకుముందు మోల్డోవాలో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత మోల్డోవాల మధ్య మరింత విస్తృతమైన ఆర్థిక సంబంధాల కోసం ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
1: India also offers good business opportunities for Moldovan companies for trade and investment. We remain committed to fostering a transparent, predictable and investor-friendly business environment. I invite Moldovan businesses to come and explore India. I also encourage Indian businesses to look at the opportunities in Moldova. Your enterprise, vision and commitment will be instrumental in building enduring economic partnerships.
0: చీసినౌలో జరిగిన భారత మోల్డోవా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ

0: రాష్ట్రపతి తన పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యుక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న ఎంవి గోల్డెన్ లియో అనే నౌకపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో 4 భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో విషమమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సంఘటన జరిగిన సమయంలో 5 భారతీయ పౌరులతో కలిపి మొత్తం 17 మంది సిబ్బంది ఎంవి గోల్డెన్ లియో నౌకలో ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులైన పౌర సిబ్బందిని ప్రమాదంలో పడేయడం లేదా నౌకాయాన స్వేచ్ఛకు వాణిజ్యానికి ఆటంకం కలిగించడం అత్యంత గర్హనీయమని, దీన్ని నివారించాలని మంత్రిత్వ శాఖ తన సందేశంలో పునరుద్ఘాటించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హావియర్ ఎడ్వార్డో మార్టినెజ్ అచావాస్తో సమావేశమయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో లాటిన్ అమెరికా కరీబియన్ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా పనామాతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: We hope that your visit will further strengthen our relationship across all domains. We had met recently during the 5th India SICA ministerial meeting which the two of us had co-chaired. Your current visit builds on the momentum of high-level exchanges that we've had, and I believe that both our governments, both our leaders are very keen at deepening and widening our partnership.
0: పనామా విదేశాంగ మంత్రి పర్యటన అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపరుస్తుందని విదేశాంగ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. టకేడా బయోఫార్మాసిటికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్లో తన తొలి డెంగ్యూ వ్యాక్సిన్ను దేశం ఆమోదించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాడడంలో ఈ వ్యాక్సిన్ భారతదేశంలో ఒక ముందడుగని టకేడా తన ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యాక్సిన్ను 4 నుంచి 60 సంవత్సరాల వయసు గల వ్యక్తుల కోసం ఆమోదించారని, గతంలో ఎప్పుడైనా డెంగ్యూ జ్వరం సోకిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఈ టీకా ఇవ్వవచ్చునని సంస్థ పేర్కొంది. క్యూడెంగాకు ముందస్తు టీకా స్క్రీనింగ్ అవసరం లేదు. దీనివల్ల అర్హులైన వ్యక్తులు గతంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ కోసం పరీక్ష చేయించుకోకుండానే వ్యాక్సిన్ను పొందవచ్చు. పట్టణీకరణ, వాతావరణంలో మార్పులు, మారుతున్న దోమలు పెరిగే ప్రాంతాలు, జనాభా పెరుగుదల కారణంగా గత 2 దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయని, ప్రపంచంలోనే అత్యధిక డెంగ్యూ భారం మోస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఈ సంస్థ తెలియజేసింది. క్యూడెంగా అనేది లైవ్ అటెన్యుయేటెడ్ టెట్రావలెంట్ వ్యాక్సిన్ అంటే ఇది 4 డెంగ్యూ వైరస్ సీరోటైపుల నుంచి రక్షించేందుకు రూపొందించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికారు. తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పుణెలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొదలైన వారు ఈ సభకు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడ రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని భాగాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో కనీసం 20 మరణించారు. 100 పైగా గల్లంతైనట్లు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దీంతో ఈ టీకా 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వారి వరకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఈనాటి కాంతిరికలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం మెదడు చేసే ఆలోచనలు, శారీరక రుగ్మతల గురించి సైకాలజిస్ట్ డాక్టర్ సి జ్యోతిర్మయ గారి ప్రసంగం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంతిరికలు కార్యక్రమంలో. ముందుగా పత్రికా సమాచారం, వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: పత్రిక సమాచారం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నిటిపై చట్టం ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. నిన్న స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 130 ఫిర్యాదులు వచ్చాయి. సిఐలు శివశంకర్, రామాంజులు, మస్తాన్ ఒలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్లోని సునాయన ఆడిటోరియంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించి వాటి పరిష్కారంపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. జేసీ మాట్లాడుతూ, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఆలస్యం లేకుండా ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిష్కరించాలని సూచించారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆస్పరిలో ఈ నెల 25న జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బహిరంగ సభ స్థలాన్ని ఆలూరు రోడ్డు నుంచి కర్నూలు రోడ్డుకు మార్పు చేసినట్లు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేశ్వర్లు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, ఆలూరు పరిశీలకులు తలారి ఆదినారాయణ తెలిపారు. నిన్న వారు మాట్లాడుతూ, దాదాపు 15,000 మందికి సరిపడే సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ముందుగా ఆస్పరి పిహెచ్సిలో సంజీవని కార్యక్రమాన్ని ఆరంభించిన అనంతరం బహిరంగ సభ ఉంటుందని వారు తెలియజేశారు.
6: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
7: చిక్కుకున్నాడు.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
9: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
10: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.
11: దేశ్

0: చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: కల్లో చిత్రం నుంచి ఒక పాటను విన్నారు. ఇప్పుడు వినండి. మెదడు చేసే ఆలోచనలు, శారీరక రుగ్మతల గురించి సైకాలజిస్ట్ డాక్టర్ సి జ్యోతిర్మయ గారి ప్రసంగం.
1: మానసిక ఆరోగ్యం ఆవశ్యకత అనే విషయం గురించి కొన్ని విషయాలను, విశేషాలను తెలుసుకుందాం. నేటి కాలంలో చిన్న ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం ఇలా ప్రాంతాలతో నిమిత్తం లేకుండా, చిన్న పెద్ద అని వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుషులు అనే లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికి అవసరమైన నిత్యావసరం మానసిక ఆరోగ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యక్తి విజయం వెనక మానసిక ఆరోగ్యం కనిపిస్తుంటే, అపజయం వెనక మానసిక అనారోగ్యం కారణమవుతోంది. మనిషికి వచ్చిన ఏ జబ్బునైనా పరిశీలిస్తూ పోతే మానసిక ఒత్తిడి అవశేషాలు

కనిపిస్తున్నాయి. కనుక నేడు ప్రతి ఒక్కరూ సైకోసోమాటిక్ డిజార్డర్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సైకి అంటే మెదడు, సోమా అంటే శరీరం. మెదడు చేసే ఆలోచనల కారణంగా శరీరం పైన కనిపించే రుగ్మతలు సైకోసోమాటిక్ డిజార్డర్స్. మనకు వచ్చే జబ్బులకు మూల కారణం మన ఆలోచన విధానం అని మనస్తత్వ శాస్త్రం చెబుతోంది. మరి మనం మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నామో పరీక్షించుకుందాం. మనం మన శారీరక ఆరోగ్యం కోసం బీపీ, షుగర్ లాంటి సాధారణ పరీక్షలను ఎలా నిర్వహిస్తామో అలా ఇప్పుడు మనం ఒక పరీక్ష చేద్దాం. మీ మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించుకుందాం. ఈ ప్రశ్నలకు మీ సమాధానాన్ని ఎస్ ఆర్ నోగా రాసుకోండి. కనీసం ఒక సంవత్సర కాలాన్ని కొలతగా పెట్టుకోండి. అంటే ఇలా మీరు ఒక సంవత్సరం నుంచి జరుగుతూ ఉండాలి. మొదటిది, మీరు బెడ్ మీదకు చేరిన 20 నిమిషాలు లేదా అంతకన్నా తక్కువ సమయంలో నిద్రపోగలుగుతున్నారా? రెండవది, ప్రొద్దుననే ఏ ప్రయత్నం లేకుండా మీకు మెలకు వస్తోందా, లేచాక రిలాక్స్డ్గా మీ శరీరం మీకు అనిపిస్తుందా? మూడవది, ఒక ఆహారం ఆరోగ్యకరం అనుకుంటే రుచితో నిమిత్తం లేకుండా తినడానికి మీ మనస్సు సిద్ధంగా ఉందా? నాలుగవది, మీరు చేసే పని మీద ఏకాగ్రత కుదురుతోందా, కనీసం ఒక గంట పాటు? ఐదవది, మీ రోజును ఏమిటబ్బా ఇలా ఉంది అనుకోకుండా గడపగలుగుతున్నారా? ఆరవది, బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్, షాపింగ్ లేదా ఫంక్షన్ను బాగా ఎంజాయ్ చేశాను అనే ఫీలింగ్ మీకు కలిగిందా? ఏడవది, రోజంతా మీకు ఎదురయ్యే చిన్న చిన్న విషయాలను మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారా? ఎనిమిదవది, ఓ గంట పాటు ఫోన్ లేకుండా లేదా ఫోన్లో ఏం వచ్చింది అని సెర్చ్ చేయకుండా గడపగలుగుతున్నారా? తొమ్మిదవది, మందు, సిగరెట్, గుట్కా ఇలాంటి ఏ ఉత్ప్రేరకాలు లేకుండా మీకు సంతోషం కలిగిందా? ఈ ప్రశ్నలు నవరత్నాలు లాంటివి. దీనికి 4 కన్నా తక్కువ ఎస్లు వచ్చాయి అంటే ఖచ్చితంగా మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. మరి దీని నుండి ఎలా బయటపడాలో తెలుసుకుందామా? మనం మన చుట్టూ ఉన్నవారు ఎవరైనా నాకు తల తిరుగుతోంది, గుండె దడగా ఉంది అని చెబితే వెంటనే తొందరగా డాక్టర్ దగ్గరకు వెళ్ళి అని చెప్తాం. వీలైతే దగ్గర ఉండి తీసుకువెళ్తాం. అదే వ్యక్తి నాకు ఆందోళనగా, ఒత్తిడిగా ఉంది అని చెబితే, ఏం కాదు, ధైర్యంగా ఉండు, అనవసరమైన ఆలోచనలు చేయకు, ప్రశాంతంగా ఉండు అంటాం. అందుకే తొందరగా నాకు మానసికంగా బాగాలేదు అనే మాటను బయటకు చెప్పరు. బయటకు బాగా ఉంటారు, అందరితో కలుస్తారు, ఇంటిలో అన్ని పనులు చేస్తారు. రాత్రిళ్ళు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు వారిలో వారు వెక్కి వెక్కి ఏడుస్తారు. భారతదేశంలో ప్రతి 7 గురిలో ఒక్కరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. కానీ అందులో 70% ప్రజలు సహాయం కోసం అడగరు, అడగాలని తెలియదు. తెలిసినా సరి అయిన వ్యక్తి ఎవరో, ఎవరి దగ్గరికి వెళ్లాలో వారికి తెలియదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నేను మానసికంగా బాధపడుతున్నాను అనే పదం మాట్లాడడానికే ప్రజలు ఇబ్బందికి గురి అవుతారు. వారు పడే ఇబ్బంది కన్నా బయటకు చెప్పడం అనేది పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇటువంటి భావన సమాజంలో, కుటుంబాలలో పాతుకుపోయింది. బయటకు చెప్పడం బలహీనతగా, దానిని నిశ్శబ్దంగా భరించడం బలంగా భావిస్తారు. కానీ ఈ నిశ్శబ్దం వారిని కాపాడదు. ఏదో ఒకరోజు అనకొండలా ఓ పెద్ద జబ్బు రూపంలో వారిని కాటేస్తుంది, లేదా లోపల వారి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. అందుకే మానసిక ఆరోగ్యం కోసం ఓ 4 అద్భుతమైన సూత్రాలను ప్రతి మనిషి జీవితంలో పాటించాలి. అవేంటో చూద్దామా? మొదటిది, మెదడు అనేది శరీరంలో ఓ భాగం. శారీరక భాగాలతో సమానంగా దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యం లేదా ఒక శారీరక అవయం దెబ్బతింటే దానిలో నిష్ణాత ఉన్నవారి దగ్గరికి ఎలా అయితే మనం వెళ్తామో అలాగే సైకాలజిస్టులు, సైకోథెరపిస్టుల దగ్గరికి మనం వెళ్ళాలి. ఆహార నియమాలను పాటించినట్లే మానసిక ఆరోగ్య నియమాలు పాటించాలి. ఎందుకంటే మన మెదడులో ఒత్తిడి పెరిగే కొద్దీ కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరిగి మీ పనిచేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, నిర్ణయాలు తీసుకునే శక్తిని బలహీనపరుస్తుంది, ఒత్తిడి ఆందోళనలను కలుగజేస్తుంది. స్తబ్దుగా, తల భారంగా, ఉత్సాహం లేకుండా మీకు తరచూ అనిపిస్తూ ఉంటే అది శారీరకం అని పొరబడేరు, అది మానసిక సమస్యగా గుర్తించండి. గుండెకు సమస్య

వస్తే వాకింగ్ లాంటివి ఎలా చేస్తారో, ఆహారపు అలవాట్లు జీవన విధానం ఎలా మార్చుకుంటారో, బ్రెయిన్ కోసం కూడా మెడిటేషన్, ప్రేమైన వారితో గడపడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం, ఆహ్లాదం కలిగే పనులు చేయడం లాంటివి చేయండి. ఆ అర్హత గౌరవం మీ మెదడుకు కలిగించండి. ఇక రెండవది, ఇది పెద్దలకు కాదు పిల్లలకు కూడా అలవాటు చేయాలి. పిల్లలు ఎప్పుడైనా దేనికైనా బాధపడి మనతో చెబితే పూర్తిగా వాళ్ల భావాలు మనతో పంచుకోకనే సలహాలు ఇవ్వరాదు, లేదా కార్టూన్ చూడు ఆడుకోపో అని డైవర్ట్ చేయడం చేయరాదు. వారు ఒకలాంటి నిరాశకు గురి అవుతారు. వారికి వారి బాధను పంచుకునే సరియైన తోడు కోసం వెతుక్కుంటారు. అందుకే పిల్లల విషయాలు తల్లి తండ్రుల కన్నా వారి స్నేహితులకే ఎక్కువగా తెలుస్తాయి. తల్లిదండ్రులు జడ్జిమెంట్ ఇవ్వడం కన్నా ఆసక్తిగా వారు చెప్పేది విని, ఇంకా లోతుగా ప్రశ్నించి, వారు చెప్పేది మొత్తం విని, ఆ ఆలోచనను బాధాకరంగా కాకుండా జరిగిన దానిని అంగీకరించి ఆ పరిస్థితికి అలవాటు పడేటట్లు చేయాలి. ఆపై నివారణోపాయాలు మొదలు పెట్టవచ్చు. తల్లిదండ్రులు ఇలా చేసినప్పుడు పిల్లలు ఒత్తిడితో చేసుకునే ఆత్మహత్యలను నివారించగలుగుతారు. మూడవది, రోజువారి దినచర్యలో శారీరక శుభ్రత పాటిస్తాము. బ్రష్ చేస్తాం, స్నానం చేస్తాం, ఇంకా చాలా పాటిస్తాం. అలాగే మన ఆలోచనలను, మనస్సును పరిశుభ్రపరచుకోవడం కూడా ఓ అలవాటులాగా చేసుకోవాలి. ఇంట్లో పిల్లలకు నేర్పించాలి. ఈ విషయంలో మనం మన ముందు తరాలను, వారి జీవన విధానాన్ని గమనించాలి. ప్రొద్దున లేచినప్పటి నుంచి వారు చేసే ప్రతి పనిలో ఒక థ్యాంక్ గివింగ్, ఒక కృతజ్ఞతా భావం ఉంటుంది. అంటే నిద్ర లేచి వంగి భూమికి నమస్కరించడం, నిద్ర లేచినందుకు భగవంతుని ప్రార్థించడం, కాలకృత్యాలు తీర్చుకుని సూర్యుణ్ణి ఆరాధించడం, వంట ఇంటిలో అగ్నిని పూజించడం, తాగే నీటిని గంగా మాతగా భావించడం, మొదటి ముద్ద భగవంతునికి నమస్కరించి తినడం, ఇలా ప్రతి పనిలో కృతజ్ఞతా భావంతో వారు చేసేవారు. ఇది ప్రతి మతాచారంలోనూ ఉంది. లా ఇల్లా ఇల్లిల్లా మహమ్మదర్ రసూలిల్లా. ఓ దేవుడా, నీవే అన్నిటికంటే గొప్పవాడివి, నీవే అన్నిటికీ కారకుడివి అని ప్రార్థించడం. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి అంటూ తన జీవితంలోనే జరిగే ప్రతి వాటికి ప్రభువుని కారకుడు చేయడం. ఆధ్యాత్మిక భావన పరిస్థితులను, సంఘటనలను అంగీకరించడం నేర్పుతుంది. అన్నింటికీ మనము కాదు కారకులు అనే భావన బాధను, భారాన్ని తగ్గిస్తుంది అని సైకాలజీ నిరూపించింది. అలాగే రోజువారు చిన్న వ్యాయామాలు, ప్రార్థనలు, ప్రదక్షిణలు, గుంజీలు, ధ్యానం, ఇవన్నీ కూడా శాస్త్రీయంగా నిరూపించబడిన ఒత్తిడి తగ్గించే మార్గాలు. అందుకే మన తరం కంటే ముందు తరం చాలా అద్భుతంగా, ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా జీవించారు. ఇక నాలుగవది, సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని గుర్తించడం, నివారించడం అనేది చాలా ముఖ్యం. మన పెద్దలు ఒక సామెత చెప్తుంటారు, చిన్నదిగా ఉన్నప్పుడే చిరుగును కుట్టండి, పగులు చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని నింపండి అని. ఎందుకంటే మన తలపైన ఉన్న సీలింగ్ చిన్న చిన్నగా పగులున్నప్పుడు మనం దాన్ని పూర్తిగా మనం ఎత్తిన పడేంత వరకు చూద్దాంలే అని ఆగం కదా, దాన్ని వెంటనే బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, లేకుంటే ఇబ్బంది పడేది మనమే. ఆ విధంగా మనము మానసికంగా ఏదైనా చిన్న సమస్య మనకు అనిపించినప్పుడు దాన్ని వెంటనే మనము అర్థం చేసుకోగలగాలి. నాకేదో తేడా జరుగుతోంది, నేను ఆనందంగా ఉండడం లేదు, అందరితో కలిసినప్పుడు నాకు నిజమైన ఆనందం కలగట్లేదు, అన్నం తినాలనిపించట్లేదు, లేదా నిద్రపోయినా సరిగా మెలకోగానే ఉంటుంది. ఇటువంటి విషయాలన్నింటినీ మనము మన శరీరాన్ని ఎలా గమనించుకుంటామో, శరీరం మీద ఏదైనా గీత అయినప్పుడు, గాయమైనప్పుడు, మన మానసికంగా మనసు జరిగే మార్పులను కూడా మనం గమనించుకోగలగాలి. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని మనము హితులతో, స్నేహితులతో, లేదా మన ఇంట్లో పెద్దవారితోనో, మనం గురువులుగా భావించే వాళ్లతోనో దాని గురించి చర్చించాలి. ఎవరేమనుకుంటారో అని మదరపడ్డం వదిలేయాలి. మన విషయాలు ప్రపంచమంతా చర్చిస్తుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ జరగదు. ప్రపంచం చాలా పెద్దది, ప్రజలకున్న సమయం చాలా చిన్నది. ప్రతి ఒక్కరికి మన విషయాలను గుర్తు పెట్టుకుని చర్చించే అంత తీరిక ఉండదు.
ఎవరైనా చర్చించినా, ఎవరికైనా తెలిసినా అది ఈ రోజుకు మాత్రమే. రేపటికి మరీ వాళ్ళకు ఒక కొత్త విషయం కావాలి. రేపటికి మన విషయం పాతబడిపోతుంది.

కాబట్టి మన విషయాలను ఒకరితో చర్చించకూడదని లేకుంటే చెప్పుకోకూడదని మనసు లోపలే పెట్టుకుని బాధపడడం మానేయాలి. మనం మన కోసం బతకాలి. మన మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యంతో పాటు ప్రాముఖ్యత ఇవ్వాలి. మనస్తత్వ శాస్త్రంలో మనము ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిన్న చిట్కాలని చెప్తారండి. శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా ఆరోగ్యంగా ఉంటాయో ఆ విధంగా బ్రెయిన్ కెమికల్స్ కొన్ని నిత్యం మనలో స్రవిస్తూ ఉంటే మన మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. వాటిని హ్యాపీ హార్మోన్స్ అని అంటారు. బాగా గుర్తుపెట్టుకోవడానికి దాన్ని ఒక చిన్న పేరుతో పిలుస్తారు, డోస్ అంటారు. DOSE, డోస్. డి అంటే డోపమైన్, ఓ అంటే ఆక్సిటోసిన్, ఎస్ అంటే సెరటోనిన్, ఇ అంటే ఎండార్ఫిన్. ఇవి నిత్యం మనం చేసే పనులతో మన మెదడులో స్రవిస్తూ ఉంటే, మన శరీరంలో అవి కలుస్తూ ఉంటే మన మానసిక ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది అని మానసిక శాస్త్రం చెప్తోంది. అయితే ఇవి ఏంటివి, ఎలా వస్తాయి, మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. డోపమైన్ అంటారు. ఈ డోపమైన్ ఎలా అవుతుంది అంటే వ్యక్తి తన జీవన విధానంలో చిన్న చిన్న టార్గెట్స్ను పెట్టుకొని తనను తాను ఉత్తేజపరుచుకుంటూ తను చేసే పనులు కావచ్చు, తను చేసే ఉద్యోగం కావచ్చు, రోజువారీ పనులు కావచ్చు, దేనిలో అయినా కానీ ఇలాంటివి పెట్టుకొని తనను తాను ఎంకరేజ్ చేస్తూ ఉంటే డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎలాగైతే పిల్లలకి మార్కులు వచ్చినప్పుడు మనము గిఫ్ట్లు ఇస్తాము, చాక్లెట్లు ఇస్తాము, ఇవన్నీ ఇస్తాం కదా, అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా పొంగిపోయి మరలా మరలా ఇంకా బాగా చదువుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ విధంగానే మన శరీరం కూడా చాలా అద్భుతంగా తన పనితీరుని మెరుగుపరుచుకుంటుంది అని శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. ప్రతిరోజు వారి పనులు, నేను నిన్నటికంటే ఈరోజు చక్కగా ఇంటిని పెట్టుకోగలిగాను, నా పనిని చాలా బాగా చూసుకున్నాను, నా మీద నేను శ్రద్ధ తీసుకోగలిగినాను, నిన్నటికంటే ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాను, ఇలా ఇంట్లో ఉన్న స్త్రీలు కావచ్చు, ఉద్యోగులైన స్త్రీలు కావచ్చు, బయట పనిచేసే పురుషులు కావచ్చు, దేని అయినా సరే తమ దినచర్యలో ఈ మార్పును చేసుకున్నాను, నేను వాకింగ్కి పోగలిగినాను, మంచి ఆహారాన్ని తినగలిగినాను, 10 మందిని కలవగలిగినాను, ఒక కొత్త విషయాన్ని నేర్చుకోగలిగినాను, ఇలా తమను తాము ఎప్పుడూ ఉత్తేజపరుచుకుంటూ ముందుకు పోగలిగితే డోపమైన్ అనే హార్మోన్ వాళ్లలో రిలీజ్ అవుతుంది. రెండవది ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్. మనం మన జీవన విధానంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తామో ఆ చూపించే ప్రేమను బట్టి, అభిమానాన్ని బట్టి ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందండి. పిల్లల్ని ప్రేమగా దగ్గర తీసుకోవడం, వాళ్ళని ముద్దాడడం, మనం జంతువులో, పక్షులో, ఇంకేదైనా కావచ్చు, ప్రకృతిని ప్రేమించడం, ఇలాంటివన్నీ స్నేహితులతో అభిమానంగా మాట్లాడుకోవడం, చేతుల మీద చేతులు వేసుకోవడం, జీవిత భాగస్వామితో ఆనందంగా గడపడం, తల్లిదండ్రులతో ప్రేమగా ఉండడం, ఇవన్నీ అండి సంబంధ బాంధవ్యాలతో మనము వ్యక్తపరిచే ప్రేమ, ఇది ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్. ఇది రిలీజ్ అవుతుంది. ఇది కూడా ఒక ఇమ్యూనిటీ బూస్టర్. ఎప్పుడు ఈ లవ్ ఆక్సిటోసిన్ మనలో రిలీజ్ అవుతూ ఉందనుకోండి, మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే చాలామంది భగవంతుని కూడా ప్రేమగా ఎన్నో పాటలు కట్టారు, పూజిస్తారు, పువ్వులతో పూజిస్తారు, నైవేద్యాలు పెడతారు, ప్రసాదాలు పెడతారు. ఇలా మీరు చేసే ఏ పనైనా సరే, ఒక పూజ కావచ్చు, కుటుంబ సభ్యులతో గడిపే విధానం కావచ్చు, బయట స్నేహితులు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా రోజులో 24 గంటల్లో మీరు చేసే ప్రతి పనిలోనూ మీ చుట్టూ పక్కన ఉన్న వ్యక్తులతో మీరు వ్యక్తపరిచే ప్రేమ, అభిమానం, ఇవన్నీ కూడా మీలో ఆక్సిటోసిన్ని రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. ఇది కూడా ఒక అద్భుతమైన బ్రెయిన్ కెమికల్. దీని తర్వాత సెరటోనిన్ అంటారు. సెరటోనిన్ అనేది ఒక వ్యక్తికి ప్రతిఫలాపేక్ష లేకుండా వాళ్ళు చేసే పని పట్ల సేవాభావం, సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. సెరటోనిన్ అనేది మీ మెదడుకు, మెదడులో ఉన్న న్యూరాన్లను చాలా చాలా అద్భుతంగా ఉత్తేజపరుస్తుంది. ఇంట్లో తల్లి, తండ్రి, తల్లి ఇంటికోసం మొత్తం ఆమె పనిచేస్తుంటుంది, ఏమీ ఆశించదు. తండ్రి కూడా జీవిత కాలం అంతా
కష్టపడి పిల్లల కోసం.

సంపాదిస్తూ ఉంటారు. ఇంకా ఇలాంటివి ఎన్నో పనులు మనం బయట చేసే సమాజ కార్యక్రమాలు, మూగజీవాలకు చేసే సేవ కావచ్చు, అనాథాలకు చేసే సేవ కావచ్చు, వాళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయం. మనం ఇది చేశాం కాబట్టి అవి తిరిగి మనం చెయ్యాలి అని అనుకోము. ప్రతి ఫలాపేక్ష లేకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన కుటుంబ సభ్యులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, మనం చేసే సేవాభావం వలన మనకు రిలీజ్ అయ్యే హార్మోన్ సెరటోనిన్, దీని తర్వాత ఎండార్ఫిన్. ఎండార్ఫిన్ అనేది ఎప్పుడు మనకి

0: కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, మనం చేసే సేవాభావం వలన మనకు రిలీజ్ అయ్యే హార్మోన్ సెరటోనిన్. దీని తర్వాత ఎండార్ఫిన్. ఎండార్ఫిన్ అనేది ఎప్పుడు మనకి చేసే శారీరక శ్రమలో రిలీజ్ అవుతుందండి. అందుకే ప్రొద్దున లేవగానే ఎక్సర్సైజ్ చేయమంటారు, వ్యాయామాలు చేయమంటారు, జిమ్కి వెళ్తుంటారు, వాకింగ్కి వెళ్తుంటారు. ప్రతిరోజు ఇంట్లో క్లీన్ చేసుకోవడం, శుభ్రం చేసుకోవడం, వంట చేసుకోవడం, ఇంకా ఏదైనా పనులు చేయడం, ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు మనం చేసే శారీరక శ్రమ వలన మనలో రిలీజ్ అయ్యే హార్మోన్ ఎండార్ఫిన్స్ అండి. ఇవి కూడా మనిషి యొక్క ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి చాలా చాలా చాలా ఉపకరించే బ్రెయిన్ కెమికల్స్. మరొక్కసారి వాటిని చెప్పుకుందామా? డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్. ఇవి ఎప్పుడైతే ఏ వ్యక్తికి నిత్యం అనునిత్యం వాళ్ళ జీవితంలో రిలీజ్ అవుతూ ఉంటాయో, వాళ్ళ జీవన విధానంలో వీటిని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారో, వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ వింటుంటే మీకు కొత్తగా ఉందా? ఏమాత్రం కొత్తది కాదండి. ఒక్కసారి మనం మన జీవితాలన్నీ పరిశీలించుకొని, మన పెద్దల జీవితాలను, ముందు తరం ఆ తరం వాళ్ళ జీవితాలను మనం చూసుకున్నామనుకోండి, వాళ్లలో ఈ మానసిక అనారోగ్యం అనే పదాలే వినిపించవు. ఎందుకంటే మన జీవన విధానంలోనే వీటన్నిటినీ మనం చూస్తున్నాం. ప్రొద్దున్నే నిద్రలేస్తాం, దేవుడికి దండం పెట్టుకుంటాం, భగవంతుని దండం పెట్టుకుంటాం. తర్వాత ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఎందుకు సూర్యుని ఆరాధిస్తాము, ఇంటికి వస్తే మనము వంట చేసే ముందు ఆ పొయ్యిని ముక్కుంటాము, తినే ప్రతిదాన్ని అమృతంగా భావిస్తాం. ఇవన్నీ మనకి మన పెద్దలు మన జీవితంలో దేవుడి పేరుతో పెట్టారు. మనం ఈ పనులన్నీ చేస్తూ వచ్చాం, పూజ చేసాం దేవుడికి. మనలో ఉన్న పంచేంద్రియాలకు తీర్థం నాలుకతో, హారతిని కంటితో చూస్తాం, ఘంటానాదాన్ని చెవితో వింటాం. ఇలా ఒక గుడికి వెళ్ళితే ఎన్ని ఈ డోస మొత్తం మనకి రిలీజ్ అయిపోతుంది. ప్రదక్షిణలు చేస్తాం, గుంజీలు తీస్తాం. ఇవన్నీ చూడండి, మన జీవన విధానంలో మనం ఒక గుడికి పోవడం వలన మనలో ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి. సో మన జీవన విధానంలో ఉండే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మనము ఈ మోడర్న్ ఏజ్లో వాటితో డిటాచ్ అయిపోతున్నాం, పరిగెడుతున్నాం. దేనికి పరిగెడుతున్నామో మనకు తెలియకుండా పరిగెడుతున్నాం. మల్టీ టాస్కింగ్. మనిషి జీవితంలో ఒక ఇల్లు ఉంటే చాలు, తృప్తిగా బతికేస్తామనేది ఉండేది, ఒక ఉద్యోగం చాలు అనేది ఉండేది, లేదా ఒక చదువు ఇన్ని మార్కులు పాస్ అయితే ఉండేది. కానీ ప్రతి ఒక్కరూ రేస్లో పరిగెడుతున్నాం. మన యొక్క లక్ష్యాలను మనకు అందుబాటులో లేని విధంగా పెంచుకుంటూ పోతున్నాం, పక్క వాళ్లతో పోల్చుకుంటున్నాం, పరిగెడుతూనే ఉన్నాం. ఈ పరుగులో మనలను మనం మర్చిపోతున్నాం, మన ఆరోగ్యాన్ని మర్చిపోతున్నాం, మన మానసిక శాంతిని మర్చిపోతున్నాం. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ మిగలడం లేదు. ప్రశాంతంగా గడపవలసిన సమయంలో మందులతో, థెరపీలతో, కీమోలతో, సర్జరీలతో, మందులతో బ్రతుకుని భారంగా గడుపుతున్నాం. మన జీవితానికి ఏం కావాలి, ఎక్కడ పరిగెత్తాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి, ఎక్కడ కామా పెట్టుకోవాలి అనేది లక్ష్య నిర్దేశం చేసుకొని, శారీరక ఆరోగ్యానికి సరియైన ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ, మానసిక ఆరోగ్యానికి సరియైన స్థానాన్ని కల్పించుకుంటూ, ఆ తర్వాత డబ్బు సంపాదన కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నామనుకోండి, మన డబ్బుని మనం ఎంజాయ్ చేస్తాం. ఆ సంపాదించిన వయసులో సంపాదించిన డబ్బునంతా ముసల్తనంలో హాస్పిటళ్ళకి ఖర్చు పెట్టాం. కాబట్టి మనకున్న పరిమితులేంటి, మన శక్తి సామర్థ్యాలేంటి, వీటిని ఏ వ్యక్తి అయితే తెలుసుకోగలుగుతాడో, మనతో మనం ఎప్పుడైతే ఆనందంగా గడపగలుగుతామో, మన కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండగలుగుతామో, మన శక్తియుక్తుల్ని మనం సరిగా తెలుసుకుంటామో, అప్పుడు మానసిక ఆనందం అనేది మన వెంటనే ఉంటుంది. దానికోసం మనం ఎక్కడికో పరుగులు తీయనవసరం లేదు. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. ఈ మకరందాన్ని ప్రతిరోజు గ్రోలే తుమ్మెదలను మనం కాగలము. కాబట్టి మానసిక ఆరోగ్యం యొక్క ఆవశ్యకతను తెలుసుకోండి. ఆనందంగా బతకడం మానవుల జన్మ హక్కు. మీ ఆరోగ్యం మీ చేతల్లోనే. పాటిస్తారుగా. లోకా సమస్త సుఖినో భవంతు.
1: శ్రోతలు, ఇంతవరకు మెదడు చేసే ఆలోచనలు, శారీరక రుగ్మతల గురించి సైకాలజిస్ట్ డాక్టర్ సి జ్యోతిర్మయ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: మరి చెప్పు
1: సార్. అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా వదిలేసు.
0: ఇంకో 2 లక్షలు
1: ఆర్డర్ తగిలిందంట, మీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
0: ఆ మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు
1: సార్. ఏటీఎం కార్డ్ నెంబరా సార్?
2: ఇరనా ఉండు
1: ఉండప్పా. ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపలా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
4: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
3: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
4: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీసాం, తెలుసా?
5: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
6: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.
7: కూరలలో మంచి సువాసన కోసం మనం వాడే కరివేపాకు ఎన్నో పోషకాలు ఔషధ గుణాలు ఉన్నాయి. కరివేపాకులో ఐరన్, సల్ఫర్, ఫాస్ఫరస్, కాఫర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలున్నాయి. ఇందులో పెద్ద మొత్తంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండటం వల్ల ఆయుర్వేద మందుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. జీర్ణశక్తి పెరగటానికి కూడా కరివేపాకు తోడ్పడుతుంది. మంటల్ని హరిస్తుంది, వాంతులను అరికడుతుంది. కరివేపాకు పొడి మలబద్ధకాన్ని, కడుపులో గ్యాస్ని నివారిస్తుంది. కరివేపాకు వేళ్ళు, పైల్స్ నివారణ దుర్దలు పోగొట్టడానికి ఉపయోగపడుతుంది.
1: రే బజారీ.
2: అయ్యా.
1: ఇంట్లో పనికిరాని టైర్లు, కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
5: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
7: పొన్నగంటి కూర. పొన్నగంటి కూరలో విటమిన్ ఏ, బి, సి కాంప్లెక్స్, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. దీని రసం రక్తహీనత, కామర్ల పోషకాలు, పోషక ఆహార లోపాల నుండి ఏర్పడే ఇబ్బందులకు ఔషధంగా పనికొస్తుంది. దృష్టి లోపాలను సరిచేస్తుంది, ఊపిరితిత్తులను సూక్ష్మక్రిముల వలన కలిగే వ్యాధుల నుండి రక్షిస్తుంది, చర్మానికి మేలు చేస్తుంది ఈ పొన్నగంటి కూర.
8: ఓబ్లేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
2: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
8: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
2: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
8: క్యారీ బ్యాగుకు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
9: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
7: ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: సప్తపతిచితం నుంచి పాటను విన్నారు.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి. నీ అకౌంట్

జనతా గ్యారేజ్ చిత్ర నుంచి పాటలు విన్నారు. ఇంతటితో ఇవాల్టి కాంత్రికలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 8:15 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లెక్క. విజయవాడ కేంద్రం నుంచి ముందుగా హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి

0: అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ పథకం అందేలా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్పులకు అనుగుణంగా విధులను నిర్వర్తించాలన్నారు. సమాజంలో పలు రకాలుగా హింసకు గురైన మహిళలకు సఖీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ రాష్ట్ర మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులో 14 జిల్లాల సఖీ వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు సఖీ కేంద్రాలు ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఒకే చోట వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, ఎఫ్ఐఆర్ నమోదు, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలను అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కేంద్రాలపై మహిళలకు మరింత అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో 300 కోట్ల రూపాయలతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత 2 ఏళ్లలో 130 లక్షల టన్నుల చెత్తను తొలగించామన్నారు. గుంటూరు, విశాఖలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుల్లో రోజుకి 2800 టన్నుల చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిధిలో చేపల వేటకు ఇతర రాష్ట్రాలకు చెందిన బోట్లు రావడం చట్టవిరుద్ధమని, అక్రమంగా ప్రవేశించే బోట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. చేపల వేటకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు నెల్లూరులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అధికారుల అంతర్రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మత్స్యకారుల సమస్యలు, సముద్ర జలాల్లో అక్రమ ప్రవేశాల వల్ల కలుగుతున్న నష్టం తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 684 పురాతన ఆలయాలను 808 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో శ్రీ నాగేశ్వరాలయం, చిత్తలూరులో చెన్నకేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వందలాది సంవత్సరాల పెన్నానది ఇసుకలో కూరుకుపోయిన శ్రీ నాగేశ్వరాలయాన్ని స్థానికులు వెలికి తీశారని, ప్రస్తుతం నదికి సమీపంలోనే కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పురాతన ఆలయాలను గుర్తించి వాటికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి తీరం వెంబడి ఉన్న 52 ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మతులు వేగంగా చేపడుతున్నామని మంత్రి వివరించారు. యోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషే కారణమని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లోని స్వర్ణభారత్ విద్యామందిర్లో విద్యార్థిని, విద్యార్థులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ వల్లే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు. చిన్నతనం నుంచే యోగాను జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలోని మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర సీఈఓ వాకాటి కరుణ అన్నారు. నెల్లూరులో డిఆర్డీఏ అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి రుణాలు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు క్షేత్రస్థాయిలో అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు 2026పై వివిధ శాఖల అధికారులకు నెల్లూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. అధికారులు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ పట్టణాల లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన ఎస్ అమర్నారాయణ, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా బృందావనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట, గీతం వెన్నెలకంటి, సంగీతం మాధవి పెద్ది సురేష్. ఈ పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామాలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే ఇదే గ్రామం నుండి బాషా, పుల్లగుమ్మి షాలిమియ, అబ్దుల్ మన్నాన్, ముబీన్ బేగం, సైమా వీరి కుటుంబ సభ్యులు. అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికేపల్లి గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వీరందరి కోసం బృందావనం చిత్రం నుంచి ఈ పాట.

0: తప్పు కాలను ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్లో నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా చిత్తారి వీధి నుండి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వీరి కుటుంబ సభ్యులు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా ఇటికల మండలం బల్లూరు గ్రామం నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్వర్ధన్, మారతమ్మ, అలాగే ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి,

రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధ, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరి కోసం శత్రువు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట.

राज नंदिनी, रमेश लोद, अजय लोद, आदित्य लोद, किरण, जान्विका, विश्रुत लोद, लक्ष्मी, प्रहल्लाद, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, అలాగే జగిత్యాల జిల్లా కోరుగుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బండారు, త్రిమూర్తులు గుప్తా, బాబురావు, రజని, కోటి, రాము, పైడితల్లి, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, రవికుమార్, ప్రసాద్, రాజశేఖర్, కృష్ణవేణి, భాస్కర్రావు, పువ్వుల ఈశ్వర్రావు వీరందరి కోసం స్వయం కృషి చిత్రం కోసం ఈ పాట

0: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత స్వయం కృషి చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన పాట. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కోతగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి,

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హాతినూర్ మండలం చిద్దుల నాగరం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, కృష్ణవేణి, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, ఆవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, బన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సనతుల్లా, మొహమ్మద్ సుబాన్, మొహమ్మద్ రజాక్, అలాగే కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, వీరందరి కోసం స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్నా నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపలా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్నా. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వనపర్తి జిల్లా విపనగంట్ల మండలం కలవరాల గ్రామం నుండి చంచల, వారి కుటుంబ సభ్యులు రాఘవులు, బాలకృష్ణమ్మ, సత్యనారాయణ, అంకాలమ్మ, ప్రసాద్, అలివేలమ్మ, రఘు, పుష్పలత, భాగ్యమ్మ, బాలనాగమ్మ, బాలకిష్టయ్య, వెంకట లక్ష్మమ్మ, శంకరయ్య, రామకృష్ణ, అనసూయమ్మ, విష్ణువర్ధన్, శాంతి, ప్రకాష్, మంజుల, సుధాకర్, సుమలత, సురేష్, లక్ష్మీదేవమ్మ, సింధు, అమల, విమల, నాగేశ్వరి, మహేశ్వరి, భాస్కర్, మోహన్ బాబు, భాను, ప్రకాష్, రమణ, రవి, లలిత, సునీత, అమృతవర్షిణి, హిమవర్షిణి, సునీత, రాజు, శిరీష, గణేష్, శేఖర్, సంతోష్, కార్తిక్, అలాగే నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, వీరందరి కోసం స్వాతిముత్యం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం. ఆ

0: రే బజారి,
1: ఓ అయ్యా,
0: కారు తలతల మెరసాలా చూడు, కన్నుగుండాలా, బా కడుగు నీళ్ళేసి.
1: ట్యాంకులో నీళ్లు సరిపోవయ్యా.
0: ఏం పర్లేదురా, మనకి సంపులో నీళ్లు దండుకున్నాయి, రోజు మున్సిపాలిటీ నీళ్లు దండికి వస్తున్నాయి, బా కడుగు.
2: ఆగండి, నీళ్లు ఉచితంగా వస్తున్నాయని.

0: కాంపౌండ్లు, పైపులతో కడిగి వృధా చేయకండి. ఈ రోజు ఉన్న నీళ్లు రేపు లేకపోవచ్చు. ఆలోచించండి.
1: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత అల్లరిప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. ఈ పాట వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, అలాగే వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, వీరందరి కోసం అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఈ పాట.

0: అక్కా, అంట్లు తోమేకి నీళ్ళు లేవు. నీ కాడంటే ఓ బిందె నీళ్ళయ్యే.
1: కొలాయి రాక వారమాయే, బోరు నీళ్లు అసలే లేకపాయే. 3 మైళ్ళ అవతల చెలమకు పోయి ఎండలో నీళ్ళెత్తుకురావాలంటే పానం పోతాంది. యానించి తెచ్చేది నీళ్లు.
2: నీరు ఉన్నప్పుడు వృధా చేసి కష్టాలు కొని తెచ్చుకోకండి. కుళాయిలు బంద్ చేసి నీటి వృధాను అరికట్టండి.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జోగులాంబ గద్వాల జిల్లా అలప్పూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, నవీన్, ప్రవీణ్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, కల్పన, ఆరాధ్య, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, వీరందరి కోసం దొంగల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. గీతం వేటూరి, సంగీతం రాజ్కోటి.

0: ఓబ్లేసన్న సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: ఊరుకుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓళ్ళ ధర తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
4: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
5: కార్యక్రమం తర్వాత బంగారు బుల్లోడు చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరసింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అదిరా, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అలాగే రంగారెడ్డి జిల్లా కర్తల్ నుండి కాన్గల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, వీరందరి కోసం బంగారు బుల్లుడు చిత్రం నుంచి ఈ పాట.

మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో చివరిగా గీతాంజలి చిత్రం కోసం చిత్ర ఆలపించిన పాట సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు మధురు నగర్ నుండి కాటికారి ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, ఉమామహేశ్వరి, శాంతి, శారద, విజయ, చంద్రిక, వినోద్, విజయ్, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ. అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ, వీరందరి కోసం అభిరుచి కార్యక్రమంలో చివరిగా గీతాంజలి చిత్రం కోసం చిత్ర ఆలపించిన పాట సంగీతం ఇళయరాజా.

0: వెంటపాటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈరోజు సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని పాటలు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో మానసిక శారీరక దివ్యాంగుల కేంద్రం కర్నూలు అంబికా శిశు కేంద్రం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం పెట్టారు.
1: అంబికా శిశు కేంద్రం ప్రకాష్ నగర్ కర్నూలు బాల బాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం. ముందుగా లక్ష్మీ శ్లోకం చెబుతున్న బాలుడు వెంకటేష్ రెడ్డి.
2: నమస్కృతం మామాయే శ్రీ దేశభూజితే వెంకటకల దాస్తే మహాలక్ష్మీమోస్తే నమస్తే గారుడే డోలా సురభయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వసుఖారే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రముతే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే ఆచంతరహితే దేవి వాటి శక్తి మహేశ్వరి యోగదే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే.

0: महाशक्ति महोदय सर्वाभारे देवी महालक्ष्मी नमोस्तुते पेताम्बरे देवी नानाकार भूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मस्तकं स्तोत्रम् एपटे भक्तिमानरः सर्वदिति महाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं महापापविनाशनं त्रिकालं मे पटे नित्यं नरनान्यसमन्वितः त्रिकालं मे पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवे नित्यं प्रसन्नावरदा शुभा.
1: ఇప్పుడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్తానంటున్నా, చరణ్ తేజ.
2: జానే జానే పాపా నీతి చూతున్నా పాపా తెలియనా పాపా ఆ.
1: ఇప్పుడు తెలుగు పద్యాన్ని చెప్తానంటున్నా శ్రీనివాసులు.
3: చిచ్చి చిలకమ్మా అమ్మ గడ్డనే తోటకెళ్ళవా కండు తెచ్చవా ఊర్లో పెట్టవా గుడికి మింద.
1: ఇప్పుడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్తానంటున్నా చరణ్ తేజ. ఇప్పుడు మంచి అలవాట్ల గురించి మనకు చెప్తానంటున్న శ్రీనివాసులు.
3: బలం బాగా తమ్మాలి, గ్లాసులు బాగా తాగాలి, మంచిగా స్నానం చేయాలి, బతికిన బట్టలు కట్టాలి, చక్కగా తల చూడాలి, బతికి చక్కగా వెళ్ళాలి, పాఠాలు బాగా చదవాలి, అమ్మ నాన్నకు మంచి తేవాలి.
1: మా బడి మంచి బడి అంటూ విశేషాలు చెప్తున్న రోహిత్.
4: అంబిక శిష్యకేంద్రం స్కూల్లో చదువుకుంటున్నాను. ఉదయం కాతన వీధంతో కార్యక్రమాలను పాలిస్తాము. మా స్కూల్లో వొకేషనల్ యూనిట్ ఉండండి, అందులో మా ఫ్రెండ్స్ ఎన్నో రకరకాల వస్తువులు తయారు చేస్తారు. అవి నోట్బుక్స్, ఫినాయిల్, లిక్విడ్స్తో తయారు చేస్తారు. అంతేకాకుండా న్యూస్ పేపర్తో మా ఫ్రెండ్స్ పేపర్ బ్యాగ్స్ తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎవరు వాడకూడదు, అందుకే మేము పేపర్ బ్యాగ్స్ తయారు చేస్తాను. అంతేకాకుండా మా దగ్గర స్క్రీన్ ప్రింటింగ్ కూడా వేస్తారు. ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ లో రాఖీలు, గ్రీటింగ్ కార్డ్స్, దీపాలకు పెయింట్ వేసి ఇవన్నీ మేము షేర్ చేస్తాము. నేను థీమ్ రీడింగ్ క్లాస్ లో వర్క్ నేర్చుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా మా ఫ్రెండ్స్ ఇక్కడ ఫుట్బాల్ క్లాస్ లో వాళ్ళు చదువుకుంటూ పాటలు ఆట పాటలను నేర్చుకుని ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో పాడుకుంటూ ఉన్నారు. అందువలన మాకు వాయవంతో పాటు ఆసక్తి కలిగింది.
1: ద ఫాక్స్ అండ్ ద స్టాక్ స్టోరీ చెప్తున్న భాను సంతోష్.
5: ద ఫాక్స్ అండ్ ద స్టార్. ఎ ఫాక్స్ వన్స్ ఇన్వైటెడ్ ఎ స్టార్ టు డిన్నర్. హి ప్రిపేర్డ్ ఎ సూప్ అండ్ సర్వ్డ్ ఇట్ ఇన్ ఎ లార్జ్ ఫ్లాట్ డిష్. లెట్ అస్ బిగిన్, సేడ్ ద ఫాక్స్ అండ్ బిగిన్ లాఫింగ్. దిస్ రియల్లీ నైస్, ఇస్ నాట్ ఇట్? ద స్టార్ ఎంజాయ్డ్ ద ఇట్స్ నైస్ స్మెల్. It made his mouth water, but he could not sip even a drop of the soup. His beak was long while the dish was shallow. He knew that the cunning fox had laid a trick on him. He just looked on helplessly while the fox was finishing the soup. A few days later, the stork invited the fox to dinner. He prepared a delicious soup with great care. He served the soup in a jug with a narrow mouth. Let us begin, said the stork, and put his long beak into the jug. He sipped the soup comfortably. He said to his guest, I have never tasted such a delicious soup. I have prepared it specially for you. Please do not feel shy. Have as much of it as you like. But the fox could not drink the soup at all. The mouth of the jug was too narrow for him. He felt sorry for himself. He realized that he was paying the price for his own mischief tit for tat.

0: పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది. సంక్రాంతి పండుగ విశేషాలు చెప్తున్న మధుహారిక.
1: సంక్రాంతి పండుగ మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. రంగురంగుల ముగ్గులు అందమైన గబ్బమ్మలతో ఇంటి ముందు కరకరలాడుతూ ఉంటాయి. ముగ్గులు మహిళలు పోటీల మీద వేస్తూ ప్రాంగణాన్ని సుందరంగా తయారు చేస్తారు. ఇంటి ముందు కలయపుసల్లి అందమైన ముగ్గులు వేస్తారు. ఆనందంగా అందరు కలిసి చేసుకున్న పండుగే సంక్రాంతి పండుగ. భోగి పండుగ చిన్నపిల్లలకు భోగి పళ్ళు వేస్తారు. భోగి పళ్ళలో రేగే పళ్ళు, చెరుపుగడలు, ఇంకా ఇతర పళ్ళతో పిల్లలకు భోగి పళ్ళు వేస్తారు. సుందరమైన వస్త్రాలతో మహిళలు అందరితో ఆనందంగా గడుపుతారు. సంక్రాంతి పండుగ రోజు పిండి వంటలు చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆరాధిస్తారు. తలస్నానం చేసి భగవంతుని పాదాన్ని తీయటి చక్కెర పొంగలు చేసి అందరికి పెడతారు. కనుమ రోజు పసందైన పిండి వంటకాలతో రొట్టెలతో పంటలు వేసి ఆనందంగా గడుపుతారు. సంక్రాంతి పండుగ ముఖ్యంగా రాత్రుల పండుగగా చెప్పుకుంటారు. కొత్త ధాన్యాలతో వచ్చిన పంటను చూసి రైతు ఆనందంగా గడుపుతారు. తనతో పాటు పొలంలో కష్టపడి పంటలు పండించిన ఎద్దులను పూజలు చేసి ఆనందంగా అలంకరించి ముస్తాబు చేస్తారు. ఆనందంతో పోటీలను పెట్టి ఉత్సాహంతో విజేతలవుతారు. అందుకనే సంక్రాంతి పండుగ నాకెంతో ఇష్టం.
0: చిట్టి చిట్టి మిరియాలు అని అంటూ మన ముందుకు వస్తున్న హర్షవర్ధన్.
2: చుట్టి చుట్టి మిరియాలు చుట్టి నిన్న పోసి పనులు తెచ్చి పనులు తచ్చి అలా వారి ఇంటికి సరైన పోతే అలా వారి కుక్క బొవ్వ పనులు నాలుగు కలుకొని వన్నులు చిన్న పాప కాయకాయ వన్నది చుట్టూ సరి చూసింది దూరం దూరం సరకని ఆతిన కాయకని చూసో పాప అనే వరకు నటు పింత
0: బురుపిట బురుపిట అని అంటూ మన ముందుకు వస్తున్న మహిత.
3: బుర్రమన్నది పదమ కింది కాపురం చెయ్యనన్నది అత్త తెచ్చిన కొత్త చీర కత్తనన్నది మామ తెచ్చిన మళ్ళీ పొలమన మనమన్నది మగరి చేత ముత్తి కయ్యతన్నది.
0: ఏనుగు వస్తుంది ఏనుగు అని అంటూ మన ముందుకు వస్తున్న వర్షిత్.
4: ఏనుగు వచ్చింది ఏనుగు, ఏ ఊరు వచ్చింది ఎందుకు, మా ఊరు వచ్చింది ఎందుకు, మంచి నీళ్ళు తాగింది ఎందుకు, ఇక్కడికి వెళ్ళింది ఎందుకు, సొంతకు వెళ్ళింది ఎందుకు, ఏమి తెచ్చింది ఎందుకు, సబ్బుని తెచ్చింది ఎందుకు, ఏమి చేసింది ఎందుకు, స్నానం చేసింది ఎందుకు, ఎక్కడికి వెళ్ళింది ఎందుకు, తోటకు వెళ్ళింది ఎందుకు, ఏమి తెచ్చింది ఎందుకు, కొబ్బరికాయ తెచ్చింది ఎందుకు, ఎవరికి ఇచ్చింది ఎందుకు, అబ్బాయికి ఇచ్చింది ఎందుకు.
0: మనం మన ఆరోగ్యం గురించి విషయాలు చెప్తామంటున్న షాహిద్ జునైద్.
5: మనం జీవించడానికి ఆహారం అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే సముద్ర ఆహారం కావాలి. నిత్యం చౌకగా దొరికే ఆకుకూరలు, పాలకూర, తోకకూర, ఇంటికూర, పప్పు దుసును, రాగులు, పల్లీలూ, నువ్వు లటో చేసిన లడ్డువు, మొలదిన గిజ్జను, పచ్చి కూరగాయలు, పెసలు, శనగలు, కద్దులు, జొన్నపేల, జొన్న రొట్టెలు, పాలు, పండ్లు, గుడ్లు, మాంస కృతులు మొదలైన వాటితోని మన దేహాన్ని కావలసిన ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి. వీటి అన్నిటిని తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాము. మరి మీరు ఇవన్నీ పాటించి ఆరోగ్యంగా దొరకదు. టేక్ హెల్దీ ఫుడ్ ఫర్ ఏ హెల్దీ నేషన్. ఆరోగ్యం ఆనందం అందరికీ కావాలి. అమ్మ చేతి రుచులు మాకు కావాలి.
0: ఇప్పుడు కాలుష్యాల గురించి చెప్తానంటున్న షాహిద్ రెడ్డి.
6: మానవుడు తన జీవన కోసం పరిసరాలపై ఆధారపడతారు. పరిసరాలు మానవ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి.

కాబట్టి పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మానవులకు అవసరమైన వసుల కోసం కర్మాగారాలను నిర్మించి విత్తనాలను గాలి నేల నీటిలోకి వదులుతున్నారు. రవాణా సాధారణ వలన ధనులు పెరుగుతున్నాయి. గాలి కాలుష్యం, నేల కాలుష్యం, అన్ని కాలుష్యం ఏర్పడుతున్నాయి. వీటి వలన పరిసరాలు కలుషితమై మనం అనేక డబ్బుల పైన పడుతున్నాం. నీటి కాలుష్యం, ప్రతి జీవికి నీరు అవసరం. మనం నిత్యం ప్రాణానికి పరిశుభ్రమైన నీరు కావాలి. అలాగే

0: వలన పరిసరాలు కలుషితమై మనం అనేక డబ్బుల పైన పడుతున్నాం. నీటి కాలుష్యం, ప్రతి జీవికి నీరు అవసరం. మనం నిత్యం దానానికి పరిశుభ్రమైన నీరు కావాలి. అలాగే చెట్లు, జలచరాలు మొదలైన వాటికి కూడా నీళ్లు కావాలి. కాబట్టి నీరు వనరులను శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఇళ్లలో వారిన ఉక్కి నీళ్లు వచ్చి నదులలో కలిసి నదీ నీళ్లు కలుషితం అవుతున్నాయి. పెద్ద పెద్ద కర్మాగారాలు తాలను నదులలోకి, సముద్రంలోకి వదనం వలన అవి కలుషితం అవుతున్నాయి. పళ్ళలో, చెవులలో బొత్తలు ఉత్తుకరం, పశువులని కారతం, గత్తులపై మల విసర్జనలు చేయడం వలన నీళ్లు కలుషితం అవుతున్నాయి. పొలాలలో వాడే రసాయనిక కిమి అమ్మక మన్నులు, చెరువులు, నదునాలోకి చేరి నీరు కలుషితం అవుతున్నాయి. గాలి కాలుష్యం, గాలిలోని ప్రాణవాయువు మనం జీవించడానికి చాలా ముఖ్యం. ఇది జీవరాశు అన్నిటికి అవసరం. ప్రాణవాయువు తగ్గిపోతే మనం జబ్బున పడతాం. వాహనాలు, మగాలు మొదలే పొగలలో ప్రమాదకరమైన వాయువులుంటాయి. వీటి వల్ల గాలిలో ప్రాణవాయువు శాతం తగ్గుతుంది. పొగ్గు, పెట్రోల్ కట్టెలు కాల్చినప్పుడు కూడా పొగ వస్తుంది. వాహనాలు లేపే దుమ్ము ఇవులి వల్ల కూడా గాలి కలుషితం అవుతుంది. ధ్వని కాలుష్యం, పెద్దగా వినిపించే శబ్దాలే కాలుష్యానికి కారణాలు. రేడియో, టీవీ, రోడ్లపై వాహనాల శబ్దాలు, లౌడ్ స్పీకర్లు, పరిశ్రమలలోని యంత్రాల చెప్పులు, బాణసంచ వంటి పేరులు, పర్వతాల నుండి వచ్చే శబ్దాలు ఒకటేమిటి అక్కలేని శబ్దాలు కారణాలు అవుతున్నాయి. నేల కాలుష్యం, చెత్త చెదారం రోడ్లపై పాయడం, పసుపు కొత్తలు ఇంటి దగ్గర ఉండటం, ఆరు బయట కోవడం, దీనివల్ల ఈగలు, దోమలు పెరిగి అనేక జబ్బులను కలిగిస్తాయి. రసాయనిక ఎరువుల వనరుల పరిశ్రమల నుండి పదార్థాలు భయంగా దేశాలలో వేయడం వలన సూక్ష్మ పోషకాలు, ప్లాస్టిక్ కవర్లు మాత్రం వలన భూమిలో హిమదవు త్వరగా కొన్ని వందల సంవత్సరాలు అలాగే ఉంటాయి. కావున మనము ప్లాస్టిక్ కవర్లను వాడకుండా ఉండడం మంచిది. ప్లాస్టిక్ కవర్లను పశువులు తినడం వలన అనేక వ్యాధులు కూడా వస్తాయి. కావున ప్లాస్టిక్ కవర్లను వాడడం మానేద్దాం. మనము మూడు రకాల కాలుష్యాలను గురించి తెలుసుకున్నాము. కావున వాటికి దూరంగా ఉన్ని ఆరోగ్యంగా బతకడం నేర్చుకున్నాము.
1: జిత్నీ ధూప్ తేరీ అని అంటూ గేయం పాడుతున్న సోఫియా.

0: ఒకటి ఒకటి అని అంటూ మన ముందుకు వస్తున్న పని చందన్.
1: ఒకటి ఒకటి ఒకటి మైసికి శిరస్సు ఒకటి, రెండు రెండు రెండు కోరికి రేఖలు రెండు, మూడు మూడు మూడు శివునికి కన్నులు మూడు, నాలుగు నాలుగు నాలుగు మేనుగు కాళ్ళు నాలుగు, ఐదు ఐదు ఐదు చేతికి వేళ్ళు ఐదు, ఆరు ఆరు ఆరు ఈగకు కాళ్ళు ఆరు, ఏడు ఏడు ఏడు వేళ్ళు నంగులు ఏడు, ఎనిమిది ఎనిమిది ఎనిమిది దిగులు మూలలు ఎనిమిది, తొమ్మిది తొమ్మిది తొమ్మిది లగ్నాల లకాలు తొమ్మిది, పది పది పది రావణుని ధనలు పది.
0: అడవులు మనకు ఎంతో అవసరం అని అంటూ మన ముందుకు వస్తున్న సాయి చరిత.
2: వన సంపద అడవుల్లో చెట్లు జంతువులు, లోతైన వాగులు, ఎత్తైన కొండ చర్యలు దయి. మనం కూడా కొన్ని అవసరాలకు అతడి సంపదపై ఆధారపడతాం. అడవులు కలప, ఎదురు, బీది ఆకులు వంటివి దొరుకుతాయి. చెట్లు మొక్కలు, గడ్డి జాతులు, పక్షులు, పురుగులు, జంతువుల అడవులో ఉంటాయి. అడవులో మనకు కావలసిన కలప, పశువులకు కావలసిన గడ్డి, వెదురు, పండ్లు, ఔషధాలు లభిస్తాయి. అడవులలో గిరిజనులు నివసిస్తారు. మన జీవితంలో అడవులకు ప్రాముఖ్యత ఉంది. అడవుల వలన మనకు చాలా ఉపయోగాలు. అడవులలో అనేక రకాల మొక్కలు,

0: పాటు గిరిజనులు కూడా నివసిస్తున్నారు. అడవులో వేరే కొరి జంతు జాతులకు సహజమైన ఆవాసాలు. అడవులు ప్రాణవాయు విడుదల చేస్తాయి, అడవులు సహాయం పడతాయి. ఆహారం కలప, వ్యవసాయ పనిముట్లు పశువుల మేతకు ఉపయోగించుకుంటారు. అడవులో ఔషధ మొక్కల నుండి అనేక రకాల ఔషధాలు వనమూలికలు లభిస్తాయి. అతడి ఉత్పత్తులను సేకరించి అనేక మంది జీవనోపాధి పొందుతున్నారు. అడవుల నుండి చింతపండు, తేనె, అనేక రకాలైన పళ్ళు లభిస్తాయి. నదులకు శిల ఏళ్లకు అడవి పుట్టినిల్లు. అడవులు నేలకూరి వేతను ఆపుతాయి, భూసార కొట్టుకొని పోకుండా చేస్తాయి, భూగర్భ జలాలు పెరిగేటట్టు చేస్తాయి. ఎన్ని ప్రయోజనాలున్న అడవులను కాపాడుకున్నాం, మొక్కులను పెంచుదాం.
1: ఇప్పుడు తెలుగు గేయం పాడుతున్న మెహనాజ్.
2: కెవ్వు కెవ్వు అనొచ్చు, కేకలు వేయచ్చు, గోల బిడ్డ గానే లారీబాడి కమ్మనైన పాలు కడుపు నిండగా రాపే తన్ల తల్లి ప్రేమగాచినాను. నిద్రలోన బెదరి ఎదురుకుందు నడుచు చేరి గుండె పైన చేయి పెట్టి గడవలపడ నేను కలత చెందెను తల్లి, కళ్ళ తల్లి ప్రేమ కాచినాను.
1: ఇప్పుడు కీబోర్డ్ పై రాగాలు పలికిస్తానంటున్న అదీబా రుమాన్.

0: ఇంతవరకు మీరు అంబిక శిశు కేంద్రం ప్రకాష్ నగర్ కర్నూలు బాల బాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యాత సోఫియా, నిర్వహణ బిందు ఎం షాగారు, డైరెక్టర్ మరియు ఉపాధ్యాయ బృందం.
1: శ్రోతలంతవరకు మానసిక శారీరక దివ్యాంగుల కేంద్రం కర్నూలు అంబికా శిశు కేంద్రం విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

0: హై హై నాయక చిత్రం నుంచి పాటను విన్నారు. ఇంతటితో ఇవాళ చిన్నారి లోకం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ప్రతి సంవత్సరం జులై నెలను సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఎముకలు, కండరాలు, కొవ్వు కణజాలం, రక్తనాళాలు వంటి మృదు కణజాలాల్లో వచ్చే అరుదైన క్యాన్సర్ రకమైన సార్కోమాపై ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటం ఈ అవగాహన మాసం ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో క్యాన్సర్ లక్షణాలు, ప్రమాద కారకాలు, నివారణ మార్గాలు, ఆధునిక చికిత్సా విధానాలు వంటి అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ కృష్ణారెడ్డి గారు.
2: నమస్తే మేడం, ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
1: సార్, అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? యాక్చువల్గా క్యాన్సర్ పేరు చెప్పగానే అందరూ భయపడుతూ ఉంటారు కదా, సో అసలు ముందుగా మనం దీని గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం. అసలు క్యాన్సర్ అంటే ఏంటి?
2: సీ, క్యాన్సర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన శరీరం అంతా చాలా కణాలతో నిర్మించబడి ఉంటుంది. ఈ కణాల పుట్టుకుదలలో కానీ, ఈ కణాలు పెరిగిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత అవి చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక రెగ్యులేటెడ్ ప్రాసెస్, అంటే ఇది ఒక నియంత్రణమైన పద్ధతిలో ఈ కణ పుట్టుదల, చనిపోయిన తర్వాత, దాని వయసు అయిపోయిన తర్వాత చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కణం పుట్టేటప్పుడు కానీ, కణ విభజన జరిగే సమయంలో కానీ, ఆ

0: కణ విభజన అదుపు తప్పినా లేదా వయసు మెళ్ళిన కణాలు చనిపోవాల్సినప్పుడు చనిపోకుండా అలాగ ఉండటం వల్ల అవి పెరిగిపోయి మనకి క్యాన్సర్గా రూపాంతరం చెంది మనకి బాడీలో వేరే పార్ట్స్కి వీటికన్నిటికీ పాకటానికి అవకాశం ఉంటుంది. సో స్థూలంగా ఏంటంటే అదుపు లేని కణ విభజన వలన కానీ వయసు మళ్ళిన కణాలు చనిపోకపోవటం వల్ల కానీ ఆ కణాలు మనకి క్యాన్సర్ కణాలుగా మారి మనల్ని ఇబ్బంది పెడటం జరుగుతుంటుంది.
1: ఓకే డాక్టర్ గారు, అసలు క్యాన్సర్లో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని ఇలా చెప్తూ ఉంటారు కదా, అసలు క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉంటుంది?
0: సి మనం స్థూలంగా క్యాన్సర్స్ని ఏంటంటే రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఈ సాలిడ్ క్యాన్సర్స్, రెండోది బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్. సాలిడ్ క్యాన్సర్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా రొమ్ము క్యాన్సర్ కానీ, ఊపిరితిత్తుల క్యాన్సరు, లేకపోతే పొట్ల క్యాన్సరు, ఆహార నాళం, వీటన్నిటినీ కూడా మనం సాలిడ్ క్యాన్సర్స్ కింద పరిగణిస్తాం. బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే మన సైన్స్ పరంగా అయితే హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటాం. ఈ రక్తము, రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్స్ని వాటిని మనం ఈ హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ మళ్ళీ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్, క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. అలాగే లింఫోమా, హాడ్జ్కిన్స్ లింఫోమా అని, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా అని, మల్టిపుల్ మైలోమా అని, ఇలాగా బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ని మనం హిమటలాజికల్ క్యాన్సర్స్ అని, మిగతా వాటిని అన్నింటినీ సాలిడ్ క్యాన్సర్స్ అని అంటాం మనం.
1: డాక్టర్ గారు, అసలు సుమారు మన దేశ జనాభాని పరిశీలిస్తే ఎంతమంది ఈ క్యాన్సర్ వ్యాధిన బారిన పడుతూ ఉంటారు?
0: సి మనం గణాంకాలని గనక పరిశీలించినట్టయితే సుమారుగా మన భారతదేశంలో ప్రతి లక్ష మందిలో 100 మంది సంవత్సరానికి క్యాన్సర్ బారిన పడటం జరుగుతూ ఉంటుంది. అంటే దాదాపుగా ప్రతి 1000 మందిలో ఒకరు ఒక సంవత్సరంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నమాట. సో మన పాపులేషన్ చాలా పెద్దది కాబట్టి మనకి ఉన్న ఈ 140 కోట్ల జనాభాలో మనం 100 మంది వేసుకున్నా కూడా మన దేశంలో చాలామంది క్యాన్సర్ బారిన పడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కామన్గా ఏ క్యాన్సర్స్ వస్తాయి ఏంటి అనేది మనం కనుక పరిశీలించినట్టయితే మహిళల్లో కనుక చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంటుంది. సో తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా సర్వీక్స్ క్యాన్సర్ అంటాం. సో మహిళల్లో రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఈ రెండు క్యాన్సర్స్ కలిపి దాదాపుగా 40-45% క్యాన్సర్స్ ఈ రెండే ఉంటాయి. ఇక పురుషుల్లో చూసుకున్నట్టయితే ఊపిరితిత్తుల క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే మనకి మన ఏరియాలో ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్స్ ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. ఇవి స్టమక్ క్యాన్సర్ ఇవి కామన్గా ఉంటాయి. అదే మనం చిన్నపిల్లల్లో చూసుకుంటే మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ వాళ్ళల్లో లుకీమియాస్, బ్రెయిన్ క్యాన్సర్ మోస్ట్ కామన్గా రావడం జరుగుతూ ఉంటుంది.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి?
0: సి క్యాన్సర్ రావటానికి మనం స్థూలంగా చూసుకున్నట్టయితే అన్ని క్యాన్సర్స్కి ఫలానా కారణాల వల్ల మనకి క్యాన్సర్ వచ్చిందని మనం చెప్పలేము. కానీ దాదాపుగా 35% క్యాన్సర్ చూసుకున్నట్టయితే ఫలానా కారణం వల్ల ఈ క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కారణాలలో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే పొగాకు రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే ఏ రూపంలో తీసుకున్నా కూడా ఈ పొగాకు అనేది మంచిది కాదు. ఈరోజు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి క్యాన్సర్ గురించి చెప్తున్నాము. బట్ ఇన్ జనరల్గా ఈ పొగాకుతోటి శరీరంలో చాలా భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటిలో ప్రధానంగా క్యాన్సర్ ఒకటి. ఈ పొగాకులో దాదాపుగా మాకు 4000 కెమికల్స్ ఉంటాయి. ఈ 4000 కెమికల్స్లో సుమారుగా 40 కెమికల్స్ క్యాన్సర్ కారణమైన కెమికల్స్ ఉంటాయి. సో ఇది ఏ రూపంలో తీసుకున్నా కూడా ఇది చాలా ముఖ్యమైన కారణం క్యాన్సర్ రావటానికి. ఉదాహరణకు కొన్ని క్యాన్సర్స్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సరు, నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, ఆహార నాళం క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, ఇట్లాగా ఈ లిస్టు చాలా పెద్ద లిస్టు. పొగాకు కాకుండా రెండవది ఏంటంటే ఆల్కహాల్. ఆల్కహాల్ కూడా మన శరీరానికి మంచిది కాదు, దానివల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి పొగాకు అలవాటు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.
1: ఈ రెండు అలవాట్లు ఎక్కువగా
0: ఈ రెండు అలవాట్లు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు 1+1 2 కాకుండా ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఒక రిస్క్.

0: తీసుకుంటే, ఓన్లీ పొగాకు తీసుకునే వాళ్ళకి ఒక రకమైన రిస్క్ ఉంటే, ఈ రెండు అలవాట్లు ఉన్న వాళ్ళకి, ఈ రెండు ఇండివిజువల్గా ఉండే వాళ్ళ రిస్క్ కన్నా కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అది చాలా ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి పొగాకు అలవాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. మిగతా కారణాలు కనుక మనం చూసుకుంటే, ఒకటి ఇన్ఫెక్షన్స్. మనకి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వలన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇన్ఫెక్షన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే మనకి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్ ఇది. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల దాదాపుగా 70% గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటే సర్వీక్స్ క్యాన్సర్స్ ఈ వైరస్ వల్ల వస్తుంది. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇప్పుడు దీనికి టీకా అందుబాటులో ఉంది. సో ఈ టీకా కనుక మనం తీసుకోగలిగితే, మన పిల్లలకు కనుక మనం ఇవ్వగలిగితే, వాళ్ళని ఈ వైరస్ వల్ల వచ్చే ఈ క్యాన్సర్ బారి నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. సో ఇక హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ కాకుండా మిగతా రకాల వైరస్లు చాలా ఉన్నాయి. ఉదాహరణకు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్, మిగతా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనకి టీకాలు అందుబాటులో ఉన్న ఇంకొక వైరస్ ఏంటంటే హెపటైటిస్ బి వైరస్. సో ఈ హెపటైటిస్ బి వైరస్ కూడా ఏంటంటే లివర్ డ్యామేజ్ని కలుగజేసి దానివల్ల లివర్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 40 సంవత్సరాల వయసు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నోళ్ళు, వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళకి ఆ వ్యాక్సిన్ అందుబాటులో ఉండుండకపోవచ్చు. ఈ వయసులో ఉన్నోళ్ళు ఈ రోజైనా సరే చూసుకొని దానికి వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు. బట్ ఈ గత 15-25 సంవత్సరాల పిల్లలకి మటుకు ఇది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ జరుగుతుంది. ఇక ఇవి కాకుండా మనం వేరే ఇతర కారణాలు చూసుకున్నట్టయితే, హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్. దాదాపుగా 5-10% క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యంగా మనం గమనించదగ్గ క్యాన్సర్స్ ఏంటంటే, ఒకటి రొమ్ము క్యాన్సర్, రెండోది ఓవరీ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ అంటాం, తర్వాత పెద్దపేగు క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్. ఇవి కామన్గా ఎక్కువ శాతం మందిలో ఈ క్యాన్సర్స్ హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు వీళ్ళకి హెరిడిటరీ అని మనం గుర్తిస్తాము అంటే, ఒకే సైడ్ ఫ్యామిలీలో ఈ క్యాన్సర్ సిండ్రోమ్స్ అసోసియేటెడ్ ఉన్న క్యాన్సర్స్ మోర్ దాన్ 1 జనరేషన్లో ఉన్నా, లేదా తక్కువ వయసులో ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడటం కానీ, ఓవరీ క్యాన్సర్ బారిన పడటం కానీ, లేదా ఒక మనిషిలోనే 2 క్యాన్సర్స్ ఉండటం, లేదా ఒక మనిషిలోనే 2 రొమ్ములకి క్యాన్సర్ రావటం, ఇట్లాంటి హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఈ హెరిడిటరీ టెస్టులు, జీన్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి ఈ రోజున, అవి చేయించుకోమని చెప్తాము. అవి చేయించుకొని ఒకవేళ వాళ్ళకి పొరపాటున అది పాజిటివ్ కనుక వచ్చుంటే, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం చేసే అవకాశం ఉంది ఈరోజు. ఈ విధంగా టెస్టులు చేయటం ద్వారా మనం క్యాన్సర్ బారిన పడకుండానే ముందుగానే ఈ జన్యుపరమైన లోపం ఉన్నది అనే మనం గుర్తించగలిగితే, వాళ్ళకి సపరేట్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్కి క్యాన్సర్ రాకుండా సర్జరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటాం. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ అను, ఓవరీ క్యాన్సర్ ఇట్లాంటి వాటికి మనం క్యాన్సర్ రాకుండా ముందుగానే సర్జరీలు చేసుకునే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళతో పోలిస్తే, అంటే యాజ్ ఇట్ ఇస్ గా వాళ్ళలాగానే ఉంటారా, లేదు అంటే వాళ్ళలో ఏమన్నా కొంచెం లక్షణాలు ఏమన్నా మనకి వెరైటీగా కనిపిస్తాయా, లేదంటే అసలు క్యాన్సర్ ఈయనకు వచ్చింది అని మనం ఎలా నిర్ధారిస్తాం?
0: ఇప్పుడు వాళ్ళు వేరుగా ఉండటం అనేది ఉండదు. సో అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్స్, కొన్ని రకాల లక్షణాల వల్ల క్యాన్సర్ ఖచ్చితంగా ఉందని కానీ అసలు లేదని కానీ మనం చెప్పలేము. కానీ కొన్ని కామన్ లక్షణాలు అయితే ఉన్నాయి. ఆ లక్షణాలు క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటాము. అలాంటివి ఉన్నప్పుడు మటుకు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. వాటిలో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి నోట్లో ఎర్ర మచ్చలు, తెల్లటి మచ్చలు, నొప్పి లేని పుండ్లు రావటం, శరీరంలో ఎక్కడైనా నొప్పి లేకుండా కణుతులు రావటం, రొమ్ము చర్మం దలసరవ్వటం, రొమ్ము చనుమన నుంచి రక్తస్రావం లాంటిది రావటం, లేకపోతే దాంట్లో గడ్డ తగలటం, లేదా గొంతు బొంగురు పోవటం, దగ్గు కళ్ళె దాంట్లో రక్తపు చారలు కనబడటం, ఒక్కొక్కసారి మనకి

0: ఈ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్కి మెన్స్ట్రువల్ సైకిల్కి మధ్యలో అసహజంగా రావటం లేదా ఒక్కొక్కసారి మనకి రెగ్యులర్గా అంటే మనకి ఈ మోషన్ అంటే మన విరోచనం అలవాట్లు సడన్గా మారిపోవటం, రోజు వెళ్ళేవాళ్ళు రోజుకు ఒకసారి వెళ్ళేవాళ్ళు రోజుకు 5-6 సార్లు వెళ్ళటం లేదా అసలు వెళ్లకుండా కాన్స్టిపేషన్ రావటం, మలబద్ధకం రావటం, ఇట్లా వాళ్ళ లక్షణాలు సడన్గా మారటం లేదా యూరిన్లో రక్తపచారాలు రావటం, కారణం లేకుండా బరువు తగ్గటం more than 10% అంటే మన బరువులో 10% కన్నా ఎక్కువ బరువుని మనం గత 6 నెలల్లో కనుక కోల్పోయామంటే మన ప్రమేయం లేకుండా అది కారణం లేకుండా బరువు తగ్గటం, కారణం కనుక్కోలేని జ్వరాలు, ఇట్లాంటి లక్షణాలు ఏవైనా ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని మనం ఖచ్చితంగా లక్షణం ఉంది కాబట్టి చెప్పలేము, బట్ క్యాన్సర్ ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకని ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించడం, వాళ్ళకి తగిన టెస్టులు చేసుకొని జబ్బు ఉందో లేదో అన్నది నిర్ధారణ చేసుకోవటం చాలా అవసరమైన విషయం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన సింప్టమ్స్ అన్నిటిలోకి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే అది మనం మొదట్లోనే క్యాన్సర్ని నివారించవచ్చంటారా, లేదంటే స్టెప్ బై స్టెప్ మళ్ళీ మనం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా?
0: సి, ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఒకటి, మనం ఈ లక్షణాలు ఉన్నాయి అంటే ఆ లక్షణాలు క్యాన్సర్ వల్ల వచ్చినాయా లేదా అని తెలుసుకోవడానికి మనం పరీక్షలు చేసుకుంటాము. ఒకవేళ ఈ క్యాన్సర్ వల్ల వచ్చినాయంటే వాళ్ళకి ఏ దశలో ఉన్నారు ఏంటి అన్నది జబ్బు నిర్ధారణ చేసుకుని దానికి తగ్గట్టుగా చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లక్షణం వచ్చిన వాళ్ళల్లో మనం నివారించడం అంటూ ఏమి ఉండదు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఈ లక్షణం క్యాన్సర్ వల్ల వచ్చిందా లేదా, క్యాన్సర్ వల్ల వచ్చిందంటే ఆ పర్టికులర్ క్యాన్సర్ ఏ దశలో ఉంది, దాని వ్యాధి నిర్ధారణ తర్వాత చికిత్స, ఇవన్నీ ఉంటాయి. సో బట్ మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, నివారించుకోవటం అంటే ఒకటి మనకి ముందే పసిగట్టడానికి కొన్ని పరీక్షలు దోహదపడతాయి, వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏంటంటే మనం పేషెంట్స్లో చేయం. ఆరోగ్యవంతులైన వాళ్ళల్లో జబ్బు లక్షణాలు ఎవరు లేని వాళ్ళల్లో చేసే పరీక్షలనే స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. మనకి ఒకసారి ఏదన్నా ఇబ్బంది కలగజేసిన తర్వాత చేసే టెస్టులు మనం స్క్రీనింగ్ టెస్ట్లు అనం. సో ఆ విధంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో జబ్బు లక్షణం ఎటువంటి లేని వాళ్ళల్లో మనకి టెస్టులు కొన్ని చేస్తాము. ఈ స్క్రీనింగ్ వీటిని స్క్రీనింగ్ టెస్టులు అంటాం. ఈ స్క్రీనింగ్ టెస్టులు కూడా అన్ని క్యాన్సర్స్కి మనం చేయం. మనం కామన్గా ఏ క్యాన్సర్స్ అయితే మనకి సొసైటీలో ఎక్కువగా వాటి బారిన పడుతూ ఉంటారో వాటికే స్క్రీనింగ్ టెస్టులు చేస్తాము. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా కామన్ క్యాన్సర్స్, ఎక్కువ మంది రెండింటి బారిన పడతారనుకున్నాం. ఆ రెండింటికి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మనకి పెద్దపేగు క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి, ప్రోస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. బాగా హెవీగా స్మోక్ చేసే వాళ్ళకి, హెవీ స్మోకర్స్కి, ఊపిరితిత్తుల క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే అవకాశం ఉంటుంది మనకి. ఇప్పుడు మనం వీటిని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో చేసే టెస్టులు ఇవి. సో ఇవి అంటే జబ్బు లక్షణం లేకుండానే మనం వాటిలో టెస్టులు చేసి అవి కనుక మనం ముందే కనుక అంటే త్వరితగతిన వాళ్ళని మనం పసిగట్టి వాటిని నిర్ధారణ చేయగలిగినప్పుడు ఏంటంటే వాటిని మనం మొదటి దశల్లోనే పట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఎర్లీ స్టేజెస్ అంటే 1-2 దశలని ఎర్లీ స్టేజ్ అంటాము, 3 వరకు లోకల్ అడ్వాన్స్డ్ అంటాం, 4 చివరి స్టేజ్ 4th అంటాం. సో ఈ ఎర్లీ స్టేజెస్ క్యాన్సర్స్ అంటే 1-2 దశల్లో కనుక మనం ఈ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా కనుక మనం పట్టుకోగలిగితే వాళ్ళకి చికిత్స చేయటం సులభం అవుతుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది, అట్లానే క్యాన్సర్ని జయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు స్క్రీనింగ్ టెస్ట్ అన్నారు కదా, సో అసలు ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎవరెవరికి చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ ఇలా వచ్చిన వ్యక్తుల్లో వాళ్ళకి ఎంత కాలంలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తారు?
0: యా, సో మొట్టమొదటి ఏంటంటే మనం ఇంతకుముందు అన్నట్టుగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో, జబ్బు లక్షణాలు లేని వాళ్ళల్లో చేయించుకునేది. సో మీరు ఉదాహరణకి తీసుకుంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్కి మనకి స్క్రీనింగ్ టెస్టులు చూస్తే మనకి వేరియస్ రికమెండేషన్స్ ఉంటాయి. వాటి ప్రకారం 40-45 లోపల ఉన్నోళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. 45-55 వయసులో సంవత్సరానికి ఒకసారి ఈ

0: మ్యామోగ్రామ్ టెస్ట్ అంటే రూమ్ ఎక్స్రే అంటాం, ఇది చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లానే సంవత్సరానికి ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 55 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి రొటీన్గా ఉండే క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్. అంటే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ లేనోళ్ళల్లో కామన్ పీపుల్కి మనకి ఈ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్. ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం అంటే మనకి గైడ్లైన్స్లో లేకపోయినా కూడా ఒకటి ముఖ్యంగా మనం అందరం మాట్లాడుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. వీటిల్లో ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ మెన్స్ట్రుల్ సైకిల్ నెలసరి అవుతున్న వాళ్ళు నెలసరి బ్లీడింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి నెల ఒకసారి వాళ్ళ రొమ్ము ఎగ్జామిన్ చేసుకోవచ్చు. సో దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు 2 రొమ్ముల పరిమాణం ఎలా ఉంది, అది పరిమాణంలో ఏమైనా తేడా ఉన్నాయా, చనుమన 2 ఒకే లెవెల్లో ఉన్నాయా, ఒకవైపు పైకి వెళ్ళినాయా లేదా, చర్మం ఎలా ఉంది, ఇట్లాంటివి వాళ్ళు పరీక్ష చూసుకోవచ్చు. అట్లానే ఎగ్జామినేషన్ సొంతగా అంటే రొమ్ముని ఫ్లాట్ ఫింగర్స్ తోటి అంటే చేతి వేళ్ళని పొడుగ్గా సాచి మనం సర్క్యులర్గా అంటే గుండ్రంగా తిప్పుతూ మన రొమ్ముని అన్ని పార్ట్స్ని కుడి రొమ్ముని ఎడమ చేతితో ఎడమ రొమ్ముని కుడి చేతితోటి గుండ్రంగా తిప్పుకుంటూ అన్ని పార్ట్స్లో రొమ్ము పార్ట్స్ అన్నింటినీ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి నెల చేసుకోవాల్సిన ఇది. పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు అయితే మర్చిపోకుండా ప్రతి నెల 1వ తారీఖు పరీక్ష చేసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ బ్రెస్ట్ గురించి వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ఏదైనా మార్పు, ఏమాత్రం చిన్న మార్పు ఉన్నా కూడా వాళ్ళు పసిగట్టే అవకాశం ఉంటుంది, వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదించవచ్చు. ఇది స్థూలంగా రొమ్ము గురించి. ఇక 2వ అతి ముఖ్యమైన క్యాన్సర్ ఏంటంటే సర్విక్స్ క్యాన్సర్. ఎక్కువ మంది మహిళలు ఈ జబ్బు బారిన పడుతూ ఉంటారు. ఇది చాలా సింపుల్ టెస్ట్. మనకి పాప్స్మియర్ టెస్ట్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. ప్రతి మారుమూల గ్రామంలో మనకి ప్రతి గైనకాలజిస్ట్ చేయగలిగే టెస్ట్. ఈ టెస్ట్ అనేది 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మీర్ టెస్ట్ కానీ లేదా HPV టెస్ట్ అనేది కూడా చేయవచ్చు. మనం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ని కూడా ఆ ప్యాప్స్మీర్లో టెస్ట్ బాగా చెక్ చేస్తారు. అది ఏదో ఒకటి అంటే 2 కలిపి చేసుకోవచ్చు, లేకపోతే విడివిడిగా చేసుకుంటే ప్రతి 3 సంవత్సరాలకి ప్యాప్స్మీరు, ప్రతి 5 సంవత్సరాలకి HPV టెస్ట్, 2 కలిపి చేసుకుంటే 2 కలిపి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ టెస్ట్, అందరికీ అందుబాటులో ఉండేది. ఇకపోతే పెద్దపేట క్యాన్సర్ కూడా మనకి ఎక్కువ మంది దాని బారిన పడే అవకాశం ఉంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే 45 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనకి మలంలో రక్తము లీక్ అవుతుందా లేదా తెలుసుకోవటానికి ఒక టెస్ట్ చేస్తాం, స్టూల్ అక్కల్డ్ బ్లడ్ టెస్ట్ అంటాం. అది సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. అలాగే డాక్టర్ చేత ఎగ్జామిన్ చేయించుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు. వాళ్ళు రక్తం ఎలా ఉంది ఏంటి అనేది పరీక్ష చేస్తారు. అలాగే కొలనోస్కోపీ అనే టెస్ట్, అంటే ఇది గొట్టం పరీక్ష. ఇది మొత్తం పెద్దపేగు మొత్తం వాళ్ళు చూసి ఆ దారి మొత్తం ఎలా ఉంది ఏంటని చూసే అవకాశం ఉంటుంది. సో ఈ పెద్దపేగు కొలనోస్కోపీ టెస్ట్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. ఇవి కామన్గా వచ్చే క్యాన్సర్స్. ఇవి కాకుండా ఈ నోటి క్యాన్సర్స్ ఎవరిలో ఎక్కువ కామన్గా ఉంటాయంటే ఈ గుట్కాలు, పాన్పరాగు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ అలవాటు ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించి నీ నోటి పరీక్ష చేయించుకోవచ్చు. అలాగే హెవీ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో లంగ్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ అందుబాటులో ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి లోడో సిటీ స్కాన్ అని చెప్పి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టెస్టులన్నీ ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన టెస్టులన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉన్న వాళ్ళల్లో ఉండేది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సపరేట్ గైడ్లైన్స్ ఉంటాయి. అవి పర్టికులర్ డాక్టర్స్ని సంప్రదించి దానికి తగ్గ సలహా పొందాల్సి ఉంటుంది.
1: సార్, ఇంతకుముందు మీరు మహిళల రొమ్ము క్యాన్సర్ గురించి చెప్పారు కదా, ఆ రొమ్ము క్యాన్సర్ అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా, లేదు అంటే జనరల్గా కూడా వస్తుందా? ఒకసారి అంటే అది వచ్చాక ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుందంటారా?
0: ఇది రెండు ఉన్నాయి మీ ప్రశ్నలో. మొదటిది ఏంటంటే మనకి జన్యుపరంగా వస్తుందా రాదా అన్నది. ఎస్, రొమ్ము క్యాన్సర్ జన్యుపరంగా వచ్చే అవకాశం ఉన్న జబ్బు.

0: సో వీటిలలో అంటే ఇంత ముందు అనుకున్నట్టుగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది అంటే చిన్న వయసులో రుముకాన్సర్ బారిన పడ్డ వాళ్ళు కానీ, లేదా ఫ్యామిలీలో ఒక సైడే మోర్ దాన్ వన్ జనరేషన్లో సేమ్ క్యాన్సర్ బారిన, రుము క్యాన్సర్ బారిన పడి ఉండటం కానీ, లేకపోతే ఒకే వ్యక్తిలో రెండు రుము క్యాన్సర్స్ రావటం కానీ, లేదా మేల్స్లో రుము క్యాన్సర్ రావటం కానీ, లేదా ఒక వ్యక్తిలోనే రొమ్ము క్యాన్సరు, ఓవరి క్యాన్సరు ఇట్లా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇది జన్యుపరమైన లోపం వల్ల వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళకి టెస్టులు చేస్తాం.
1: ఓకే
0: సో పర్టికులర్గా మనం కామన్గా మాట్లాడుకునే టెస్టులు BRCA1, BRCA2 అనే జీన్ టెస్ట్ చేస్తాం. అది చేసిన తర్వాత మనం పేషెంట్లో అది గుర్తించిన తర్వాత, అది ఆ పర్టికులర్ పేషెంట్లో మనం అది గుర్తించిన తర్వాత వాళ్ళ తోబుట్టువుల్లో వాళ్ళ పిల్లల్లో మళ్ళీ ఈ టెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ తోబుట్టువుల్లో ఆ జన్యుపరమైన టెస్ట్ లోపం ఉందని తెలిసినా, పిల్లలకి లోపం ఉందని తెలిసినా, వాళ్ళకి సపరేట్గా మళ్ళీ వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గైడ్లైన్స్ ఇవ్వటం, అలాగే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉండటానికి కూడా కొన్ని సలహాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవది, మనకి జన్యుపరమైన క్యాన్సర్ అయినా జన్యుపరంగా క్యాన్సర్ రాకపోయినా తిరగబెట్టే అవకాశం ఉందా అనేది మనం చూసుకున్నట్టయితే, మనం ఏ స్టేజ్లో వాళ్ళని నిర్ధారించాము, ఏ స్టేజ్లో పేషెంట్కి మనం చికిత్స చేశాము అనే దాన్ని బట్టి, స్టేజ్ని బట్టి ఈ వాళ్ళు సక్సెస్ అయ్యే పర్సంటేజ్ మారిపోతూ ఉంటుంది. ఎర్లీ దశలో కనుక మనం నిర్ధారణ చేయగలిగి వాళ్ళకి చికిత్స చేయగలిగితే ఎక్కువ శాతం మంది, మోర్ దాన్ 90% పూర్తిగా దాని నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ల గురించి, వీటి గురించి స్ట్రెస్ చేసేది.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ఏ విధంగా చేస్తారు?
0: క్యాన్సర్ నిర్ధారణ చేయటం అనేది ఏంటంటే మనం అది బయాప్సీ ద్వారా. సో ఎక్కువ శాతం మంది ఏంటంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేసి మన క్యాన్సర్ ఉందని అడగటం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ని ఎప్పుడూ కూడా బయాప్సీ టెస్ట్ ద్వారా కానీ, సూది పరీక్ష ద్వారా కానీ, ఏదో ఒక పరీక్ష ద్వారా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే అది క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు కానీ, కేవలం స్కాన్లో పట్టిన దాన్ని బట్టి అది క్యాన్సర్ ఉండటానికి అవకాశం ఉందంటాం కానీ అది నిర్ధారణ చేయడానికి ఖచ్చితంగా మనం చెప్పలేము. అసలు మనం క్యాన్సర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒకటి చెడు అలవాట్లు. ఈ అలవాట్లు ద్వారా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పొగాకు, ఆల్కహాలు ఈ రెండు మంచివి కాదు, వీటి వల్ల మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు అలవాట్లు మార్చుకోవాలి, మానుకోవాలి. ఈ అలవాట్లు లేని వాళ్ళకి మనం బాధ్యతగా పిల్లలకి వీళ్ళందరికీ మనం ఎడ్యుకేట్ చేసి ఈ అలవాటు బారిన పడకుండా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. రెండవది వ్యాక్సినేషను. సో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే దానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 9 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి మనం ఈ వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాము. ఒక్కొక్కసారి మనకు వాళ్ళు ఆ 9 నుంచి 14 సంవత్సరాల వయసులో మనం చేయలేకపోయినా, ఈవెన్ అప్ టు 25-26 ఇయర్స్ వరకు కూడా ఈ వ్యాక్సినేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అధిక బరువు వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం సాధ్యమైనంత వరకు మన ఎత్తుకు తగ్గట్టుగా బరువుని మనం చూసుకోవటం ద్వారా, అధిక బరువు లేకుండా ఉండటం ద్వారా కొంతవరకు మనకి ఈ అధిక బరువు వల్ల వచ్చే క్యాన్సర్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. తరువాత ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇది చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు వ్యాయామం అనేది తప్పనిసరి. ఇది చేసుకోవటం ద్వారా మనం యాక్టివ్గా ఉంటాము, మన రోజు చురుగ్గా ఉంటుంది, అట్లనే మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం. ఇక ఆహారానికి వస్తే, ఆహారంలో తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవటం చాలా మంచిది. సమతుల్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు రెడ్ మీట్ని మనం అవాయిడ్ చేసుకోవటం మంచిది. రెడ్ మీట్ వల్ల మనకి పెద్దపే క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుంచుకొని ఇలాంటి పాటించటం ద్వారా కొంతవరకైనా మనల్ని మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: క్యాన్సర్ గురించి, దాని లక్షణాలు, అలాగే క్యాన్సర్ వల్ల కలిగే పరిణామాలు తదితర ఎన్నో విషయాల గురించి డాక్టర్ కృష్ణారెడ్డి గారు చాలా చక్కగా మా శ్రోతలకు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరపున ధన్యవాదాలు డాక్టర్ కృష్ణారెడ్డి గారు.
0: ధన్యవాదాలు.
1: సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు.

0: అతిథి డాక్టర్ జి కృష్ణారెడ్డి, క్యాన్సర్ వ్యాధి నిపుణులు. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ట్యాగూర్ చిత్రానికి మహాలక్ష్మి మల్లికార్జున పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేదా ఆయేషా వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత తెల్ల గులాబీలు. ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపించమంటున్నారు. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. గీత రచన గోపి.

తర్వాత మీరు వినబోతున్న పాఠం యముడికి మొగుడు. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన వీటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, హేయాన్ష్. వీరి కొరకుపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, దస్తగిరి, నరసన్న వీరు కోరుతున్నారు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ చిత్రానికి గాయత్రి కార్తిక్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, వీరంతా కోరుతున్నారు సుఖదుఖాలు. ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, గీత రచన దేవులపల్లి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన జొన్న విత్తుల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపోలు నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కొరకుపై ఈ పాట.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మూడు దేశాల పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తర మాసిడోనియాకు చేరుకున్నారు. ఆ దేశ అధ్యకులు రిగోర్డానా సిల్జనోస్కా దావుకోవాతో రాష్టపతి ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కాగా ఒక భారత రాష్టపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. రిజిస్టేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్టేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో కలిసి ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. మునిగూడలి నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలను తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా పుష్కర పంచాయతీల అభివృద్ది పనులపై మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట పోలీసును మరింత సన్నద్దం చేయడమే రిట్రీట్ ముఖ్య లక్ష్యమని హోంమంత్రి అనిత తెలిపారు. విజయవాడ అంబేద్కర్ కన్వెన్షన్ హాల్లో ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో రాష్ట పర్యాటక రంగానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు లభించింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిన్న ఈ అవార్డును అందుకున్నారు. మన ఇల్లు మన లోకేష్ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి మండలాల్లోని 3000 మందికి మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఈ రోజు రేపు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు. కొండవాలు అటవీ దేవాదాయ సహా వివిధ ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివాసముంటున్న వారు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు. దేశంలో డెంగీ వ్యాధి నివారణకు గాను జపాన్కు చెందిన తకేడా బయోఫార్మా అనుబంధ సంస్థ

కాకేడ బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా అభివృద్ది చేసిన క్యూడింగా వ్యాక్సిన్ ను భారత్ లో విడుదల చేసేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతి ఇచ్చింది. గతంలో డెంగీ సోకిందా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా ఎలాంటి ముందస్తు పరీక్షలు లేకుండానే దీనిని తీసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటల వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అండాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ సినిమా ప్రేమికులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మన సినిమా ప్రపంచంలో ప్రస్తుతం ఏం జరుగుతోంది అండ్ ఇవాళ బర్త్డే స్టార్స్ ఎవరు, కొత్త కొత్త అప్డేట్స్ ఏంటి, అసలు ఇలాంటి డీటెయిల్స్ అన్ని షార్ట్ అండ్ కూల్ గా మీకోసం రెడీగా ఉన్నాయి. మరి అన్ని మాట్లాడేసుకుందాం. బట్ అంతకన్నా ముందు మరి మీ ఆర్జే శృతి వచ్చింది అంటే నాని పాట రావాలి కాబట్టి నాని పాట వచ్చేస్తుంది. మరి మీరేం చేయాలి, జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరి కోసం ఎంసీఏ మూవీ నుంచి సాగర్ ప్రియా హిమేష్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. దిలీప్ బందారి మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి లిరిక్. ఈ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ అజయ్ శృతి, అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. మన డార్లింగ్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న కాప్ డ్రామా మూవీ స్పిరిట్ ఆల్రెడీ 40% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది బాస్, అండ్ అనుకున్న డేట్ కే మూవీ రిలీజ్ చేసేస్తామని అంటున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఓకే, అదే కదా మన ఫ్యాన్స్ కి కావాల్సింది. ఏమంటారు, అనుకున్న టైంకి అనుకున్నట్టుగా అనుకున్న టైంకి అంటే ఆ డేట్కి సినిమాలు రిలీజ్ అయిపోతే ఫ్యాన్స్కి అంతకన్నా కావాల్సింది ఏమంటుంది చెప్పండి, ఏమంటారు? సో ఇది పక్కన పెట్టేస్తాయి. ఈ సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ గురించి, ఫస్ట్ హాఫ్ స్టోరీ గురించి చాలా జోరుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. వెల్, అది నిజమా లేక నిజంగానే రూమరా అనేది మనకి తెలియదు, కానీ సినిమా మాత్రం 2027 మార్చి 5న రిలీజ్ కాబోతోంది. ఇదైతే 100% కన్ఫర్మ్ ప్రస్తుతానికి, అది మ్యాటర్. ఓకే.

హైవే నెంబర్ 150 సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 11:25 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. రామ్ చరణ్ పెద్ద మూవీ సక్సెస్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారు అని మనం వెయిట్ చేశాం కదా. ఆల్రెడీ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ ప్లాన్ అయితే ఉంది, దాన్ని రెడీ చేసే ప్లాన్ లో ఉన్నారట. స్టైలిష్ అండ్ హై యాక్షన్ సీన్స్ తో ఫుల్ పవర్ ప్యాక్డ్ గా తీస్తున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. అదే మ్యాటర్. సో మై డియర్ రామ్ చరణ్ ఫ్యాన్స్, రెడీ అయిపోండి మీరు. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమాలో మ్యూజిక్ డిఎస్పీ కాదని కూడా టాక్ వస్తోంది. మరి ఎవరై ఉంటారు అంటే, మ్యాటర్ ఏంటంటే, లేదు ఇప్పుడు చెప్పను, కొంతసేపు బాగా చెప్తా. బట్ రైట్ నా మీ అందరి కోసం పెద్ద మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో విశాల్ మిశ్రా పాడిన సాంగ్ అయితే వినే సరూప్ ది సినిమా నుంచి. సో మరి మ్యాటర్ ఏంటంటే, సుకుమార్ గారండి ఇప్పటిదాకా 9 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఓకే, మన తెలుగులో స్టార్టింగ్ జగడం నుంచి లేటెస్ట్ పుష్ప 2 దాకా అన్నిటికీ కూడా అన్ని సినిమాలకి డిఎస్పీఏ మ్యూజిక్. బట్ నెక్స్ట్ మూవీ మాత్రం, అంటే ఇప్పుడు రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్న సినిమాలో మాత్రం డిఎస్పీ కాకుండా బాలీవుడ్ లో ఒక లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేస్తారని టాక్ అయితే వినిపిస్తోంది. అఫ్కోర్స్ ఇది రూమర్ కూడా అవ్వచ్చు. ఒకవేళ నిజమైతే మాత్రం డిఎస్పీ అండ్ సుకుమార్ గారి కాంబినేషన్ మ్యూజిక్ ని పక్కా మిస్ అయిపోతారు ఫ్యాన్స్. ఏమంటారు అంతే కదా. సో ప్రతి సినిమా హిట్ అయినండి వీళ్ళ కాంబినేషన్ లో, అసలు ఆల్బమ్స్ అన్ని కూడా అదిరిపోతాయి. వెల్, సుకుమార్ గారు ఏం ఆలోచిస్తున్నారో, మరి మరి చెర్రీ ఫ్యాన్స్ కోసం ఎలాంటి సర్ప్రైజులు ప్లాన్ చేశారో నెక్స్ట్ వెయిట్ చేద్దాం అప్పటిదాకా. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్, అంటే సుకుమార్ గారు అండ్ డిఎస్పీ కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ ప్లే చేస్తున్నారు మీకోసం. అండ్ ఫస్ట్ అయితే పుష్ప 2 సినిమా నుంచి వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత బ్రేక్ తర్వాత మనం బర్త్డే స్టార్స్, ఇవాళ బర్త్డే స్టార్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: సీను, నువ్వు కొంచెం క్రాఫ్ట్ మార్చి ఆ షర్ట్ మీద టీ షర్ట్ వేసావనుకో, అద్దిరిపోద్ది. అచ్చ మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం.
2: నువ్వా, నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, తడదళ్ళ ఆడిపోద్ది. టిట్టో సారీ అమీర్ సలా ఉంటావు తెలుసా.

Tipu and Priya paadina beautiful song ayithe vinesaru. DSP music composition and Chandrabose gari lyric jagadam sirpani che song vinna tarvata 11:40 cross ayipoyi 45 seconds ayipindi mana Vivith Bharati studios lo time. So mari ee roju happy days cinema tho youth heart throb ga maaripoyina hero Varun Sandesh birthday anamata. Chala natural ga chala simple ga untundi tana acting. So mari kotta bangaru lokam emaindi ivela maro charitra ilanti manchi manchi musical hits అన్నమాట తన సినిమాలన్నీ. అండ్ మరి లేటెస్ట్ గా కొత్త కొత్త స్టోరీస్ తో ఆడియన్స్ కి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మరి లవ్లీ హీరో. సో మరి తనకైతే ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ బర్త్డే విషెస్ కూడా చెప్పేస్తున్నాను. మరి నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరంటే హీరోయిన్ మధుశాలిని బర్త్డే కూడా ఈరోజు. ఓకే సో మరి నెక్స్ట్ హ్యాపీ డేస్ సినిమా నుంచి కార్తీక్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ వనమాలి గారి లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎగ్జాక్ట్లీ అండ్ మీరు చూంచి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ 11:47 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. తన అసాధారణ నటనతో ప్రతి క్యారెక్టర్ కి జీవం పోసిన శివాజీ గణేశన్ గారి వర్తంతి అనమాట ఈ రోజు. మరి అటు తమిళ ఇండస్ట్రీకే కాదండి, భారత

భారతీయ సినిమాకి ఆయన పేరు, ఆయన చాలా ప్రత్యేకం. అటు హిస్టరీకి సంబంధించిన క్యారెక్టర్స్ అవ్వనివ్వండి, ఇటు పురాణాలకు సంబంధించిన క్యారెక్టర్స్ అవ్వనివ్వండి, అండ్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు, ఇలా ఏ పాత్ర అయినా సరే తనదైన ఎక్స్ప్రెషన్తో, డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేస్తారు. దాదాపు 300 సినిమాలకి పైగా ఆయన యాక్ట్ చేశారనమాట. నటిగర్ తిలగం అనే బిరుదుని సంపాదించారు. అలాగే మన ఇండియన్ సినిమాలకి ఆయన చేసిన సేవకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. సో శివాజీ గణేష్ గారు వర్ధంతి సందర్భంగా వీర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు మీకోసం. ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట ఆత్రి గారి లిరిక్ లో. ఈ సాంగ్ ఆత్మబంధు సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూనివిత్ భారత్ FM 101.3.

విష్ణు విన్యాసం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి ఒక్క నెలలో మూడు సినిమాలు, ఎవరికండి ఇలాంటి లక్ దొరికేది అసలు. సో ప్రెసెంట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మమితాకి దక్కిందనమాట. ఈ మంత్ 23 విజయ్తో యాక్ట్ చేసిన జననాయకన్ సినిమా రిలీజ్ అవబోతోంది. అండ్ ఆగస్ట్ 14th వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్యతో యాక్ట్ చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రిలీజ్ కాబోతోంది. అండ్ ఆ తర్వాత జస్ట్ 1 week లోనే ఆగస్ట్ 21st మలయాళం మూవీ బెల్లహం కుటుంబ యూనిట్ రిలీజ్ కాబోతోంది. సో బిజీ అయిపోతుంది మన మమిత. ఎనీవేస్ మరి సూపర్ కదా. నెక్స్ట్ మన తెలుగులో తెలుగు హీరోలతో చేయడమే ఆలస్యం, వెయిట్ చేద్దాం ఆ రోజు కోసం. ఓకే సో మరి టాక్సిక్ సినిమా నుంచి అయితే ఆల్రెడీ తబాహి సాంగ్ రిలీజ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక రొమాంటిక్ సాంగ్ రాబోతోంది, అది కూడా ఈ రోజే. తారా సుతారియా అండ్ మన రాకీ భాయ్ లీడ్స్ లో ఆ సాంగ్ లో కనిపించబోతున్నారు. అండ్ మూవీ అయితే ఆగస్ట్ 26th రిలీజ్ కాబోతుంది. ఓకే మరి నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, మహాభారతం స్ఫూర్తితో మన శర్వానంద్ నెక్స్ట్ సినిమా ఉండబోతోందిట. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఎస్, మ్యాటర్ ఏంటంటే మన శర్వ ఒక కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారు. మహాభారతంలోని ఒక ఇంపార్టెంట్ సీన్ నుంచి ఆ మూవీ స్టోరీ ఉంటుందని టాక్ అనమాట. సో ప్రెసెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతోందట. ఓకే సో మరి నారీ నారీ నడుము మురారి అండ్ బైకర్ వీటి సక్సెస్ తర్వాత రాబోతున్న సినిమా, వెయిట్ చేద్దాం దానికోసం కూడా. ఓకే సో మరి నెక్స్ట్ టైం అయితే 12:00 కి రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేసి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, మళ్ళీ మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మంగళ్ మిలన్ గా పిలువబడే జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారాంతపు వ్యూహాత్మక సమావేశం పార్లమెంట్ హౌస్ లో ఈ ఉదయం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ నీట్ పరీక్షా పత్రం లీకుకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభోత్సవం సుస్థిర స్వయం సమృద్ది భవిష్యత్ సన్నాహక రవాణాలో కీలక మైలురాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశంసించారు. రాష్టంలో విద్యారంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పయ్యావుల కేశవ తెలిపారు. షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో భాగంగా జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. మాజీ మంత్రి గాంధేవాది మండలి వెంకటకృష్ణారావు జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 4న వెంకటకృష్ణారావు జయంతోత్సవాలని అధికారికంగా నిర్వహించాల్సిందిగా వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జిఎస్ శ్యామలరావు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు వీలుగా పొలాలకు అనుసంధానంగా గ్రావెల్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీబీజీ రామ్జీ మెటీరియల్ నిధులను ఈ పనులకు కేటాయించనున్నారు. అధికారులు ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. రాష్టంలో 2026-27 విద్యా సంవత్సరంలో పీజీ వైద్య విద్య కోర్సులో ప్రవేశానికి గత విద్యా సంవత్సరంలో అమలు చేసిన తాత్కాలిక విధానమే కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిర్దేశిత

పదేళ్లు గడువు ముగిడేంతో 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ ప్రవేశాల నిబంధనల్లో అమలు చేసిన తాత్కాలిక సవరణలే ఇప్పుడు వర్తిస్తాయని పేర్కొంది. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు పంపవచ్చు, లేదా MyGOV.in వెబ్సైట్కు గాని, లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంట వింటారు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:07 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. సినిమాల్లో మనం ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ గురించి తెలుసు, కానీ రియల్ లైఫ్ లో ఇన్విజిబుల్ ఫిష్ ఒకటి ఉంది తెలుసా. అంటే మొత్తం ఫిష్ అంతా కనపడకుండా అని కాదు, దాని బాడీ అయితే కనిపిస్తుంది కానీ దాని తల భాగం మాత్రం ట్రాన్స్పరెంట్ ఉంటుందన్నమాట. అయితే సైంటిస్టులు రీసెంట్ గా చేసిన ఈ డిస్కవరీ గురించి మనం ఈ రోజు మీకు తెలుసాలో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నారీ నారి నడుమ మురారి సినిమా నుంచి హరిచరణ్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. సో మరి బ్యారల్ ఐ ఫిష్, ఈ ఫిష్ స్పెషల్ ఏంటంటే దీని తల భాగం కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా అండి, ఈ చేప కళ్ళు కూడా ఈ తల లోపలే ఉంటాయట. అంత స్పెషల్ చేప అనమాట ఇది. చాలా రకం సముద్ర జీవుల్ని లోతైన సముద్రాల్లో 1930s లోనే అంటే 1930లలోనే కనిపెట్టారు శాస్త్రవేత్తలు, ఎన్నో రకాల సముద్ర జీవుల్ని. బట్ ఈ ఫిష్ ని మాత్రం కొన్ని సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు. డ్రమ్ లాంటి ఆకారం అండ్ దానిలో కన్ను ఉండడంతో దీనికి బ్యారల్ ఐ ఫిష్ అని పేరు వచ్చిందనమాట. చాలా లోతైన సముద్రంలో 600 మీటర్ల నుంచి 800 మీటర్ల లోతులో ఒక స్పెషల్ జోన్ లో ఇది ఈదుతూ కనపడిందితే మన సైంటిస్టులకి అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం మనం విషయాలు బోలెడని. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ప్రేమ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సో మరి లవ్లీ సాంగ్ పాడింది ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు అనమాట. ఆత్రి గారి లవ్లీ లిరిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో యాక్చువల్ గా అండి మనకి ఇంట్లో గీజర్ స్విచ్ వేసుకుంటే వేడి నీళ్ళు వస్తాయి కదా, కానీ సముద్రం అడుగున భూమి నుంచి సహజంగానే వేడి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయట. వాటిని హైడ్రోథర్మల్ వెంట్ ఫీల్డ్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. అక్కడ ఆల్మోస్ట్ 350 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 400 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ అనేది ఉంటుంది, ఉష్ణోగ్రత. అయితే మ్యాటర్ ఏంటంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు రికార్డ్ చేయని 2 కొత్త హైడ్రోథర్మల్ వెంట్ ఫీల్డ్స్ ని డిస్కవర్ చేశారట. స్పెషల్ ఏంటో తెలుసా, అక్కడ అంత ఉష్ణోగ్రత, అంత హై టెంపరేచర్ ఉన్నా కూడా, అంత వేడున్నా కూడా చాలా చిన్న చిన్న సముద్ర జీవులన్నీ కూడా అక్కడ చాలా హ్యాపీగా బతికేస్తున్నాయట. అసలు ఇమాజిన్ చేయండి, మనం చంద్రుడి గురించి, అంతరిక్షం గురించి తెలుసుకుంటున్నాము అనుకుంటున్నాం కదా, కానీ మన భూమి పైన ఇలాంటి మహాసముద్రాల్లో ఇంకా కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయని ఒక కొత్త ప్రపంచం ఇంకా ఉంది. అదే మ్యాటర్. సో నేచర్ సర్ప్రైజెస్ అంటే అంతే కదా, ఎప్పటికీ స్పెషల్ అనమాట. సో మాట్లాడుకుందాం ఇంకా కొన్ని విషయాలు. బట్ రైట్ నౌ మీ అందరికోసం మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో కృష్ణ పాడిన పాట ప్లే చేస్తున్నాను. కొత్త బంగారు లోకం సినిమా నుంచి శ్రీఖాంత్ అడ్డాల లిరిక్స్ అనమాట ఈ సాంగ్ కి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నేచర్ సర్ప్రైజెస్ అంటే అండి, నాకు ఇంకొక విషయం గుర్తొచ్చిందనమాట. ఒక పువ్వు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు పూసిందట, మళ్ళీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు కనిపించింది అది కూడా మన ఇండియాలో. సో అమేజింగ్ డిస్కవరీ గురించి మనం న్యూస్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్గా 12:30కి హైదరాబాద్ కేంద్రం నుంచి అయితే తెలుగులో వార్తలు వచ్చేస్తాయి కదా, మరి దాని తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో మన డిస్కవరీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. భవిష్యత్తులో దేశంలో జరిగే ఈ పరీక్షలో కూడా పేపర్ లీకేజీలు లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీక్లను నివారించేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్తో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి దేశ యువత ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంట్ భవన్ సముదాయంలో ఈరోజు జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమాపేశంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళ్ మిలన్ అని పిలిచే ఈ సమాపేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి మోదీ సమాపేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు జైల్లో ఉన్నారని మోదీ చెప్పారు. బాధ్యులకు వీలైన

0: అంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు కూడా ప్రధానమంత్రి సమావేశంలో తెలియజేశారు.
1: पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया.
2: As soon as reports of paper leak emerged, the government took swift action. 13 individuals were arrested and sent to jail. To ensure that the future of students was not affected, the NEET re-examination was conducted on priority and the results were declared in a timely manner. Strict measures have also been put in place to prevent such incidents from recurring.
1: दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम उठाया गया है.
0: భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించినట్లు రిజిజు చెప్పారు. ప్రతి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలోనూ భారతీయ రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రైతుల సంక్షేమం జాతీయ ప్రయోజనాలే ధ్యేయంగా ఈ ఒప్పందాలన్నీ కుదిరాయని ఆయన ఉద్ఘాటించారు. పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమాపేశాలను ప్రస్తావిస్తూ బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ నిర్మాణాత్మకమైన సానుకూలమైన పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు సహకరించాలని రిజిజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ దేశానికి సేవ చేయడానికి, దేశ భవిష్యత్తు కాపాడడానికి, యువత సంక్షేమం కోసం పనిచేయడానికి పార్లమెంట్ సభ్యులందరూ ఎన్నికై పార్లమెంట్కు వచ్చారని ఆయన అన్నారు. విశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ కలిసి పట్టుకట్టుగా పనిచేయాలని కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారత్లో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోదీని సత్కరిస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అభినందన తీర్మానాన్ని ఆమోదించాయి. నీట్ పేపర్ లీక్ కేసుతో పాటు పలు ఇతర అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ నిర్వహణలో సహకరించాలని ప్రతిపక్షాలను ఓం బిర్లా కోరినప్పటికీ సభ్యులు నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో కూడా అనేక మార్లు సభాధిపతి వాయిదాలు వేశారు. కేంద్ర మంత్రులు పత్రాలను సమర్పించిన తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడేందుకు అనుమతించారు. నీట్ అంశంపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల గురించి ఖర్గే ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రతిపక్ష అధికార పక్షాల గందరగోళం కారణంగా ఎగువ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మరింత సమగ్రంగా, సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియపై చర్చించేందుకు ఎన్నికల కమిషన్ ఈరోజు కోల్కతాలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఐడియా సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 24 ఎన్నికల జిల్లాల నుంచి ఎన్నికల అధికారులు, అలాగే దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నికల నిర్వాహకులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, ఎన్నికల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ప్రత్యేక ఓటింగ్ ఏర్పాట్లను మరింత సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితం చేయడంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సిక్కింలోని నామ్చే జిల్లా సమర్థంలో ఉన్న ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్ 6 జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నామ్చి జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం రక్షణ బృందాలు ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీశాయి. కొండ చర్యలు విరిగిపడడం వల్ల దెబ్బతిన్నట్లు భావిస్తున్న సొరంగంలో సుమారు 25 మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగోలేతో ఫోన్లో మాట్లాడారు. ఈ పరిస్థితిని, సహాయక చర్యలను ప్రధానమంత్రి సమీక్షించారు. నామ్చి జిల్లా యంత్రాంగం ఎన్హెచ్పీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట విపత్తు నిర్వహణ దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల విభాగం, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సహకారంతో సహాయ చర్యలు జరుగుతున్నాయి. సిక్కిం నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు.

రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ మంత్రి, ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని కూడా ఆమోదించిందని చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టున పూణేలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యకుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ తదితరులు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశాలలోని కొన్ని భాగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయి. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కర్ణాటక, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వరద పరిస్థితి మరింతగా క్షీణించింది. మృతుల సంఖ్య 10కి పెరిగింది. జోర్హాట్, చరైదేవ్, దిబ్రూగఢ్, శివసాగర్, ధీమాజీ, తిన్సుఖియా, గోలాఘాట్లతో సహా రాష్ట్రంలో 16 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దీనివల్ల 3 లక్షల మందికి పైగా ప్రజా ప్రభావితమయ్యారు. 19,000కు పైగా హెక్టర్లలో పంట పొలాలు నీట మునిగాయని అంచనా వేస్తున్నారు. నిన్న 5 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరదల వల్ల మరణాల సంఖ్య 10కి చేరుకుంది. 101 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి 9,600 మందికి పైగా ఆశ్రయం కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, ఇతర సంస్థలు 6,700 మందిని వరద ప్రాంతాల నుంచి రక్షించాయి. విశేషాలు మరొకసారి. భవిష్యత్లో దేశంలో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలు లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు చూంజెస్ వింటున్నారు వివిధ అయితే ఫెంబాన్ 0.3 అండ్ దిస్ ఇస్ అర్జు శృతి అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి 12:40 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో యాక్చువల్గా అండి ఇంతకు నేను చెప్పాను కదా నేచర్ సర్ప్రైజ్ అంటే నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది, ఒక పువ్వు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఉన్నప్పుడు పోసింది, మళ్ళీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మనకు కనిపించింది మన ఇండియాలో అని చెప్పి. సో అది ఏంటంటే ఒక రేర్ హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్ ఒకటనమాట, ఏకంగా 158 సంవత్సరాల తర్వాత కనిపించింది మన సైంటిస్టులకి. సో ఆల్పైన్ అంటే మీకు తెలుసు కదా ఎత్తైన పర్వత ప్రాంతాలకు సంబంధించిన అని అర్థం అనమాట. సో హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్ లాస్ట్ టైం ఆ పువ్వుని 1867లో అండి బ్రిటిష్ పీరియడ్ లో రికార్డ్ చేశారట. సో ఆ తర్వాత మళ్ళీ అది కనిపించకపోయేసరికి ఇంకా పువ్వు అంతరించిపోయిందిలే అనుకున్నారు చాలా మంది. బట్ మన నేచర్ దగ్గర అయితే కొత్త ప్లాన్ అయితే ఉందన్నమాట. సో మళ్ళీ రీసెంట్ గా బొటానికల్ సర్వే చేసిన రీసెర్చర్స్ కి ఈ పువ్వు మళ్ళీ కనిపించింది ఒక పెద్ద సైంటిఫిక్ వెరిఫికేషన్ తర్వాత. ఎస్, ఇది 1867లో ఉన్న ఆ పువ్వే అని చెప్పి

కన్ఫర్మ్ చేశారనమాట. సో మరి ఇంతకీ హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్స్ అన్నాను, మరి మరి ఇప్పుడు ఎక్కడ కనిపించింది? ఇది ఆలోచిస్తూ ఉండండి, బ్రేక్ తర్వాత చెప్తా. రైట్ నౌ మీ అందరి కోసం అద్భుతం సాంగ్ అయితే వచ్చేస్తుంది, లవర్స్ మూవీ నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

గారి బ్యూటిఫుల్ లిరిక్ అండ్ మన చిత్ర గారు పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్. అసలు గీతాంజలి సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 12:50 రీచ్ అయిపోతుంది అనమాట. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, సో మరి ఇందాక న్యూస్ లో చెప్పారు కదా మన దేశంలో మొత్తం భారీ వర్షాలు పడబోతున్నాయని. సరే అవి పడినా పడకపోయినా అవి మూడ్ మార్చుకున్నా సరే మనం ఈ పాటతోటి పడేసేలా చేద్దాం అనమాట. ఓకే, వర్షం పడేలా చేద్దాం. ఎనీవేస్, సో మరి ఇంతకీ మన ఆల్పైన్ ఫ్లవర్స్ గురించి వచ్చేస్తే, ఎక్కడ హిమాలయన్ ఆల్పైన్ ఫ్లవర్స్ అన్నాను, మరి ఇప్పుడు ఎక్కడ కనిపించాయి 158 సంవత్సరాల తర్వాత అంటే అరుణాచల్ ప్రదేశ్ లోని చునా వ్యాలీలో అనమాట. అసలు ఊహించండి, ఒక్క పువ్వు ఆల్మోస్ట్ 1.5 సెంచరీ వరకు దూరంగా ఉండడం, మళ్లీ మనకి కనిపించడం, ఎంత పెద్ద సర్ప్రైజ్ కదా. సో దీనివల్ల ఒక మెసేజ్ అయితే క్లియర్, మన అడవుల్లో, మన సముద్రాల్లో, మన హిమాలయాల్లో, అసలు మన నేచర్ లో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి, ఎన్నో మిస్టరీస్ ఉన్నాయన్నమాట, అంతే కదా. సో మరి చాలా చాలా చాలా అలా అలా దాక్కొని ఉన్నాయి మనకు కనపడకుండా. సో మన ప్రకృతిని కాపాడుకుంటూ ఉంటే ఇలాంటి వండర్ఫుల్ డిస్కవరీస్ మనం ఇంకా చాలా చూడొచ్చు, చాలా చేయొచ్చు, ఏమంటారు, అంతే కదా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది, మాట్లాడుకుందాం ఒక బ్రేక్ తర్వాత. బట్ రైట్ నౌ మీ అందుకోసం ఎస్పి చరణ్ పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, చిరునవ్వుతో సినిమా నుంచి సిరివెన్లు గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్, అలా వెళ్ళాలి మనం సరదాగా అంటే మనం తినేది జాగ్రత్తగా తినాలి. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, ఆరోగ్యం మహాభాగ్యం, ఇవన్నీ మనం చాలాసార్లు విన్నాం కదా. అండ్ మీకు విషయం తెలుసా, ఈరోజు వరల్డ్ జంక్ ఫుడ్ డే అన్నాం కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్ అన్ని జంక్తో నింపేశారే అనుకోండి, చాలా కష్టం. యాక్చువల్గా ఈ వరల్డ్ జంక్ ఫుడ్ డే పర్పస్ ఏంటో తెలుసా అండి? మన ఫేవరెట్ స్నాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం అప్పుడప్పుడు తీసుకునే స్నాక్స్ ఏవైతే ఉంటాయో, వాటిని మనం ఇబ్బంది పడేలా కాకుండా లిమిట్గా ఎంజాయ్ చేయమని చెప్పడం ఉద్దేశం అన్నమాట. మనం ఎంజాయ్ చేసే చాలా ఫేవరెట్ స్నాక్స్ మనకి యాక్సిడెంటల్గా డిస్కవర్ అయ్యాయి, మనకి తెలుసు కదా, మన చిప్స్ కానీ ఏవైనా సరే, ఇదైతే తెలుసు కదా మనకి. అయితే ఇవాళ వరల్డ్ ఫేమస్ ఫుడ్స్ అయిపోయినాయి అవన్నీ. అయితే ఈ మ్యాటర్ ఏంటంటే, జంక్ ఫుడ్ అనేది మనకి అప్పటికప్పుడు హ్యాపీనెస్ని ఇస్తుంది, చాలా హ్యాపీగా మన స్టమక్ ఫుల్గా, అరే ఏముంది అసలు టేస్ట్, ఇలాంటివన్నీ అనిపిస్తాయి అప్పటికప్పుడే. కానీ హెల్దీ ఫుడ్ ఎలా ఉంటుంది, మనం చాలా కాలం హ్యాపీగా ఉండేలా చేస్తుంది. ఇదొక్క తేడా తెలిస్తే చాలు, ఓకేనా? సో తినండి, బట్ లిమిట్గా ఎప్పుడైనా, ఓకేనా? సో మనం హ్యాపీ వరల్డ్ జంక్ ఫుడ్ డేని హ్యాపీగా చేసుకోవాలని నేనైతే విష్ చేస్తున్నాను. ఓకే, సో మరి రైట్ నౌ స్టూడియోలో టైం 1:00 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: भारती एफएम 101.3
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. మంగళ్ మిలన్ గా పిలువబడే జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వారాంతపు వ్యూహాత్మక సమావేశం పార్లమెంట్ హౌస్ లో ఈ ఉదయం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ నీట్ పరీక్షల పారదర్శక నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 1న పుణెలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ది సంక్షేమాన్ని సమంగా అమలు చేస్తున్నామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన 3000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దేశీయ అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ఉండేలా కృషి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డును మంత్రి నిన్న నిర్వాహకుల నుంచి అందుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ తెలిపారు. ఈరోజు అనంతపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. విశాఖ పోర్టును శిక్షణలో ఉన్న 22 మంది ఐపీఎస్ అధికారులు ఈరోజు సందర్శించారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి చెందిన ఇద్దరు విదేశీ అధికారులతో కూడిన ఈ 22 మంది అధికారుల బృందం తమ శిక్షణలో భాగంగా మారిటైమ్ సెక్యూరిటీ మాడ్యూల్పై అవగాహన కోసం విశాఖ పోర్టును ఈరోజు సందర్శించింది. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు పంపవచ్చు, లేదా MyGOV.in వెబ్సైట్కు గానీ, లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆయుష్ ఆసుపత్రులు వైద్య కళాశాలల అభివృద్దికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 13 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం వెంటపోయాం ధీర ప్రోగ్రామ్ లెక్కి. సో ఇవాళ షో మనం ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? గెలుపు అంటే టాలెంటా లేక ఎప్పటికీ ఓటమిని ఒప్పుకొని తత్వమా? ఇలా ఎవరైనా క్వశ్చన్ ఇస్తారనుకోండి, ఆన్సర్ ఎవరి దగ్గర ఉన్నా లేకపోయినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం మన ఛాంపియన్ పీవీ సింధు ఇచ్చేసిందనే చెప్పాలి. జపాన్ ఓపెన్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఒక ఇండియన్ కూడా ఉమెన్స్ టైటిల్ గెలవలేకపోయారన్నమాట. సో కానీ మన పీవీ సింధు ఆ హిస్టరీని మార్చి జపాన్ ప్లేయర్ని ఓడించి జపాన్ ఓపెన్ టైటిల్ని గెలిచిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా హిస్టరీ క్రియేట్ చేసింది. 2022 తర్వాత తనకి ఇదే బిగ్గెస్ట్ టైటిల్ అనమాట, అలాగే ఫస్ట్ సూపర్ 750 కూడా. సో మాట్లాడుకుందాం కొన్ని విషయాలు, ఓకే? సో మరి రైట్ నౌ మీ అందరికోసం సఖీ సినిమా నుంచి అయితే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ క్లింటన్ పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. వెయిటర్ గారి లిరిక్ లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు సఖి సినిమా నుంచి. సో మరి జనరల్ గా అండి ఛాంపియన్స్ అంటే ఎప్పుడు కంటిన్యూస్ గా గెలిచే వాళ్లేమో అనుకుంటూ ఉంటాం కదా, కానీ ఓడిపోయిన ప్రతిసారి మళ్లీ లేచి నిలబడే వాళ్లే అసలైన ఛాంపియన్స్. సింధు జర్నీ మనకి నేర్పించేది అదే కదా. ఇప్పుడు కొన్ని రోజులు క్రిటిసిజం వచ్చింది, కొన్ని రోజులు ఇంజురీస్ అయ్యాయి, ఇంకొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చాయి, కానీ ఒక రోజు ఒక గట్టి కంబ్యాక్ ఇచ్చింది. సో సక్సెస్ కావాలంటే కావాల్సింది కూడా అదే కదా, ఎన్నిసార్లు గెలిచామో కాదు, ఎన్నిసార్లు ఓడినా మళ్లీ ప్రయత్నిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్, అంతే కదా. సో కొన్నిసార్లు మన లైఫ్ చాలా ఛాలెంజెస్ విసురుతూ ఉంటుంది, దాన్ని ఫేస్ చేసి ధైర్యంగా అడుగేస్తేనే మనం ఆటలో అయినా లైఫ్ లో అయినా గెలిచేది. ఇదే పాయింట్ బేస్ చేసుకుని మీకు ఇంకొక బ్యూటిఫుల్ ప్లేయర్ అమేజింగ్ జర్నీ గురించి చెప్తాను, ఓకేనా? సో బట్ రైట్ నౌ మీ అందరి కోసం మిస్ ఇండియా సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

Yes, 115 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఒడిశాకి చెందిన పాయల్ నాగ్ చిన్నప్పుడండి ఒక హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ యాక్సిడెంట్ వల్ల తన రెండు చేతులు రెండు కాళ్ళు కోల్పోయింది. అయితే చాలా మంది ఏంటంటే ఈ యాక్సిడెంట్ వల్ల తన లైఫ్ ఇంకా అయిపోయింది అనుకున్నారట. కానీ అందరూ అనుకున్నట్టు అది తన ఎండింగ్ అయితే కాదు, అదే తన అసలైన స్టార్ట్ పాయింట్. మరి ఆ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి అయితే మన న్యూస్ బ్రేక్ తర్వాత చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరి కోసం కేడీ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నం ధీరా ప్రోగ్రామ్ లో. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:30 రీచ్ అయిపోతుంది. మరికొద్ది
1: శ్రోతలంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయటమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. ముడి పొగాకుపై అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. వార్తల వివరాలు. భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1వ తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అమరావతి సచివాలయంలో నిన్న సమీక్షించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. 1వ తేదీన విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, యూనివర్సిటీతో పాటు జీఎంఆర్ మన్సాస్ ఎడ్యుకేసిటీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈరోజు అనంతపురంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందని, తక్కువ సమయంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేశామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మందగించిన పనులు ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నాయని మంత్రి చెప్పారు. 2019లోనే తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈపాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని మంత్రి రామానాయుడు చెప్తూ,
1: బట్రస్ డ్యామ్ ని 100% కూడా మన ఫస్ట్ ఇయర్ లోనే మనం నిర్మాణం పూర్తి చేయడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం పూర్తి చేయడం కూడా జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ వైబ్రో కాంపాక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇటువంటి పోలవరం ప్రాజెక్టు రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్, ఈ టర్నల్స్ ఏవైతే ఉన్నాయో

0: ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి టన్నెల్స్ ను కూడా 100% పూర్తి చేయడం జరిగింది. ఏదైతే లెఫ్ట్ కనెక్టివిటీ సంబంధించి టన్నెల్ ఈ 2026 నవంబర్ కల్లా పూర్తి చేయబోతూ ఉన్నాం.
1: దేశీయ అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట పర్యాటక రంగానికి మరో అరుదైన గౌరవం దక్కింది. పర్యాటక రంగ అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు గాను రాష్ట్రానికి లభించిన బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డును మంత్రి నిన్న నిర్వాహకుల నుంచి అందుకున్నారు. కేంద్ర సహకారంతో రాష్ట ప్రభుత్వం పర్యాటకాభివృద్ది కోసం చేస్తున్న కృషికి ఈ అవార్డు నిదర్శనమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని అన్నారు. కొండవాలు, దేవాదాయ, అటవీ భూములతో సహా వివిధ ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుని కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్న వారు ఈ పట్టాల ద్వారా లబ్ది పొందారని, మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేస్తానని మంత్రి లోకేష్ చెప్తూ,
2: ఈరోజు 2వ విడత కింద 3,000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నారు. సుమారుగా 1,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ రోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు. నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం. 24 గంటలు నీరు అందించే కార్యక్రమం మేము స్వీకారం చుట్టాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి. ఇంకో పక్కన పెన్షన్, తల్లికి వందనం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించేదానికి స్త్రీ శక్తి కూడా మేము తీసుకొచ్చాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం.
1: ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులతో కలిసి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ని పార్లమెంట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇది కేవలం ముడి పొగాకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని వారు వివరించారు. జీఎస్టీ పెంపు కారణంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీని 40% నుంచి 28% తగ్గించాలని మంత్రులు కోరారు. రాష్ట్రంలో కొత్తగా సిద్ధం చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన గర్భిణులకు ఈ వాహనాలతో రవాణా సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర 500 ప్రత్యేక వాహనాలను వినియోగించనున్నారు. ప్రతి ఏటా సుమారు 2,75,000 మంది బాలింతలు ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు. దేశంలోనే సాంస్కృతిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. విజయవాడలో నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా 2 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా 25-26 తేదీలలో ఉండవల్లి గుహల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 8-9 తేదీలలో గుంటూరు విద్యానగర్ రింగ్ రోడ్లో అమరావతి చిత్రకళా వీధి పేరుతో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాకు మంజూరైన రోడ్లను 15 రోజుల్లో ప్రారంభించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాను వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగానూ అభివృద్ది చేస్తామని చెప్పారు. 14వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో పోలవరం

भारती एफएम 101.3। హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:31 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటైపోయాం మన బ్యూటిఫుల్ గేమ్ షో సండే సండేలోకి. మరి అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. మరి ఇక్కడైతే మరి నా కోసం చాలా మెసేజెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి. ఒకసారి ఎవరెవరు పంపించారో చూసేద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, భోన్ చేశారా, వెల్కమ్ టు సండే సండడి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు గారు, వెల్కమ్ నవ్వుల హాహా శృతి హాసిని గారికి. మొత్తాన్ని నా పేరు మార్చేశారనమాట. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నంద్యాల పర్షా, హలో వెల్కమ్ టు యూ ప్రోగ్రామ్ అక్క అంటూ మెసేజ్ చేశారు. హాయ్ హాయ్ హాయ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం కాదరి వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్ చేశారు. విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, సందరే సందరికి స్వాగతం సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేటు నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భానుజరుద్దీన్ మెసేజ్. సో అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ గేమ్ షోలోకి. సో మరి ఏంటి మ్యాటర్ అంటే క్వశ్చన్ ఒకటే అడుగుతాను అనమాట స్ట్రైట్ గా, దాని ఆన్సర్ ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. అండ్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114, 8662488114. ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. ఓకే సో మరి ఏంటంటే, 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? దీనికి ఆన్సర్ ఎగ్జాక్ట్ గా నాకు మన వాట్సాప్ నెంబర్ కి పంపించేసేయండి. ఓకేనా? సో మరి నెక్స్ట్ ఇంకా చాలా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మరి అవన్నీ తెలుసుకోవాలి, ఆన్సర్ చేయాలంటే మీరేం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి రైట్ నౌ మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా, వచ్చేస్తుంది గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

అనంతి శ్రీరామ్ గారి లిరిక్ అన్నమాట. అండ్ రాహుల్ నంబియార్ అండ్ శ్వేత పండిట్ పైన సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా నుంచి 243 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన సందడి టైం అనమాట. అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ ఆన్సర్ కాదు విష్ అయితే వచ్చింది. శుభ మధ్యాహ్నం శృతి మేడం, ఎలా ఉన్నారు? క్షేమమైన సందేశందరికి స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారనమాట. హలో అండి, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నా. ఓకే, సో మరి నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ వీరేష్ గారు. అండ్ నెక్స్ట్ చైతన్య, రమాదేవి, పునీత అండ్ వాయల్పాడ్. ఓకే, వాయల్పాడ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. రాంగ్ ఆన్సర్. అజ్జో, 13 అయితే కాదు, 13 ఇయర్స్ కాదనమాట. నెక్స్ట్ కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దశకరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ శృతి గారు, విబి తెలుగు విజయవాడ.

నాట్ వర్కింగ్ ఇన్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అని చెప్పైతే మెసేజ్ వచ్చింది. ఎవరు ఇంతకీ పేరు ఊరు అయితే లేదు, బట్ అప్పుడప్పుడు మనకి సిగ్నల్ ప్రాబ్లమ్ తోటి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ వచ్చేస్తుందని అనుకుంటున్నాను. మరి ఇక్కడైతే చాలా మెసేజెస్ వచ్చాయి చాలా ఊర్ల నుంచి, సో వస్తుందని నేను అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధిపేట మండలం కడప జిల్లా నుంచి 16 అని మెసేజ్ చేశారు, 16 కూడా కాదు. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటే గీతారెడ్డి విసన్నపేట నుంచి 7 ఇయర్స్ కింద 39, 8 ఇయర్స్ తర్వాత 46 అంటూ మెసేజ్ చేశారు. గీతారెడ్డి గారు కొమ్మదేసి మీ ఏజ్ ఏమైనా పంపించారా ఏమిటండి? అయ్యయ్యో కాదు కాదు ఇది. అండ్ నెక్స్ట్ మెసేజ్ బంగారరాజు ఫ్రమ్ ఆదోని. ఓకే సో 8 అన్వర్ గారు, బంగారాజు ఫ్రమ్ ఆదోని అన్వర్ అని పంపించారు ఒకటో 8 అని చెప్పేసి. ఓకే సో నెక్స్ట్ 15 ఇయర్స్ అంటూ ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి పంపించారు. నో రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్

16 అని మెసేజ్ చేశారు, 16 కూడా కాదు. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అంటే గీతారెడ్డి విసన్నపేట నుంచి 7 ఇయర్స్ కింద 39, 8 ఇయర్స్ తర్వాత 46 అంటూ మెసేజ్ చేశారు. గీతారెడ్డి గారు కొమ్మదేసి మీ ఏజ్ ఏమైనా పంపించారా ఏమిటండి? అయ్యయ్యో కాదు కాదు ఇది. అండ్ నెక్స్ట్ మెసేజ్ బంగారరాజు ఫ్రమ్ ఆదోని. ఓకే సో 8 అన్వర్ గారు, బంగారాజు ఫ్రమ్ ఆదోని అన్వర్ అని పంపించారు ఒకటి 8 అని చెప్పేసి. ఓకే సో నెక్స్ట్ 15 ఇయర్స్ అంటూ ఇమ్రాన్ ఖాన్ సీమ విజయవాడ నుంచి పంపించారు. నో రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ 33 అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మాము జైనిద్దరు ఇంకా స్నేహభాను జైనిద్దరు మెసేజ్ రాంగ్ ఆన్సర్ మీది కూడా. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ 15 ఇయర్స్ అంటున్నారు. అండ్ భాస్కర్ పెడన్ నుంచి 23. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సో డిలీట్ అయిపోయింది, ఎవరు ఏమిటి మనకి తెలియదు అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ ఐఆమ్ అక్తర్ అండ్ వాలి భాష ఓకే 15 ఆర్ అని చెప్పేసి ఇంకొక ఆన్సర్ పంపించారు కదా, అది రైట్ ఆన్సర్. ఓకే సో వర్ నెక్స్ట్ గోపి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది, బట్ అదైతే కాదు గోపి గారు, ఫస్ట్ ఆన్సర్ రైట్. ఓకే సో నెక్స్ట్ జోగానంద్రం కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మంగళగిరి నుంచి దామల్ల చిన్మస్థానం ఇంకా దామల్ల పెద్దమస్తాన్ రోగా నమస్తే అండి అంటూ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చిల్క నారాయణ గారు, అనసూయ గారు యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి అజ్జో దగ్గర దాకా వచ్చారు, ఒక్కటే 1 ఇయర్ తేడాతో పంపించేశారు. అరే రే రాంగ్ ఆన్సర్ అయిపోయింది అందుకే. సో ట్రై చేయండి నెక్స్ట్. ఓకేనా నెక్స్ట్ దీపిక హైదరాబాద్ నుంచి కూడా 15 ఇయర్స్ అంటున్నారు, బట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ ఆదోని మండలం అనమాట. శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ 16 అని పంపించారు. నో 16 అయితే కాదండి. నెక్స్ట్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ్ వగ్గ శివయ్య ముంత పెద్దన్న ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ అయితే వచ్చింది వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి. ఓకే రెండు నెంబర్లలో నుంచి వచ్చింది ఒకటి మీ మెసేజ్. ఎనీవేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి గారు, యశోదా జానకి రాజు గారు, అరే రే మీరు కూడా చాలా దగ్గరకు వచ్చారు, ఒకటే ఒక నెంబర్ తేడా అనమాట. సో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ తోటి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల పంపించారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఎంఎంఎస్ నివాస్ గారు నా వాయిస్ నచ్చినందుకు. అండ్ ఓకే నల్లపాడు గుంటూరు నుంచి మీ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ పాలెం పోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుంచి 2 ఆన్సర్స్ లో ఒకటి రైట్ అండి, 16 అయితే మాత్రం కాదు. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ చైతన్య రమాదేవి పునీత ఓకే మళ్ళీ ట్రై చేశారా మీరు ఈ గ్యాప్ లో. ఓకే సో 21 కూడా కాదు, ఇంకొంచెం వెళ్ళాలి మీరు. ఓకే నెక్స్ట్ కాకర్ నుంచి శేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శేఖర్ గారు. నెక్స్ట్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ నో మీరు కూడా ఒక్క నెంబర్ ఒకే ఒక్కటి. నెక్స్ట్ హాయ్ శృతి గారు ఐఎమ్ బ్యాక్ మీ వీరాభిమ అని బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే సో రైట్ ఆన్సర్ పంపించారు. అక్కర్పాకు నుంచి రమా గారు ఇంకా సుధాకర్ రైట్ ఆన్సర్. సుధీకర్ ఫ్రమ్ కర్నూల్ ఓకే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వర్క్ చేయట్లేదు అన్నది మీరా? ఓకే అదేదో ఇంతకే పెట్టచ్చు కదండి మీ పేరు. ఎనీవేస్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పెడద జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు ఓకే సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీ విశాఖపట్నం నుంచి 3 రోజుల నుంచి మాకు కూడా సిగ్నల్ రావడం లేదు మేడం అంటున్నారు. ఓకే మరి ఈ కొంచెం అప్పుడప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చూడాలి మరి, నాకు కూడా ఐడియా లేదు యాక్చువల్గా అయితే. నెక్స్ట్ నాగలక్ష్మి గారు నంది వెలుగు తెనాలి మండలం ఓకే క్వశ్చన్ వినలేదు మేడం అంటూ మెసేజ్ చేశారు. ఓకే నో ప్రాబ్లం, మళ్ళీ ఎలాగో రిపీట్ చేస్తాను. సో మ్యాటర్ ఏంటంటే 7 సంవత్సరాల క్రితం మీ వయస్సు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? ఇది నా క్వశ్చన్. ఓకే 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత

0: మీ వయసు ఎంత? ఓకే, సో మన 8662488114 ఈ నెంబర్ కి అయితే పంపించేసండి రైట్ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుని అయితే చెప్పేస్తాను. బట్ రైట్ నౌ సాయి కార్తీక్ పాడిన పాట వచ్చేస్తుంది. సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజిషన్ లో, ఖాసర్లో శ్యామ్ లిరిక్ అనమాట. రాజా ది గ్రేట్ సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ అని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
2: ఏట్రా మనకు అమ్మాయి పడదన్నారు, ఇప్పుడు ఏమైంది?

nice, beautiful song at the winner, sir. 254 cross up and 9 seconds I pende mana time and my next message maniki. ఓకే కోల నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి 15 ఇయర్స్ మేడం అంటున్నారు. లేదు కాదు. ఓకే సో మై నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకినాడ జిల్లా వెంకటేష్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఇప్పటికే 3 సార్లు రిపీట్ చేశాను వెంకటేష్.

0: గారు. ఓకే, సో మరి నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం ఎన్ఎంటి క్వశ్చన్ మేడం. అజ్జో, ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ లోకి వచ్చేసారు. మొత్తానికి పట్టేశారు నేను ఇచ్చిన క్లూ. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ చిల్కా నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్ అండ్ రామ్ చరణ్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ 9 or 8 అంటున్నారు అనమాట. గీతారెడ్డి గారు విసనపేట నుంచి కాదు. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి మస్తాన్ ఇంకా భాష రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నేతాజీ రూపేష్ ప్రేమ్ కుమార్ సత్యవీడి నుంచి తిరుపతి డిస్ట్రిక్ట్ అనమాట. ఒకటా హౌ హౌ అయ్యయ్యో, నేను అసలు 7 సంవత్సరాల క్రితం మీ వయసు 8 అన్నప్పుడైనా మీరు 1 అని ఎలా పంపించారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎనీవేస్, నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చైతన్య గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారు అనమాట వాయల్పాడు నుంచి. అండ్ సుందరి పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ 9 అని వచ్చింది పెద్దకాక నుంచి పద్మ భవ్య. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి 9 అయితే కాదు, 9 అస్సలు కాదు. ఓకే నెక్స్ట్ జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఎంవి సుబ్బారావు గారు కోలనుకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ లత ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే తమ్మవరం పెద్దకూరపాడు పాలనాడు డిస్ట్రిక్ట్. ఓకే సో కేలం సీతారామాంజనేయులు గారు 9 ఇయర్స్ అంటున్నారు. కాదండి, 9 అయితే కాదు. నెక్స్ట్ మెసేజ్ ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు దేవసేన తిరుపతి నుంచి. ఓకే సో ఎన్ని 16 సంవత్సరాలు? నో, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ దీపిక హైదరాబాద్ నుంచి 15 నుంచి 18కి వచ్చారా? ఓకే, ఇంకొంచెం రావాలి మీరు. ఈ లెక్కలో చూస్తే ఓ 4, 5, 6, 7 తర్వాత వస్తారు. ఓకేనా? నెక్స్ట్ అక్క ఎఫ్ఎం ఆడియోనా అంటూ మెసేజ్ ఒకటి, ఏజ్ 8 అని ఒకటి ఏమటో మరి ఇది. ఓకే సో ఓకే పర్షా పర్షానా, ఓకే సో ఏమిటో మరి నాకు అర్థం కాలేదు తమ్ముడు. సో ఏంటి ఇంతకి, ఏజ్ 8 అయితే కాదు ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ హలో శృతి గారు అంటూ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం పాపంపేట బాలరాజు గారు ఇంకా అనురాధ 15 ఇయర్స్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే రెండిట్లో ఒకటి రైట్, 30 అయితే కాదు. ఓకేనా? ఎంఎస్ దుర్గారావు గారు ఓకే సో రైట్ ఆన్సర్ నో నో, యాప్ డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేయండి అప్పుడు ఓకే అయ్యింది అంటూ ఒక మనకి సలహా చెప్పారనమాట. సో మరి ఇలా ట్రై చేయండి ఎవరైనా రాని వాళ్ళు. ఓకేనా? సో కాళ్ళు శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే సో రావట్లేదు యాప్ అన్నట్లు. ఓకే నమస్తే మేడం, నంద్యాల నుంచి ఇస్మాయిల్ ఆన్సర్ తెలియదు అంటున్నారు. ఆహా, ఎంత పద్ధతిగా ఒప్పుకున్నారు మీరు. నెక్స్ట్ నంద్యాల నుంచి పాషా ఏజ్ 21 నో నో నో నో. నెక్స్ట్ అయితే ఎవరింతకి వివి రెడ్డి గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు 65 ఇయర్స్ అంటున్నారు. అయ్యో బాబోయ్, వెళ్ళిపోయారు చాలా దూరం. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. నో నో నో ఆశా, మీరు కూడా కొంచెం దాటారు. ఓకేనా? నెక్స్ట్ మెసేజ్ ఏజ్ 19 అంటున్నారు. నో నో, ఏజ్ 19 కూడా కాదు. సో మొత్తానికి అలా అలా అలా ట్రై చేసేస్తున్నారు. సో ఇంతకి ఏమై ఉండొచ్చు, న్యూస్ బ్రేక్ తర్వాత చెప్తాను. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చెప్పేస్తున్నాను. 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత? ఓకే సో ట్రై చేయండి. ఇక్కడ చాలా మంది ఇంకా ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కోసమే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, స్టే ట్యూన్డ్.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 1వ తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి అమరావతిలోని సచివాలయంలో నిన్న సమీక్షించారు. రాష్టంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్టంలో అభివృద్ది సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన 3000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను 72% పూర్తి చేశామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. దేశీయ అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ఉండేలా కృషి చేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో రాష్ట్రానికి లభించిన బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డును మంత్రి నిన్న నిర్వాహకుల నుంచి అందుకున్నారు. ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. అనకాపల్లి జిల్లాకు మంజూరైన రోడ్లను 15 రోజుల్లో ప్రారంభించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దేశంలోనే సాంస్కృతిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పోడపాటి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా మైజీఓవీ.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
4: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. మన స్టూడియోలో టైం 3:04 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ దాటిపోయిందన్నమాట. సో రైట్ నౌ మనం ఉన్నాం సందడే సండే.

మరి గేమ్ షోలో. సో మరి ఏంటంటే, 7 ఏళ్ల క్రితం మీ వయసు 8 ఏళ్ళు అయితే, 8 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత, అసలు ఏ రేంజ్ లో ట్రై చేస్తున్నారంటే, ఇక్కడ చాలా మెసేజెస్ వచ్చాయి ఈ గ్యాప్ లో కూడా నాకు. ఓకే సో మరి ఎవరు పంపించారు అంటే, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హాయ్ అంటూ 20 అనే ఆన్సర్ అయితే వచ్చింది మనకి. ఓకే చిత్తూరు నుంచి పేరైతే లేదు మరి. ఓకే సో మరి రాంగ్ ఆన్సర్ అదైతే. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న. ఓకే విజయవాడ రేడియో రావట్లేదు అని మెసేజ్. నెక్స్ట్ విజయవాడ తిరు 15 ఇయర్స్ అంటూ పంపించారు. అండ్ కుంచనపల్లి నుంచి శ్రీనివాసరావు గారు, సురేష్ ఆన్సర్ 8 అంటున్నారు. దీపిక హైదరాబాద్ నుంచి 24 to 25 ఇయర్స్ అని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ 16 ఇయర్స్ అంటూ నరేంద్ర బాబు కృష్ణలంక విజయవాడ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉమమండలం కాజు నుంచి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి 17 ఇయర్స్ అంటున్నారు. 27 ఇయర్స్ అంటూ సుధీకర్ కర్నూలు నుంచి పంపించారు. నెక్స్ట్ ఇమ్రాన్ ఖాన్ సీమా విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం 16 ఇయర్స్ లేదా 9 ఇయర్స్ అంటున్నారు. అండ్ పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కీర్తిరాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి నెక్స్ట్ మెసేజ్ ఓకే సో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు నాకు అంటూ శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి. అజ్జో 16 ఇయర్స్ అన్నారు కదా ఇంతాక. ఓకే ట్రై చేసి ఉండాల్సింది అలానే. నెక్స్ట్ దశగిరి సంధ్య 23 అంటూ పంపించారు. ఓకే సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసి 23 అనమాట, 23 ఏళ్ళు. ఓకేనా? సో అదే మ్యాటర్, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో మరి మనం ఒక రోజులో సూర్యాస్తమయం సూర్యోదయం చూస్తూ ఉంటాం కదా. సపోజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతరిక్షంలో ఉన్న స్పేస్ స్టేషన్ లో అంతరిక్ష వ్యోమగాములు ఉంటుంటారు కదా, వాళ్ళు ఒక రోజులో ఎన్ని సూర్యోదయాలు చూస్తారు? ఇది నా క్వశ్చన్. మరి జనరల్ నాలెడ్జ్ అంటారు కాబట్టి అందుకోసం ఈ క్వశ్చన్ అడిగానమాట. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆస్ట్రోనాట్స్ ఒక రోజులో ఎన్ని సూర్యోదయాలు చూస్తారు, అంతరిక్ష వ్యోమగాములు ఆ పైనుంచి ఎన్ని సూర్యోదయాలు చూస్తారు? మీకు ఆన్సర్ తెలిస్తే నాకు పంపించేసేయండి. సో మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, దానికి అనమాట. రైట్ నో మీ అందరి కోసం తెలుసు కదా సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్ అండ్ అద్వైత పన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 311 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ మన టైం. సో మరి నాకైతే మెసేజెస్ చాలా వచ్చాయి. కాదర్ వీరేష్ రాజోలు మండలి నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అవనిగడ్డ నుంచి అనమాట. సో జేవీ సత్యనారాయణ గారు ఇంత ఒకటి క్వశ్చన్ కి ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు ఓకే సో రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జయన్న మాత్రం 7 అంటున్నారు. 7 అయితే కాదు. సో మరి ఒక ఆస్ట్రోనాట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఎన్ని సూర్యోదయాలు చూస్తారు అన్నదానికి 7 ఆన్సర్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. దర్శగిరి సంధ్యా ప్రత్తిటూర్ కడప జిల్లా నుంచి. అండ్ కర్నూలు జిల్లా గోనెగడ్ల గ్రామం లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి. అండ్ మోహన్ రావు గారు లీలావతి హేమప్రియ అమృత కప్పలదొడ్డి నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో అనంతపురం నవ్యోదయ కాలనీ ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు వీళ్ళందరూ కూడా. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంవి సుబ్బారావు గారు కొలనుకొండ నుంచి ఒకటి అంటున్నారు. ఒకటి కాదండి. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెద్దాపురం శెట్టిసూరి బాబు గారు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడను నుంచి అండ్ ఆల్సో అక్కరపాక నుంచి రమా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అనంతపురం నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుధీకర్ కర్నూలు నుంచి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అనమాట. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి. అండ్ కాళ్య శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. గోపీ గారు ఓకే పట్టి బండ్ల ఓకే నేను కరెక్ట్ గానే చదివాను అనుకుంటున్నా మీ ఊరి పేరు. యాక్చువల్ గా నాకు ఈ ఊరు అసలు ఐడియా లేదు. ఓకేనా. సో మీ స్మైల్ చాలా బాగుంది, నాకు ఆన్సర్ తెలియదు కానీ నా ఓ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే దామర్ల చినిమస్థానరావు గారు, దామర్ల పెదమస్థానరావు గారు ఓకే ఈ రోజు మీ ప్రశ్నలు కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయండి అట. అరే రే ఆలోచిస్తే వచ్చేస్తుందండి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడగమని మీరే అంటారు, అడిగితే ఇలా అంటారు. అచ్చచ్చో. ఎనీవేస్ నెక్స్ట్ జయసుందర్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు అనంతపురం ఎన్ఎంటీ నుంచి. ఓకే నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రైట్ ఆన్సర్ ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ కామారెడ్డి జిల్లా మహమ్మద్ ఇనాయతుల్లా గారు రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. ఓకే ఆన్సర్ ఏంటి, సూర్యోదయం ఉండదేమో అని అనుకుంటున్నాను. అదెలా అండి, అదెలా అసలు పాసిబుల్? ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఒకటి కాదు ఇంకా చాలా చూస్తారు వాళ్ళు. సో అది ఎన్ని అని అడుగుతున్నాను నేను. అండ్ నెక్స్ట్ వీర కనకారావు గారు పార్వతి వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. సూపర్ సూపర్ సూపర్ చాలా చాలా ఎక్స్ప్లెనేషన్తో సైతం పంపించేశారు రైట్ ఆన్సర్ మీదే. నెక్స్ట్ అబీనా 17 అంటున్నారు.

అన్నారు. నో రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చిల్క నారాయణ అనసూయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ నుంచి. రైట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. ఓకే, సో అయ్యో బాబోయ్, ఈ ఆన్సర్లో ఎక్కడ నేను వెతుక్కోను రైట్ ఆన్సర్. ఓకే అమ్మాయ్యా, ఒక చోట నెంబర్ కనపడింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ దీపిక హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూర్ రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వర గారు పెడన నుంచి రెండు అంటున్నారు, రెండు కాదు. అండ్ అనంతనాగ్ ముద్దనూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూర్స్ కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, లవ్లీ ఎవర్ స్మైలింగ్ యాంకర్ కడప నుంచి మానస్ కుమార్, శ్రీలతాదేవి మహంత్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నంద్యాల పాష, అరే రే, చాలా దగ్గరగా వచ్చావు పాష, ఇంకొకటే ఒకటి. ఓకే, సో వచ్చేసిన ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, హాయ్ హలో శృతి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. హలో అండి, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కాస్త లేట్ అయ్యారు మీరు ఈరోజు, కొంచెం మెల్లగా పంపించారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని. నెక్స్ట్ మెసేజ్, నాసిక వేణు దేశాయిపేట నుంచి, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి దామల్లి చినమస్తానరావు, ఇంకా పెదమస్తానరావు గారు రైట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నారు. మనకి ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎన్ని సూర్యోదయాలు చూస్తారు ఒక రోజులో? ఓకే, ఇది నా క్వశ్చన్, ఆన్సర్ తెలిస్తే పంపించేసేయండి. రైట్ నా మీ అందరి కోసం రంగరంగ వైభవంగా సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఎంజాయ్ లిస్నింగ్.

ఎస్ మనం ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో. మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ మనకి మంగళగిరి నుంచి దామర్ల చినిమాస్థానరావు గారు, దామర్ల పెద్దమస్థానరావు గారు పంపించారు రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగార్జున ఇంకా లక్ష్మీ.

వడియంపేట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్. అండ్ మున్నమ్మ పెద్దపరియ అండ్ తిరుపతి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈరోజు ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఉంది మేడం అంటే మోహన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కప్పల్ తోటి నుంచి పంపించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజీగా అడుగుతాను, ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎంవి సుబ్బారావు గారు కొలనుకొండ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బంగారాజు గారు ఫ్రమ్ ఆదోని 4 అంటున్నారు, 4 అయితే కాదండి, రాంగ్ ఆన్సర్. పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ గడ్డ అంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ట్ నుంచి 2 అన్నారు, 2 కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ స్వప్న, ఓకే చాలా దగ్గరకు వచ్చేసావు బట్ ఒకే ఒక్క నెంబర్ తేడా. ఓకేనా స్వప్న? నెక్స్ట్ మెసేజ్ ప్రమహయ్ గారు కర్నూలు నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ వై గోపి గారు అనమాట, పాటిబండ్ల విలేజ్ అండ్ మా ఊరు పల్నాడు డిస్టిక్ట్ పెద్దకూరపాడు మండలం అంటూ పంపించారు. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ అండి చెప్పినందుకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓంకార్ రమేష్ చందు ఫ్రమ్ మేడ్చల్ డిస్టిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చెన్నై నుంచి రాజీ ఇంకా సాయిరామ్ రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. ఓకే, సో మరి ప్రస్తుతానికి వచ్చిన మెసేజెస్ అయితే ఇవి. సో ఇంతకి ఆన్సర్ ఏంటంటే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆస్ట్రోనాట్స్ ఒక రోజులో 16 సూర్యోదయాలు చూస్తారు, అదనమాట 16, 16 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో మరి అదే మ్యాటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, ఏది కొన్నా ఏది వాడినా ఇది ఫ్రీగా వస్తుందండి, కానీ దీన్ని ఎవ్వరు ఇష్టపడరు, ఏంటది? మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. 8662488114 ఈ నెంబర్ అనమాట మన వాట్సాప్ నెంబర్. ఏది కొన్నా ఏది వాడినా ఇది ఫ్రీగా వస్తుంది, కానీ దీన్ని ఎవరు ఇష్టపడరు, ఏమై ఉండొచ్చు అది? ఓకే, రైట్. మీ అందరికోసం నరసింహనాయుడు సినిమా నుంచి కాదు, నరసింహుడు సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. నరసింహుడు సినిమా నుంచి 331 క్రాస్ అప్ 47 సెకండ్స్ అండ్ నేను మీ అజయ్ శృతి అండ్ మనమున్నాం సండే సండే గేమ్ షోలో అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మరి నాకైతే ఫస్ట్ ఆన్సర్ కాదర్ వీరేష్ రాజోలమండల నుంచి పంపించారు. యాక్చువల్గా వీరేష్ ఈ ఆన్సర్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నేను ఒక ఆన్సర్ అనుకున్నాను బట్ ఇక్కడ చాలా చాలా మంది వేరొక ఆన్సర్ కూడా పంపిస్తున్నారు. బంపర్ ఆఫర్లో వచ్చిందనమాట నాకు అది. యాక్చువల్గా ఈ రెండు కూడా కరెక్టే అండ్ కంగ్రాచులేషన్స్, కరెక్ట్గానే పంపించారు మీరు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి గీతారెడ్డి విసనపేట నుంచి స్క్రాచ్ కార్డు వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కానీ ఎవరైనా, మీరేమిటండి ఇష్టం లేదన్నట్టు చెప్పారు. నెక్స్ట్ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కూడా రైట్ ఆన్సర్. గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్. అండ్ డి వెంకటేశ్వరరావు గారు మారుతి టౌన్షిప్ నంద్యాల్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ భీమేశ్వరరావు గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దసగిరి సంధ్య ప్రద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. తేజు గారు నా ఆన్సర్ రాంగ్ ఏమో శృతిజీ. ఏంటిది ఏమిటిది, నేను తేజునా శృతినా అండి? ఓకే సో నిద్ర ఇంకా కలలు అంటున్నారు, అస్సలు కాదండి. అండ్ నెక్స్ట్ జేవీ సత్యనారాయణ గారు అవనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి. అండ్ హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ తిరుపతి నుంచి ఓకే గౌరీ. అండ్ ఆల్సో మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. అండ్ సీతారామాంజనేయులు గారు తమ్మవరం నుంచి. అండ్ ఐ మీన్ తమ్మవరం పోస్ట్ పాల్నాడు డిస్టిక్ట్ పెదకూరుపాడు మండల్ నుంచి అనమాట. యాక్చువల్గా నెక్స్ట్ మెసేజ్ ఓకే వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ప్రోగ్రామ్ సూపర్ అని చెప్పేసి బి రాంబాబు గారు, టైలర్ కమల, మానస, రచన, ఉదయ్ తేజ్ ఫ్రమ్ బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్టిక్ట్ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో మున్నమ్మ ఇంకా పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి ఓకే మీరు అలా వెళ్ళారా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే శృతి గారు స్వప్న పంపించారనమాట. పేపర్ రాట్ స్టిక్కర్ అండి అట, ఇజయ్యో అది కాదు. అండ్ నెక్స్ట్ రమాదేవి ఇసుకపల్లి నుంచి హాయ్ శృతి గారు అంటూ పంపించారనమాట రైట్ ఆన్సర్. హాయ్ అండి రమాదేవి గారు. అండ్ నెక్స్ట్ సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే పార్ష డిలీట్ చేసేసో

రావట్లేదా? ఆన్సర్ రావట్లేదా? అండ్ నెక్స్ట్ బంగారాజు గారు ఆదోన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అనుకుంటున్నా అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజీ సాయిరామ్ చెన్నై నుంచి చిల్లర. చిల్లర ఎవరికండి ఇష్టం ఉండదు, అండ్ చిల్లరతో చాలా పని ఉంటుంది యాక్చువల్గా. సో మనకి రైట్ బజార్ అట్లా వెళ్ళినప్పుడు చేంజ్ చాలా అవసరం కదా. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బుర్హరియన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. జోగానంద్రకాల్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలాది మాధవరావు గారు పెద్దమోదకుపల్లి నుంచి, ఓకే గుడ్ ఈవినింగ్ మై ఎఫ్ఎం లిజనర్స్ అంటూ విషెస్ పంపించారు. ఓకే సో మరి నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, ఓకే రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకట లక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఏంటి మర్యాద పూర్వక స్వాగతం, ఇదెవరికండి ఇష్టం ఉండదు, చక్కగా మంచి వెల్కమింగ్ ఉంటే. అయ్యో నేనేమంటున్నా అంటే ఏది కొన్నా ఏది వాడినా మనకి ఫ్రీగా వస్తుంది, దీన్ని మనం ఇష్టపడం అంటున్నా, అదనమాట నా క్వశ్చన్. ఓకే జప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఓకే సో మరి ఎవరంటే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహబూబ్ నగర్ నుంచి ఉపేంద్ర, ఓకే సో ఒక రకంగా రైట్ ఆన్సర్ ఏమో మరి ఇది. ప్యాకింగ్ బాక్స్ అన్నారు మీరు, బాక్స్ కొంచెం కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ ఇంకా శ్యామల, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఓకే సో మరి ఇంతకీ మ్యాటర్ ఏంటంటే చాలా మంది ప్లాస్టిక్ కవర్ అన్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ప్లాస్టిక్ కవర్ మనం ఇష్టపడకూడదు, ఇష్టపడం కాదు ఇష్టపడకూడదు యాక్చువల్గా. సో ప్లాస్టిక్ని వీలైనంత అవాయిడ్ చేయండి. సో మరి యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే ఏది కొన్నా ఏది వాడినా ఫ్రీగా వస్తుంది, ఇది మనకి ఇష్టం ఉండదు అనే దానికి ఆన్సర్ బిల్ అనమాట. ఓకే బిల్ అది మ్యాటర్. ఓకే ఇంతక అందుకే ప్యాకింగ్ బాక్స్ అంటే నేను కొంచెం ఆగిపోయాను అక్కడ, ఎందుకంటే మనకి అట్టతో వచ్చిన బాక్స్ అయితే దానికి ఏమి ప్రాబ్లం లేదు కాబట్టి. ఎనీవేస్ మరి నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా వెళ్ళిపోతాను. శృతి మార్క్ క్వశ్చన్, పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్. ఓకేనా? సో మరి ఏంటంటే మ్యాటర్, ఈ రోజు మనకి వరల్డ్ జంక్ ఫుడ్ డే కదా, సో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతా. ఊ కొడతావా ఊహు అంటావా అని ఒక పార్క్ ఉందన్నమాట. ఊ కొడతావా ఊహు అంటావా అని పార్క్ ఏంటండి? డిఫరెంట్ డిఫరెంట్ హోటల్ పేర్లు పెట్టుకున్నప్పుడు మనం పార్కులు పెట్టుకోకూడదే ఏమిటి? సో మన పార్క్ కదే ఇవాళ పేరు. సో అక్కడ బెంచ్ మీద ఎప్పట్లాగానే 5 ప్లేసులు ఉన్నాయి. ఆ 5 ప్లేసుల్లో 4 ప్లేసుల్లో స్నాక్ ఐటమ్స్ ని పెట్టాం. మనం చిరుతిండ్లు తింటాం కదా, ఆ చిరుతిండ్లను పెట్టామన్నమాట. కానీ 5వ ప్లేస్లో ఎలాంటిది పెట్టలేదు. అయితే ఆ ప్లేస్ కోసం 2 చిరుతిండ్లు పోట్లాడుకుంటున్నాయి. అవి ఏంటనేది నేను చెప్తాను. సో అక్కడ ఏది ఉంచాలనేది మీరు ఆలోచించి నాకు చెప్పండి. నేను ఏదైనా ఇలా ఒక పార్కు బెంచ్ ప్లేసులు అన్నాను అంటే అక్కడ ఖచ్చితంగా ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని కనిపెట్టి మాత్రమే మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? సో మరి ఎప్పటిలాగానే మన బెంచ్ మీద ఉన్న 5 ప్లేసుల్లో మొదటి 4 ప్లేసుల్లో ఏమున్నాయంటే, ఫస్ట్ ప్లేస్లో ఒక పెద్ద సైజ్ పిజ్జా ఉంది, 2వ ప్లేస్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, 3వ ప్లేస్లో బర్గర్ ఉంది, 4వ ప్లేస్లో నూడిల్స్ ఉన్నాయి, మరి 5వ ప్లేస్లో ఖాళీగా ఉందన్నమాట. సో అక్కడ 2 ఉన్నాయన్నమాట ఆ పక్కనే. ఆ 2 ఏంటంటే, ఒకటి పాప్కార్న్, ఒకటి పుల్లైస్. ఓకే, పాప్కార్న్ అండ్ ఐస్ క్రీమ్ స్టిక్, పుల్లైస్ అనమాట. సో ఈ పాప్కార్న్ ఉంచాలా 5వ ప్లేస్లో, లేకపోతే ఆ పుల్లైస్ని పెట్టాలా? మీరు ఆలోచించి నాకు చెప్పండి. సో ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ప్రకారం కూర్చున్నాయి. సో ఆ లిస్ట్ ఏంటో గమనించి మీరు నాకు ఆన్సర్ పంపించండి. ఓకేనా? సో మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తున్నా, మొదటి ప్లేస్లో పెద్ద సైజ్ పిజ్జా ఉంది, 2వ ప్లేస్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, 3rd ప్లేస్లో బర్గర్ ఉంది, 4th ప్లేస్లో నూడిల్స్ ఉన్నాయి, 5th ప్లేస్లో ఏమీ లేదు. అక్కడ పాప్కార్న్ ఉండాలా లేకపోతే పుల్లైస్ ఉండాలా? మీరు ఆలోచించి నాకు ఎస్ఎంఎస్ పంపించేసేయండి. ఎస్ఎంఎస్ కాదు, ఐ మీన్ మెసేజ్ పంపించండి. రైట్ నో మీ అందరి కోసం అటక్ మటక్ సాంగ్ అయితే వచ్చేస్తుంది లైలా సినిమా నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టిచ్ యూ ఉంటుంది.

నైనా సినిమా నుంచి టైటిల్ సాంగ్ ఇది వినేశారు కదా. సో మరి నెక్స్ట్ మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది కాదు, ఏమని వచ్చిందంటే యాక్చువల్గా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మీ యాంకరింగ్ వెరీ గుడ్, వాయిస్ ఈజ్ సో లవ్లీ అంటూ వచ్చేసింది అనమాట. డి వెంకటేశ్వరరావు గారు నంద్యాల నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కనకారావు గారు పెడన్ నుంచి పాప్కార్న్ అంటున్నారు, నంద్యాల నుంచి పార్ష ఐస్ క్రీమ్ అంటున్నారు, జాన్సన్ విజయవాడ నుంచి ఐస్ అంటున్నారు. నెక్స్ట్ బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం పాప్కార్న్ కే ఓటేశారు. నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి పాప్కార్న్ అంటున్నారు. అండ్ రాజోల్ నుంచి జయన్న కూడా పాప్కార్న్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా సేమ్ ఆన్సర్. నెక్స్ట్ నరసింహారావు గారు సర్వారం గ్రామం, ఓకే ఐస్ అంటున్నారు. నెక్స్ట్ ఉపేంద్ర గారు మాత్రం పాప్కార్న్ అంటున్నారు అనమాట. అండ్ సేమ్ ఆన్సర్ తోటి మనకి దర్శగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ సాయి కుమారి ఫ్రమ్ రమానగర్, రామనగర్ అయి ఉండొచ్చు బహుశా, రామనగర్ ఐస్ అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్, దీపిక హైదరాబాద్ నుంచి పాప్కార్న్ కే నా ఓటు. ఓకే నెక్స్ట్ మెసేజ్, ఐస్ అనుకుంటున్నాము అంటూ మెసేజ్ చేశారు నేతాజీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి సత్యవేడి నుంచి. అండ్ అన్నిటికన్నా చిన్నది పుల్ ఐస్ కాబట్టి ఆర్డర్ ప్రకారం పుల్ ఐస్ ఉండాలి అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి పాప్కార్న్ అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్, గ్యాదర్ వీరేష్ పుల్ ఐస్ అంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి ఇంకా రామ్ చరణ్, ఓకే పాప్కార్న్ ఉండాలి అక్కడ అంటున్నారు. నెక్స్ట్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడర్ నుంచి కూడా సేమ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి కూడా సేమ్ ఆన్సర్. అండ్ జానకి శ్రీనివాస్, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, అన్ని నమిలి తినేవి అని ఊహించి ఐస్ క్రీమ్ కాదని పాప్కార్న్ అయి ఉంటుందని నా ఆన్సర్. దేవుడా, అసలు నేను కూడా ఈ వేలో ఆలోచించలేదు జానకి శ్రీనివాస్ గారు, మీరు సూపర్ అండి. అసలు నేను ఇచ్చిన లాజిక్ అది కాదు, కానీ మీరు చెప్పిన లాజిక్ నాకు బలే నచ్చింది.

థ్యాంక్ యూ సో మచ్ ఓకే డిఫరెంట్ గా ఆలోచించారు మీరు అండ్ నెక్స్ట్ మెసేజ్ భూదాన్ పోచంపల్లి నుంచి భోగమార్కండయ్య అనిత పాప్కార్న్ అంటున్నారు ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య ఫ్లా ఇస్కే ఓట్ నెక్స్ట్ కాళి శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి కూడా ఐస్ అంటున్నారు అండ్ నెక్స్ట్ శ్రీరామంజనేయులు ఏమంటున్నారు పాల్నాడు డిస్టిక్ నుంచి ఓకే పాప్కార్న్ ఎందుకంటే ఇది అందరికీ నచ్చే చిరుతిండి అవునా ఐస్ నచ్చదంటారా పుల్ ఐస్ అది కూడా ఓ మై గుడ్నెస్ నెక్స్ట్ వై గోపి ఐస్ మేడం అంటే మెసేజ్ చేశారు పెడితే జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు పాప్కార్న్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫుల్ ఐస్ ఎందుకంటే హాట్ ఐటమ్స్ తిన్న తర్వాత ఐస్ తింటారట ఓంకార్ రమేష్.

నా లాజిక్ ఇది కాదు కానీ మీ లాజిక్ కూడా నాకు నచ్చింది యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, పాప్కార్న్ అనుకుంటా మేడం అంటున్నారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు ఐస్ క్రీమ్ అంటున్నారు. నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు. తేజు గారు కాదండి, నేను శృతి. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, పాప్కార్న్ ఎందుకంటే ఇది ఫాస్ట్ ఫుడ్ లేదా స్నాక్, ఫుల్ ఐస్ అనేది చల్లటి తినుబండారమాట. ఆహా, ఓకే. నెక్స్ట్ మెసేజ్ హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పాప్కార్న్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి పాలెంపోలే అళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ మేడం నా ఓటు పుల్లైసుకే అంటున్నారు. ఎవరింతకీ? వివీ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి అనమాట, బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మేము కూడా పాప్కార్న్ కే ఓట్ అంటున్నారు. నెక్స్ట్ పుల్లైజ్ అన్నారు శాంతినగర్ నుంచి, ఒకే ఒకడు. అండ్ సేమ్ ఆన్సర్ తోటి చిలుక నారాయణ గారు నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ బంగారాజు గారు ఆదోన్ నుంచి, పుల్లైజ్ ప్రోగ్రామ్ ఫుల్ జోరుగా ఉంది శృతి గారు, స్పెషల్ గా మీ వాయిస్ సూపర్ మేడం అంటూ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న ఇంకా శివగంగ ఐస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ పాప్కార్న్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. నాకు ఇది ఎలా ఉందంటే వన్, వెంటనే టూ, నెక్స్ట్ మళ్ళీ వన్, నెక్స్ట్ టూ, ఇలా అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి 50% 50-50 వస్తున్నాయి అనమాట. అంతా కూల్డ్ డ్రింక్ట అది సరిపోయింది. గీతారెడ్డి గారు విసన్నపేట నుంచి, ఇది ఎక్కడండి ఇచ్చా నేను ఆప్షన్లో? నేను ఇచ్చింది పుల్లైస్ ఒకటి, పాప్కార్న్ ఒకటి. మీరు వేదే ఏదో తెచ్చుకుని దాన్ని తీసుకొచ్చి నా ప్లేస్లో పెడతానంటే ఎలా? హౌ హౌ? నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి పాప్కార్న్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మోహన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, కప్పలదొడ్డ నుంచి, ఓకే పాప్కార్న్. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట కూడా సేమ్ ఆన్సర్, పాప్కార్న్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, రామలకోట నుంచి పాప్కార్న్ కే ఓటు. విజయవాడ తిరు పిజాట అది ఫస్ట్ ప్లేస్ లో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఫిఫ్త్ ప్లేస్ లో కూజోబెట్టేసేయండి తీరు, పని అయిపోతుంది. అజ్జో, మీరు అసలు క్వశ్చనే వినలేదని నాకు డౌట్ గా ఉంది. నెక్స్ట్ కాజగ్రామం నుంచి నందం జగదీశ్వరరావు గారు లక్ష్మి పాప్కార్న్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ అన్ని తిన్నాక వాటర్ తాగాలి కాబట్టి ఐస్ అంటూ లక్ష్మి ఫ్రమ్ గుంటూరు మెసేజ్ చేశారు. ఐస్ ఎప్పుడంటే వాటర్ అయింది. సో మనకి దాహం వేసినప్పుడల్లా ఐస్ క్రీమ్ తింటే సరిపోతుంది అంటారు, అంతే కదా? ఓకే. నెక్స్ట్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి కూడా ఐస్ అని పంపించేశారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు పుల్లైస్ మేడం అంటూ మెసేజ్ చేశారు. నాకు ఇది నాకు ఆర్డర్ చేసినట్టు అనిపిస్తుంది, అందరూ కూడా పుల్లైస్ పాప్కార్న్ అని నేను అమ్ముతున్నట్టు కాసేపు, మీరు కొంటున్నట్టు కాసేపు అనిపిస్తుంది. ఓకే, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి చాలా, బట్ నేను ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, ఆలోచించి ఆన్సర్ పంపించండి. ఓకే, మన పార్క్కి ఊ కొడతావా ఊహు అంటావా అని పేరు పెట్టుకున్నాం అనమాట ఈరోజు. సో ఆ పార్క్లో 5 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట, ఒక బెంచ్ మీద 5 రకాల స్నాక్ ఐటమ్స్ ఉండాలి యాక్చువల్గా, కానీ ఏమైందంటే 5వ ప్లేస్లో ఎప్పటిలాగానే లేదు. సో మొదటి 4 ప్లేసుల్లో ఫస్ట్ ప్లేస్లో ఒక పెద్ద సైజ్ పిజ్జా ఉంది, 2వ ప్లేస్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, 3వ ప్లేస్లో బర్గర్ ఉంది, 4వ ప్లేస్లో నూడిల్స్ ఉన్నాయి, 5వ ప్లేస్లోకి 2 స్నాక్ ఐటమ్స్, 2 తినుబండారాలు కొట్టుకుంటున్నాయి అనమాట, ఒకటి పాప్కార్న్ ఒకటి పుల్లైస్. ఈ రెండిట్లో ఏది అక్కడ ఉంచాలి? సో యాక్చువల్గా మీరు కనుక మన లిస్ట్ చూస్తే ఒక పద్ధతి ప్రకారం కూర్చున్నాయి. సో ఆ పద్ధతిని గమనించి మీరు ఆన్సర్ పంపించాలి మనకి. ఓకే, సో రైట్ నా మీ అందరి కోసం యానిమల్ సినిమా నుంచి నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

353 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడి షో టైమ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ పుల్లాయిస్ మ్యామ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే, సో ఎవరండి, ఐస్ క్యాండీ ఒక స్వీట్ ఐటమ్, మిగతావన్నీ హెవీ ఫుడ్స్ కదా అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి ఒక లాజిక్ పంపించారు మనకి. ఓకే, నంద్యాల నుంచి పాష ఐస్ క్రీమ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ పుల్లాయిస్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ పాప్కార్న్ అంటూ పల్లీలు ఎక్కడ ఇచ్చానండి నేను, పెదకాకాన్ నుంచి పద్మగారు పల్లీలు అయితే ఇవ్వలేదు, పాప్కార్న్ అయితే ఇచ్చాను డెఫినెట్ గా. సో పాప్కార్న్ అని మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, భాస్కర్ పెడన్ నుంచి కూల్ డ్రింక్, అజ్జో కూల్ డ్రింక్ అనేది లేదు. ఎనీవేస్ రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి పుల్లైజ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటేష్ కర్నూలు నుంచి ఐస్ అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాప్కార్న్ అంటున్నారు మోహన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకట సుబ్బారావు గారు కొలనకొండ నుంచి కూడా సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, మేడం మీరు పిజ్జా పెద్ద సైజు అని రెండుసార్లు అన్నారంటే లాస్ట్ చిన్నదే అనే లాజిక్ తో పుల్లైస్ అని పెట్టాను అని పంపించారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కూడా పాప్కార్న్ అంటున్నారు. అండ్ సేమ్ ఆన్సర్ పద్మజ గారు వేమూరు.

నుంచి పంపించారు. అక్కడిపాక నుంచి రమా సుధాకర్ అక్కడ ఉన్నవన్నీ ఒకే జాతికి చెందినలానే ఉన్నాయి, కాబట్టి ఫిఫ్త్ ప్లేస్ లో ఐస్ ఉంచితే బాగుంటుంది అంటున్నారు. ఓకే జాతి దేవుడా, మీరందరికీ నవ్విస్తూ ప్రోగ్రామ్ అంటే ఇలా ఉండాలనిపి. థ్యాంక్ యూ సో మచ్ అండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా పాప్కాన్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాప్కాన్ అన్నారు. అండ్ నెక్స్ట్, హలో మై గారు అంటూ ఐస్ అని చెప్పేసి కున్నూతల సునీల్ పంపించారనమాట అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే అమ్మయ్య, మొత్తానికి అన్నీ అయిపోయినాయి, నాకు చాలా చాలా చాలా క్యాలరీస్ వచ్చేసాయి అనిపిస్తోంది దెబ్బకి ఇన్ని మెసేజ్లతోటి. ఎనీవేస్, ఈ రోజు మన పార్క్ లాజిక్ ఏంటంటే క్యాలరీస్ అనమాట. సో బిగ్ సైజ్ క్యాలరీస్, బిగ్ సైజ్ పిజ్జాలో 2000 క్యాలరీస్ ఉంటాయి. అండ్ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ క్యాలరీస్ వచ్చేసి 510, 510 క్యాలరీలు వచ్చేస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే. అండ్ బర్గర్ తింటే 500 మాత్రమే. అండ్ నెక్స్ట్ నూడిల్స్ 380. ఆ లెక్కలో చూసుకుంటే పాప్కార్న్ తింటే 90 వస్తాయి, ఐస్ క్రీమ్ పుల్ ఐస్ కొనుక తింటే 140 క్యాలరీలు అనమాట. సో ఆ లెక్కలో మనకి ఫుల్ ఐసే వస్తుంది. ఓకేనా, ఎందుకంటే పెద్దదాని నుంచి అలా చిన్నదానికి అవరోహణ క్రమం అంటారు కదా, అది ఆ పద్ధతిని పాటించి వచ్చిందనమాట ఇవాళ మన పార్క్. ఓకే, ఊ కొడతావా ఊహు అంటావా, ఇప్పుడు చెప్పండి, ఊహు కొడతారా ఊహు కొడతారా, అది మ్యాటర్. ఓకేనా, సో ఫుల్ ఐస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ తర్వాత వచ్చేది ఆటోమేటిక్గా పాప్కార్నే సిక్స్త్ ప్లేస్ కనుకుంటే. ఎనీవేస్, సో అదనమాట మ్యాటర్. బాగుంది కదా, సో ఈ పార్క్ని కొంచెం అలా అలా అవాయిడ్ చేసేసి హెల్దీ ఫుడ్ని కొంచెం ట్రై చేయండి. ఓకేనా, చెప్పాను కదా ఇంతాక మనకి అప్పటికప్పుడు ఆ టైంలో థకీ మన హ్యాపీనెస్ వస్తుంది, మన హ్యాపీగా అనిపిస్తుంది మన స్టమక్కి కూడా. కానీ లాంగ్ రన్లో, లాంగ్ టర్మ్లో మనకి ఎప్పటికైనా సరే హ్యాపీగా ఉంచేది మాత్రం హెల్దీ ఫుడ్డే. సో ఎప్పుడైనా తినండి, అస్సలు తినద్దు అని నేను అనట్లేదు, తినండి బట్ హెల్దీగా కొంచెం కొంచెంగా. ఓకేనా, ఎంజాయ్ చేసేలాగా మాత్రమే తినండి, అదే పనిగా తినద్దు, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఓకే, సో రైట్ నా సాంగ్ అయితే ప్లే చేయాలనుకున్నా బట్ టైం అయితే ఎక్కువ లేదు కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసేసుకుందాం. ఎగ్జాక్ట్గా మళ్ళీ వివిధాలో కలుసుకుందాం. మరి ఈ రోజు వివిధాలో స్పెషల్ ఏంటి ఆలోచిస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
4: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
5: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
4: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
5: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
4: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా విపక్షాలు సహకరించాలని, రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ దేశ భవిష్యత్తు యువత సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. నీట్ పేపర్ లీక్ ఘోర పాపమని, ఇలాంటివి మళ్లీ జరగకూడదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి లీక్లను నివారించడం జాతీయ బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ది సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మంత్రి లోకేష్ చేతుల మీదుగా 3,000 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మునికోడల నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలను తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలని మోడల్ పుష్కర పంచాయతీగా తీర్చిదిద్దేందుకు 7 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టారు. రిజిస్టేషన్ కార్యాలయాల్లో సామాన్యుల ఇబ్బందులు తొలగించేవే రిజిస్టేషన్ సేవా కేంద్రాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఇవి ప్రజలకు మేలు చేసేవే తప్ప ఏ ఒక్కరికి నష్టం చేయవని మంత్రి స్పష్టం చేశారు. ముడి పొగాకుపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని తగ్గించాలని రాష్ట మంత్రులు ఎంపీలు కేంద్రాన్ని కోరారు. రాష్ట మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టుపాటి రవి, డోలాశ్రీ బాల వీరేంద్రనాయ స్వామి కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిశారు. ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రాష్టంలో లాజిస్టిక్స్ వ్యయం అంచనాపై అధ్యయనం చేసేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ సంస్థకు అనుమతించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. దీనికి 4 నెలల కాలపరిమితి నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఆదాయ పన్ను వసూళ్ల లక్ష్యం 1.42 లక్షల కోట్ల రూపాయలుగా పెట్టుకున్నామని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు పన్ను వసూళ్లలో 2 రాష్ట్రాల్లో 19.47% వృద్ది సాధించామని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్ బత్తిని పేర్కొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1వ తేదీన పూణేలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 4:03 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటర్ అయ్యాం వివిధ ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు వివిధలో స్పెషల్ లిరిసిస్ట్ స్పెషల్ అనమాట. సో మీకోసం సిరివేనెల సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాం. ఫస్ట్ అంతం సినిమా నుంచి ఎస్పీ బాలు గారు పాడిన ఈ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్.

ఏప్రిల్ 1 విడుదల మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి ఈ లవ్లీ సాంగ్ ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడినప్పుడు

మను అండ్ చిత్ర పాడిన పాట అనమాట. సో మరి లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:15 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. మరి ఈ రోజు వివిధాలు సిరివెన్న సీతారామ శాస్త్రి గారు బ్యూటిఫుల్ లిరిక్స్ అయితే వింటున్నారు. మరి నెక్స్ట్ ఆపద్ బాంధవుడు సినిమా నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

బొంబాయి ప్రీడు మూవీ నుంచి ఎస్పీ బాలు గారు అండ్ ప్రతిమారావు పాడిన సాంగ్ అయితే వినేశారు సిరివెల్ల గారు లిరిక్. సో మరి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత స్టూడియోలో టైం 4:26 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఈ రోజు లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే ధర్మక్షేత్రం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను ఎస్పీ బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

గాయం సినిమాలో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మన చిత్ర గారు పాడిన పాట. సో అలుపన్నది ఉందా ఎగిరే అలకు, అసలు ఎంత అర్థమైన పాట కదా ఇది. సో ప్రేమకి జీవితానికి ఒక అందమైన ఎగ్జాంపుల్ గా మన సిరివెల్ల సీతారాం శాస్త్రి గారు రాశారు. మరి ఈ సాహిత్యం వల్లే ఈ పాట ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ గా అనిపిస్తుంది. సో మరి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు మన సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు. నెక్స్ట్ అయితే గోల్కొండ హై స్కూల్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. సో శ్రీకృష్ణ అండ్ గీతా మాదిరి పాడిన పాట. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

నిజంగా 96లో వచ్చిందండి ఈ సినిమా. అసలు అప్పటి నుంచి 30 సంవత్సరాలు అయినా కూడా స్టిల్ బీట్స్ ఇన్ అవర్ హార్ట్స్ అని చెప్పొచ్చు. ఏముంది కదా అసలు, అది మన సిరివెన్నెల గారి పాట మహిమ, ఆ రాసే పెన్నులోని మహిమ అనమాట. అండ్ లవ్లీ లవ్లీ సాంగ్స్ అయితే విని ఎంజాయ్ చేశారు కదా. మరి ఇంకా బోలెడని పాటలు, బట్ అవన్నీ నేను జస్ట్ 50 మినిట్స్లో వేయలేను కదా. సో ఎనీవేస్, మొత్తానికైతే ప్రయత్నం అయితే చేశాను మిమ్మల్ని అలా అలా ఎంజాయ్ చేయించడానికి. బట్ రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ 4:50 అయిపోయింది కాబట్టి మీ శృతి టాటా బాబే చెప్పేసే టైం కూడా అయిపోయింది. అండ్ ఆర్జు చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నారు. సో మరి నేనైతే బాబే చెప్పేసిన, మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ విత్ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జు శృతి సైనింగ్ ఆఫ్.

పెద్ద మొత్తాన్ని ఆదా చేయొచ్చు. ఆదాయాన్ని ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించేవారు బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. ఏదైనా సరే ముందు ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఖర్చుల ప్రణాళిక వేసుకొని ఒక డైరీని ఏర్పాటు చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించి సాంకేతికపరమైన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్న చిన్న ఖర్చులను లెక్క చేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తమయ్యి ఇబ్బంది పెడతాయి. ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని కొన్ని డబ్బు ఆదా చేసే సలహాలు మీకోసమే చేతంతో వెన్నెల ప్రోగ్రాంలో. ఫస్ట్, కిరాణా బడ్జెట్ వేసుకుందామండి మనము. మీకు కావాల్సిన సరుకుల జాబితాను తయారు చేసుకొని బడ్జెట్ వేసుకోండి, లేదా మీరు చివరకు అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండొచ్చు. పండుగ సీజన్లో లేదా అతిథులను ఆహ్వానించినప్పుడు ఒక జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి. దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది. ఆన్లైన్ విడిగా కొనేవాటితో కంపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లేదా విడిగా కొనేవాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏవైనా ఎక్కువ తగ్గింపు ధరలు ఉన్నాయేమో పోల్చుకొని చూసుకోండి. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఒక ధర మాత్రమే కాకుండా ఆన్లైన్లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోండి. మీరు మెడిసిన్స్ కొనేటప్పుడు మీ బిల్పై డిస్కౌంట్ వచ్చే ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. అంతేకాకుండా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఇది కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులకు అవసరమవుతుంది. ఇకపోతే ఎంటర్టైన్మెంట్కి వచ్చేదానికి ఇంకొక షెడ్యూల్ వేసుకోవాలి. నిజంగా విశ్రాంతి కావాలంటే డిన్నర్ లేదా మూవీకి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్ళవద్దు. ఏ రెస్టారెంట్లో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో ఈ ఆఫర్స్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఆ వెబ్సైట్స్ పరిశీలించండి. మీరు సినిమా టికెట్స్ బుక్ చేసే ముందు ఆపరేటర్ ఏవైనా కార్డ్స్పై ఆఫర్స్ పెడతాడేమో తెలుసుకోండి. కొన్ని బ్యాంకులకు వీటితో టైఅప్ ఉంటుంది, మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సేవింగ్కి సేవింగ్ కూడా ఉంటుంది. మీరేదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురు చూడండి. పండుగ సీజన్స్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. పెద్ద వస్తువులు కొనేటప్పుడు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ఉంటుంది కదా అని ఏదో అన్బ్రాండెడ్ తీసుకుంటే మళ్ళీ వాటి రిపేర్ ఖర్చు అవి ఎంతకాలం సాగుతాయో మీకు తెలియదు. సేవింగ్లో ఇంకొక టిప్ ఏంటంటే అవసరం లేని వస్తువులను అమ్మడం. డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి. కొంతమంది అనవసరపు వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు, అయితే వస్తువులను అమ్మేటప్పుడు తెలివి అవసరం. ఇటీవల కొన్ని వెబ్సైట్స్ పాత వస్తువులను అమ్మడానికి యూజర్ ఫ్రెండ్లీ సైట్స్ చేసింది.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. చిన్న చిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారు చేస్తాయి అనే ప్రసిద్ధి నానుడింది. అంటే అర్థం, మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంలో మొదలుపెట్టి దీర్ఘకాలం

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@amc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@amc1@gmail.com. క్రెడిట్ కార్డ్ ఎమర్జెన్సీలోనే వాడండి. ఎస్, ఇది ప్రతి ఒక్కరికి చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం, క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్లో ఉంచితే అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. పెట్రోల్ బంక్స్లో, ఫ్యూయల్ స్టేషన్స్లో సర్చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది. యూజ్ యువర్ కార్ అండ్ అదర్ లగ్జరీ ఐటమ్స్ జ్యుడిషియస్లీ. సాధ్యమైనంత వరకు కార్కి బదులు బైక్ని వాడండి, లేదా దగ్గరలో అయితే నడిచి వెళ్ళడం ఇంకా మంచిది. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్ని ఎంచుకోండి. ఇందుకు మీరు సమయపాలన పాటించడం అవసరం. మనం ఈ చిన్న చిన్నవి అనుకుంటాం కానీ

ఇవి ఫ్యూయల్ని చాలా సేవ్ చేస్తాయి. అంతేకాకుండా మీ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. దేర్ ఆర్ మెనీ బ్యాంక్స్ విచ్ ప్రొవైడ్ ఆటో స్వీప్ ఫెసిలిటీ. అంటే మీ అకౌంట్ కొంత మొత్తాన్ని నిర్దేశిస్తే దానంతటదే ఆ మొత్తం డబ్బు ఫిక్సడ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆర్థిక పరమైన సమాచారం తెలుసుకుంటే మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా, లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్థిక వస్తువు కొనుగోలు చేసే ముందు ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి. ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ హెల్త్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంక్రీజింగ్ యువర్ ఫైనాన్సెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. Only with a promise that I'll get back to you with more such interesting and useful information in our next segment. Till then, bye. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. వివిధ్ భారతి విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సాయంత్రం 5 గంటలు. ఇవాళ సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇప్పుడు వింటారు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు మేము ఉత్తరాల కార్యక్రమం వింటారు. శ్రోతలకు నమస్కారం. మీరు మేము మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో ఎప్పటిలాగే కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమైన కార్యక్రమాలు, అంటే గత వారంలో ప్రసారం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రోతలు అందరూ చక్కగా విని వారి యొక్క స్పందనను మరి వాట్సాప్ మెసేజెస్ ద్వారా అందించడం జరిగింది. ఆ స్పందనకు ప్రతిస్పందన ఇవ్వడానికి మన స్టూడియోలో మన సిద్ధంగా ఉన్నారు కర్నూలు ఆకాశవాణి కేంద్రం స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ సార్ గారు. మరి ముందుగా వారికి స్వాగతం తెలియజేద్దాం. నమస్కారం సార్.
2: నమస్కారం అండి. మరి యథావిధిగా మీరు మేము ఉత్తరాల కార్యక్రమం చేస్తా ఉన్నాము. అయితే ఈ కార్యక్రమంలో మనము గత వారం ప్రసారం చేసిన కార్యక్రమాలు అన్నింటిపై శ్రోతల యొక్క అభిప్రాయాలను వారు వాట్సాప్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మరి ప్రతిస్పందనగా మనం ఏం చేయాలో, ఇంకా మన కార్యక్రమాలు ఎలాగుండాలో అని తెలుసుకుందామండి. మరి ముందుగా మనల్ని పలకరించిన శ్రోతను పలకరించారు.
1: తప్పకుండా సార్. మరి ఈ వారం శ్రోత వచ్చేసి ప్రతి వారము వారి యొక్క స్పందన మనకు లాస్ట్లో వాట్సాప్లో ఉండేది, కానీ ఈసారి వారి యొక్క స్పందన మనకు మొదట్లోనే దొరికింది. సో వారు వచ్చేసి నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి ఎంకే భారతి హెరాల్డ్ గారు. వారి యొక్క స్పందన ఈ విధంగా ఉందండి. మాట్లాడే గడియారం రేడియోకు అభినందనలు, ఎప్పటిలాగే ట్యాగ్ లైన్ పెట్టేశారు. ఇక ఆకాశవాణి సిబ్బందికి మా నమస్కారాలండి. 14వ తేదీన మీరు మేము కార్యక్రమంలో ఉత్తరాల స్పందనకు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారి ప్రతిస్పందన వివరణ చాలా బాగుందండి. 15వ తేదీ కాంతిరేఖలు కార్యక్రమంలో ఎంప్లాయ్మెంట్ ఆవశ్యకత, దానివల్ల ఉపయోగాలు, తెలియని విషయాలెన్నో చాలా చక్కగా దీప్తి మేడం గారు వినసొంపుగా వివరించారు. ఆసక్తిగా విని తెలుసుకునే అంశాలు ఉన్నాయి. 16వ తేదీ ఉదయం పూరి జగన్నాథ రథయాత్రను గురించి పూరి ఆలయం చరిత్రను నీలిమా గారు చక్కగా వివరించారండి. స్త్రీలలో మెనోపాజ్, వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ పూర్ణ గారు తెలియని అంశాలు, జాగ్రత్తలు బాగా తెలియజేశారు. పరిచయకర్త గారు చక్కగా నిర్వహించారు. ఇక ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాం. మీకు ధన్యవాదాలు. 17వ తేదీ జగన్నాథ రథయాత్ర విశేషాలు, చరిత్ర, వైభవం, ఆధ్యాత్మికత గురించి మంకాల సుదర్శన్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారండి. భారతదేశంలో ఉన్న దేవాలయాలు ఎంతో విశిష్టత కలిగి ఉన్నాయని తెలుస్తుంది. 20వ తేదీ ఉదయం మహాభారతంలో గంగ పాత్రను డాక్టర్ శాంతమ్మ గారు చక్కగా వివరించారండి. మంచి ప్రసారాలను ప్రసారం చేసే మాట్లాడే గడియారాన్ని ఎంత వర్ణించినా తక్కువే అనిపిస్తుంది అంటూ వారి యొక్క స్పందనను మనకు అందజేశారండి.
2: చాలా సంతోషం అండి. మరి నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి భారతి హెరాల్ గారు మనకు ఈ విధంగా, ఇందాక మీరు చెప్పిన విధంగా అన్ని విషయాలు క్రోడీకరించి ఈ వారంలో మనం చేసిన ప్రత్యేక కార్యక్రమాల గురించి చెప్పారు. అయితే ముందుగా కాంతిరేఖల కార్యక్రమంలో ఎంప్లాయ్మెంట్ ఆవశ్యకత, దానివల్ల ఉపయోగాలు, తెలియని విషయాలు ఎన్నో చాలా చక్కగా దీప్తి మేడం గారు చెప్పారని చెప్పారు. అయితే ఇది వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా సెట్కూర్ సీఈఓ దీప్తి గారితో పరిచయ కార్యక్రమం జరిగిందండి. అయితే ఈనాటి రోజుల్లో మరి ఎంప్లాయ్మెంట్ చాలా కీలకమైపోయిందండి. ప్రత్యామ్నాయంగా స్వయం ఉపాధి ఇలాంటివి మనం చేసుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలా, ప్రైవేట్ ఉద్యోగాలు కావాలా అనే దానికన్నా స్వయం ఉపాధి కూడా కీలకం. అంటే ఒక రెండో ఇన్కమ్ కూడా ఈరోజు అవసరమవుతా ఉంది. మొదటి ఇన్కమ్ గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ, లేకుంటే ఇంకోటి అయినప్పటికీ ప్రైవేట్లో జాబ్ చేసే వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ రెండో ఇన్కమ్ కూడా ఒక వయసులో 50 ఏళ్ళు దాటినాక రెండో ఇన్కమ్ అనేది మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మామూలుగా వయసులో ఉన్నప్పుడు మనము, మన తల్లిదండ్రులు, పిల్లలు, భార్య వీటి వరకు ఖర్చులు ఉంటాయి. పిల్లలు కూడా చిన్నపిల్లలు, స్కూల్ ఫీజులు తక్కువ ఉంటాయి. మరి ఇక సంసారం పెరిగే కొద్దీ, మన వయసు పెరిగే కొద్దీ పిల్లల చదువులు కూడా ఈరోజు లక్షల్లో ఉన్నాయండి. మరి అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు, మరి ఇంట్లో ఈరోజు ప్రతి ఒక్క వస్తువు కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ మనం గమనించి వీటన్నింటినీ మనం చూసుకొని ఖచ్చితంగా స్వయం ఉపాధి అనేది మనకు ఖచ్చితంగా ఉండాలని చెప్పి వారు తెలియజేశారు. ఇక అంతేకాకుండా పూరి జగన్నాథ యాత్ర గురించి డాక్టర్ పసుప్లేట్ నీలిమ గారు, అలాగే మంకాల నరేంద్ర గారు చెప్పిన

0: విషయాలు చాలా చక్కగా ఉన్నాయండి. భారతదేశం ఒక మంచి కర్మభూమి అని వాళ్ళు తెలియజేశారు. తర్వాత జగన్నాథ నీ వైభవం గురించి వారు చాలా గొప్పగా వివరించారు. మరి ఎన్నో తెలియని విషయాలు కూడా తెలియజేశారు. ఇక స్త్రీలలో మెనోపాజ్ వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ పూర్ణ గారు తెలియజేసిన అంశాలు చాలా బాగున్నాయని చెప్పారు. నిజంగా ఇది సర్వసాధారణంగా జరిగేదండి. ఇది బహుశా మీరే చేశారనుకుంటా ఈ ఇంటర్వ్యూ, మరి చక్కగా చేశారు అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే లోతుగా ఒక జెండర్ బయాస్డ్గా చూసుకుంటే లోతుగా నేను చెప్పలేను దీని గురించి. దీని గురించి మీరే చెప్పాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మహాభారతంలో గంగపాత్ర గురించి డాక్టర్ శాంతమ్మ గారి వివరణ అంటే సూక్తి సుధలో చాలా బాగుందని చెప్పి రాశారు. తర్వాత పైనాపిల్ గురించి తెలియని విషయాలు ఎన్నో విషయాలు మన వ్యాఖ్యాత గారు తెలియజేశారని చెప్పి చెప్పారు. మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలంటూ తెలియజేశారు. ఇక ముఖ్యంగా అండి స్త్రీలలో మెనోపాజ్ గురించి డాక్టర్ గారు వివరించిన తీరు వాటి గురించి మీరు కాస్త విశ్లేషణిస్తే బాగుంటుంది.
1: ఖచ్చితంగా సార్, ఈ రోజుల్లో అంటే ఆడవారికి మహిళలకు ముఖ్యంగా మెనోపాజ్ సమస్య చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పుడు 30+, 35+ అయినప్పటి నుంచి కూడా ఆడవాళ్ళకి నెలసర సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఈ మెనోపాజ్ ప్రారంభానికి ముందే శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో రుగ్మతలు వస్తూ ఉన్నాయి. మరి వాటిని తట్టుకోలేక చాలా మంది ఆడవారు ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అటు ఇంటి పనులు, అటు బయట పనులు, ఇటు ఆరోగ్య సమస్యలు, ఈ సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఆడవారికి మెనోపాజ్కు వచ్చే ముందు నెలసరి సమస్యల గురించి, అలాగే నెలసరి సమస్యల్లో ఏర్పడే ఇబ్బందుల గురించి డాక్టర్ యామిని పూర్ణతిలక గారు, వారు గైనకాలజిస్ట్ కర్నూలు నగరంలో గిలు, వారు చాలా చక్కటి అంశాలను తెలియజేశారు సార్. అంటే మెనోపాజ్కు వచ్చే సమస్యల్లో ముందే వచ్చే సమస్యల గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటిని మనము అధిగమించవచ్చు, ఆ ఒత్తిడికి లోను కాకుండా మనం ఏమేమి చేయాలి, ఇంట్లోనే ఏం చేయాలి, ఎటువంటి ఆహార అలవాట్లు మనం చేసుకోవాలి, అలాగే మన ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేయవలసినటువంటి ప్రతి విషయంలో కూడా డాక్టర్ గారి సలహాలు కావచ్చు, ఇతరత్ర పెద్దల సలహాలు తీసుకుని వాటిని అనుసరిస్తే ఖచ్చితంగా ఈ సమస్యలను నుంచి మనం బయటపడవచ్చు అన్న విషయాల గురించి డాక్టర్ గారు చాలా చక్కటి సమాచారం అందజేశారండి.
0: చాలా సంతోషం అండి. మరి భారతీయ హెరాల్డ్ గారి తరపున, శ్రోతలందరి తరపున సెట్కూర్ సీఈఓ దీప్తి గారికి, అలాగే డాక్టర్ గారికి, అలాగే పసుపులేట్ నీలిమ గారికి, మంకాల నరేందర్ గారికి, వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా భారతీయ హెరాల్డ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి అజ్ఞాన శ్రోత సార్. ఏ పేరు లేదు, ఊరు లేదు, కానీ ఒక్కటి తను ఒక సందేశాన్ని అయితే పంపారు సార్. భక్తి రంజనిలో సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం ప్రసారం చేయండి, చాలా నెలలు అయ్యింది అని ఒక సెంటెన్స్ లో వారి యొక్క కోరికను మనకు విన్నవించుకున్నారు.
0: శ్రోత ఎవరో కానీ చాలా మంచిగా రాశారండి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రము ఖచ్చితంగా ప్రసారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. ఒక సుబ్రహ్మణ్య స్వామి మనకు కర్నూలులోనే మనం చూసుకున్నట్లయితే నందవరంకి పోయేటప్పుడు పాండ్యం దగ్గర కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి, మరి వారు ఎంతో మహిమగల దేవుడిగా మనము ప్రార్థిస్తున్నాము, కొలుస్తున్నాము. మరి అటువంటి మన కర్నూలు జిల్లాలోనే వెలిసిన ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి, మరి ఆ స్తోత్రం గురించి కూడా ప్రసారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. నమస్కారం, మరి వారికి ధన్యవాదాలని కూడా తెలియజేస్తాం. దయచేసి శ్రోతలు ఎవరైతే పేరు ఊరు రాయకుండా ఉన్నారో, ఇది ఒకటి గమనించండి, మీరు పేరు ఊరు రాసినప్పుడే మాకు సంతోషంగా ఉంటుంది. మీరేదో పేరు రాయకుండా ఉంటే కొద్దిగా మాకు ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇటువంటి ఉత్తరాలు వస్తే కొద్దిగా నిజంగానే ఇబ్బందికరంగా ఉంటుంది చదవడానికి. దయచేసి మీ పేరు ఊరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఇది మా విన్నపము అని తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రో దగ్గరకండి.
1: తప్పకుండా సార్. కాల్వ గ్రామం, నిర్మల్ మండలం, ఆదిలాబాద్ జిల్లా నుంచి నవీన్, రజిత, దివిజ, కృతిక్, సాయన్న వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా తెలియజేస్తున్నారండి. మీరు మేము కార్యక్రమానికి నమస్కారం అండి. మీ ప్రసారాలు అన్ని చాలా బాగుంటున్నాయి. మాకు 5 గంటలకు వచ్చే నాటికలు చాలా చాలా ఇష్టం, రోజూ వింటామండి. ఇంకా కొత్త కొత్త నాటికలు ప్రసారం చేయగలరు. ఇంకా ఏకచిత్ర గానంలో భద్ర, గ్యాంగ్ లీడర్ లోని పాటలు విన్నామండి, చాలా సూపర్ గా ఉన్నాయి. హలో కర్నూలు ఎఫ్ఎం టైం మార్చగలరా అంటూ మనవి చేసుకుంటున్నాము అంటూ విన్నవించుకుంటున్నారు సార్.
0: మరి వీరు కూడా చాలా దూరం నుంచి రాశారండి. సుదూరమైన ప్రాంతము ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం నుంచి రాశారు. అంటే ఆల్మోస్ట్ మహారాష్ట్ర బార్డర్ నుంచి వీళ్ళు రాశారండి. వీరు వచ్చేసి మనం ప్రసారం చేసే 5 గంటలకు నాటికలు చాలా బాగున్నాయి, అవి చాలా వారిని

0: కట్టుకుంటున్నాయని రాశారు. ఇక అలాగే ఏక చిత్రగానం కూడా చాలా బాగుందని రాశారు. హలో కర్నూల్, ఎఫ్ఎం టైం మార్చగలరా, ఇది మా మనవి అని తెలియజేశారు. ఎటువంటి పరిస్థితుల్లో మార్చడానికి వీలు కాదండి, ఖచ్చితంగా ఇది ఒక పాలసీ మ్యాటర్ అండి. ఇది ఒకసారి ఫిక్స్ అయినాక ఈ మ్యాటర్ని మార్చడానికి చాలా కష్టము. కాబట్టి మీ మనవిని గతంలో కూడా చాలామంది శ్రోతలకు మనము అడిగినప్పుడు తెలియజేశామండి. ఖచ్చితంగా ఇటువంటి పాలసీ మ్యాటర్స్లో మనం మార్పులు చేర్పులు చేయమండి. ఏదైనప్పటికీ బహుదూరం నుంచి రాసినందుకు మీ అందరికీ నిర్మల్ మండలము ఆదిలాబాద్ జిల్లా కాల్వ గ్రామం నుండి రాసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి మరొక శ్రోత దగ్గరికి అండి.
1: తప్పకుండా సార్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలే గారు ఈ విధంగా వారి యొక్క స్పందనను చాలా చక్కగా తెలియజేశారండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ మై డియర్ కర్నూల్ రేడియో స్టేషన్ ఎఫ్ఎం డైరెక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారికి, వాట్సాప్ చదువుతున్నటువంటి మమ్మల్ని అందరినీ ఆనందింప చేస్తున్న సిబ్బందికి, టెక్నీషియన్స్ కు నా నమస్కారాలతో. మీరు మేము కార్యక్రమానికి పంపుతున్న వాట్సాప్ ఏమిటంటే, జులై నెల గురువారం 16వ తారీఖున ఒరిస్సాలోని పూరి జగన్నాథుని రథయాత్ర, బలభద్ర రథయాత్ర, సుభద్ర రథయాత్రలు చాలా ఘనంగా జరుపుకున్నాం. జనాలు లక్షల్లో వచ్చి రంగరంగ వైభవంగా జరిగింది ఆ జగన్నాథుని రథయాత్ర. మేము టీవీలలో చూసి ఆనంద పరవశులమైన ఈ రథయాత్ర గురించి ఉదయం కాంతిరేఖలు కార్యక్రమంలో జగన్నాథ అనే పుట్టు పూర్వోత్తరాల రథాల గురించి, వాటిని ఎప్పుడు చేస్తారు, ఎన్ని చక్రాలు ఉంటాయి, ఇలా పురాణం గురించి చాలా మంచి చక్కని విషయాలు తెలియజేశారు. మాకు ఇప్పటి వరకు జగన్నాథ రథయాత్ర గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే శనివారం ఉదయం కాంతిరేఖలు కార్యక్రమంలో సమాజంలో మనుషుల్లో ఉండే స్ట్రెస్ గురించి, మానసిక ఒత్తిడి గురించి డాక్టర్ ఏ జగన్మోహన్ మూర్తి గారు చాలా చక్కటి వివరాలను అందజేశారండి. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆదివారం ఉదయం భక్తి గీతాల కార్యక్రమంలో భాగంగా పి సుశీల బాలసుబ్రహ్మణ్యం గారి గలంలో నుంచి వచ్చిన భక్తి గీతాలు, అలాగే ఎస్పీ శైలజ ఆలపించిన క్రైస్తవ భక్తి గీతాలు చాలా చాలా బాగున్నాయండి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో భాగంగా ఉదయం మనుషులకు వచ్చే శ్వాసకోశ వ్యాధుల గురించి, వాటి నివారణ గురించి, వైద్యంలో ఏ ఏ మందులు ఉన్నా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న డాక్టర్ సిహెచ్ నవీన్ కుమార్ గారి ప్రసంగం వివరణ చాలా చక్కగా ఉందండి. శ్వాసకోశ వ్యాధుల గ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ కార్యక్రమం. డాక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేయగలరు. అలాగే మీరు వినిపించే నాటికలు, ఉత్తరాలు, అభిరుచి, మంచి మంచి కార్యక్రమాలు వినిపిస్తున్నారని సూపర్ సూపర్ అండి. ఇంతటితో నా వాట్సాప్ ముగిస్తూ మీ అభిమాన కర్నూల్ రేడియో ఎఫ్ఎం శ్రోత అంటూ రాశారండి.
0: చాలా సంతోషం అండి. నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య గారు ఈ విధంగా తెలియజేస్తున్నారండి. ముఖ్యంగా 16వ తారీఖున ఒరిస్సాలోని పూరి జగన్నాథ రథయాత్ర మొదలైందండి
1: సార్.
0: ఈ పూరి జగన్నాథ రథయాత్రలో ముఖ్యంగా జగన్నాథ స్వామి, తర్వాత బలభద్రుడు, తర్వాత సుభద్రాదేవి, ఈ ముగ్గురు కూడా ఒకేసారిగా రథయాత్రలో పాల్గొన్నాము. వీరు ముగ్గురు కూడా ముఖ్య ఆలయం నుంచి మరి 3 కిలోమీటర్ల అవతల మరొక ఆలయానికి వెళ్ళి అక్కడ 7 రోజులు ఉండి, అంటే సుభద్రాదేవి దగ్గర ఉండి మరి జగన్నాథ స్వామి రావడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇతిహాసాల్లో చూసుకున్నట్లయితే రుక్మిణీదేవి ఒకసారి కోప్పడం కూడా జరుగుతుంది. అంటే ఎంతైనా కానీ మీ చెల్లెలు తీసుకుపోయారు, మీరు నన్ను వదిలిపెట్టిపోయారు అనేది కూడా ఉందండి. ఇది మన భారతీయ సంస్కృతికి ఒక బంధుత్వాలకు నిదర్శనమండి. ఒక అన్న చెల్లెలు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారన్నా వాళ్ళ ఇంటికి పోవాలా, ఓ వారం రోజులు గడపాలా, తర్వాత రావాలా, తర్వాత అన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మంచి పిండి పదార్థాలు కానీ ఏవైనా కానీ చేసి పెట్టి, ఇవన్నీ మన సాంప్రదాయాల్లో ఉండేటివే అండి. ఈ సాంప్రదాయాలు మన పూర్వీకుల నుంచి కూడా, పూర్వీకుల కంటే ముందు ఇది ఇతిహాసాల నుంచి వచ్చిందండి. ఈ ఇతిహాసాల్లో మనకు తెలియజేశారండి. మరి చాలా మంచి కార్యక్రమం మనము చేశామండి దీని మీద. ఎందుకంటే ఇద్దరితో చేసాము, ఒకరు పసుపులేటి నిల్మ గారు, మరొకరు వచ్చేసి మంకల నరేంద్ర కుమార్ గారు. వీరిద్దరూ చాలా బాగా చెప్పారు. ఆ తర్వాత సమాజంలో ఇక మనుషుల్లో ఉండే మానసిక ఒత్తిడి గురించి డాక్టర్ జగన్మోహన్ మూర్తి గారు ఇచ్చిన వివరాలు చాలా చక్కగా ఉన్నాయని శ్రోతలు తెలియజేశారండి. ఇక అంతేకాకుండా శ్వాసకోశ వ్యాధుల గురించి డాక్టర్ సిహెచ్ నవీన్ కుమార్ గారి ప్రసంగం చాలా బాగుందని చెప్పి తెలియజేశారు. ఇక యథావిధిగా మన నాటకాలు, తర్వాత ఉత్తరాలు, అభిరుచి, ఇంకా మనము చేస్తున్న ప్రతి కార్యక్రమం వీరికి బాగా నచ్చుతుంది అని చెప్పి తెలియజేశారండి. ఇక ఇంతటితో వీరు ఉత్తరాన్ని ముగించారండి. మరి వీరికి కూడా మన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా వీరంతా కూడా ఏలూరు నుంచి వారి యొక్క స్పందనను మనకు వాట్సాప్ ద్వారా అందజేయడం జరిగింది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మన నమస్కారాలండి. గత మంగళవారం సాయంత్రం ప్రసారమైన

0: మీరు మేము శ్రోతల కార్యక్రమాలపై వెళ్లబుచ్చిన అభిప్రాయాలను ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ప్రతి శ్రోతను ఒక ఆత్మీయ శ్రోతగా పలకరిస్తున్న తీరుకు మా హృదయపూర్వక నమస్కారాలు అందజేసుకుంటున్నాం డాక్టర్ గుర్రం చంద్రశేఖర్ గారికి. ఈ పద్ధతి, ఈ అభిమానం ఇలానే కొనసాగించాలని మేము మనసారా కోరుకుంటున్నాం. 15వ తేదీ బుధవారం భక్తిరంజని కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు విని తరించామండి. సూక్తి సుధలో మాట తీరు గురించి చక్కటి ఉదాహరణలు మా ముందుంచిన శ్రీ హయగ్రీవాచార్య గారికి మా నమస్కారాలండి. అలానే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే నాటికలు, సంగీత రూపకాలు విని ఆనందిస్తున్నాము. 16వ తేదీ గురువారం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పార్థసారథి బృందం గానం చేసిన సాయిబాబా భక్తి గీతాలు విని తరించామండి. సూక్తి సుధలో శ్రీ టి సురేష్ గారు సత్యం గురించి, ధర్మం గురించి చక్కటి విషయాలు మాకు తెలియచేసినారు. వారికి మా ధన్యవాదాలు. ఇక సాయంత్రం ప్రసారమైన అమృతవర్షిని కవితాఝరి సంగీత రూపకం విని ఆనందించాం. ఈ సంగీత రూపకంలో ప్రేమజీవులు, ప్రేయసి ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణలు పాటల రూపంలో రూపొందించి చక్కటి కంఠస్వరాలతో పాటలు పాడి మమ్మల్ని అందరినీ ఆనందింపచేసిన గాయకులకు, సంగీత కళాకారులకు, రచించిన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారికి, శ్రీకృష్ణ ప్రసాద్ గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు. 17వ తేదీ శుక్రవారం భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు విని తరించాము. సాయంత్రం ప్రసారమైన వెలుగు వైపు నాటిక విన్నాము. ఈ నాటిక మాకెంతగానో నచ్చింది. టైటిల్ కి తగ్గ నాటిక, పాల్గొన్న కళాకారులకు, రచించిన శ్రీ ఎన్ సుధాకర్ రావు గారికి మా ధన్యవాదాలు అందజేస్తున్నాము. 18వ తేదీ శనివారం సాయంత్రం ప్రసారమైన వాన చినుకులు నాటికి మాకు నచ్చిందండి, ప్రసారం చేసిన ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాము అంటూ వారి యొక్క స్పందనను అన్ని కార్యక్రమాలపై చక్కగా తెలియజేశారు సార్.
1: ఇక ముఖ్యంగా అండి, ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ గారు, సుగుణాబాయి గారు, మరి వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా తెలియజేశారండి. భక్తిరంజన్ కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు చాలా బాగున్నాయి. అంటే భక్తిరంజన్ గురించి చాలా చక్కగా వీరు రాస్తూ ఉంటారండి. ఇక అలాగే సూక్తి సుధ కూడా వీరికి చాలా బాగా నచ్చిందని చెప్పి రాశారండి. సూక్తి సుధలో ముఖ్యంగా హయగ్రీవాచార్య గారు, తర్వాత తోగట సురేష్ బాబు గారు చెప్పిన హితోక్తులు చాలా బాగున్నాయి. సత్యం గురించి, అలాగే మాట తీరు గురించి చెప్పిన హితోక్తులు చాలా బాగున్నాయని చెప్పి రాశారు. ఇక ఇంతేకాకుండా అమృతవర్షన్ సంగీత్ కవితాజరి సంగీత రూపకం విని ఆనందించమని రాశారు. అంతేకాకుండా వీరు వెలుగువైపు నాటిక విన్నాము చాలా బాగుంది, ఇక వాన చినుకుల నాటిక విన్నాము చాలా బాగుందని చెప్పి రాశారు. మంచి ఈ ఉత్తరం రాసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి నాగ్నాథ్ గుప్తా, న్యూ ఎన్జీఓస్ కాలనీ నిజామాబాద్ నుండి వారి యొక్క స్పందనను ఈ విధంగా తెలియజేశారండి. మీరు, మేము ఆకాశవాణి కర్నూలు కేంద్రం డైరెక్టర్ గారికి, వారి సిబ్బందికి నా యొక్క నమస్కారాలండి. 19వ తేదీ ఆదివారం ఉదయం భక్తిరంజని కార్యక్రమంలో పి సుశీల గారు, నాగూరుబాబు బృందం ఆలపించిన శ్రీ సూర్య భగవాను భక్తి గీతాలు విన్నామండి. ఇందులో ఆదిదేవ నమస్తుభ్యం, శ్రీ సూర్య నారాయణ దేవ అన్న చక్కటి భక్తి గీతాలు విని తరించామండి. అనంతరం ఎస్పి శైలజ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన క్రైస్తవ భక్తి గీతాలు కూడా విని తరించామండి. ఇందులో పరలోక ప్రేమలోక లోకాయన యేసురాక అన్న పాట మమ్మల్ని ఎందుకనో అలరించిందండి. క్రైస్తవ భక్తి గీతం విని తరించామండి. అనంతరం సూక్తి సుధా కార్యక్రమంలో ఎస్ ప్రకాశం గారి సూక్తులు ఎంతో విలువైనవిగా ఉన్నాయండి. అనంతరం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం విన్నాం. పత్రికా సమాచారం వింటుంటే కర్నూలు జిల్లాకు సంబంధించిన పత్రికా సమాచారం చదువుతున్నప్పుడు వార్తలు చదివిన అనుభూతిని పొందాం. అనంతరం శ్వాసకోశ వ్యాధి సమస్యల నివారణ కారణాలు యునాని వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ నవీన్ కుమార్ గారితో పరిచయం పూర్తిగా విన్నామండి. ఈ కార్యక్రమం అందించిన ఆకాశవాణి డైరెక్టర్ శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారికి, అలాగే వారి సిబ్బందికి, సాంకేతిక విభాగం అధికారులకు పేరు పేరున మా ధన్యవాదాలు అంటూ నాగ్నాథ్ గుప్తా గారు వారి యొక్క స్పందనను మనకు అందజేశారు.
1: నాగ్నాథ్ గుప్తా గారు కూడా చాలా దూరం నుంచి రాశారండి. వీరు వచ్చేసి న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుండి మనకు ఈ ఉత్తరం రాయడం జరిగిందండి. అయితే వీరు ఈ వారము ధోరణి మార్చారు. భక్తిరంజన కార్యక్రమం చాలా బాగుంది, ఈ తర్వాత క్రైస్తవ భక్తి గీతాలు బాగున్నాయి, ఈ భక్తిరంజన్లో శ్రీ సూర్య భగవాను భక్తి గీతాలు విన్నాము చాలా బాగున్నాయని చెప్పి రాశారు. క్రైస్తవ భక్తి గీతాలు బాగున్నాయని చెప్పి రాశారు. అలాగే ఎస్ ప్రకాశం గారి సూక్తులు బాగున్నాయని చెప్పి రాశారు. ఇక శ్వాసకోశ వ్యాధులు నివారణ గురించి యునానీ వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ నవీన్ కుమార్ గారితో పరిచయం చాలా బాగుందని చెప్పి రాశారు. ఇక మంచి ఉత్తరం రాసినందుకు శ్రీ నాగ్నాథ్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి గంగాధర శ్రీనివాస్, విలాసాగర్ గ్రామం, బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ. పేరు కంటే ఊరే చాలా పెద్దగా ఉంది. వీరు

0: శశి ప్రియమైన ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారికి నమస్కారాలండి. మీరు మేము కార్యక్రమానికి నా హృదయపూర్వక అభిప్రాయాన్ని తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఆకాశవాణి కర్నూలు కేంద్రంలోని కేంద్ర సంచాలకులు, కార్యక్రమ నిర్వాహకులు, వ్యాఖ్యాతలు, సాంకేతిక సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక అభినందనలండి. అనౌన్సర్లు మాట్లాడే తీరు, వ్యాఖ్యానం చేసే విధానం ఎంతో ఆహ్లాదకరంగా, వీనులు విందుగా ఉంటుందండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా చాలా కాలంగా ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసారాలను క్రమం తప్పకుండా వింటున్నామండి. 18వ తేదీ అభిరుచి కార్యక్రమం అనంతరం ఉదయం 9:30 ప్రసారమైన ప్రముఖ నట సార్వభౌముడు ఎస్వీ రంగారావు గారి జీవిత విశేషాల కార్యక్రమం నన్ను ఎంతగానో ఆకట్టుకుందండి. ఆయన సినీ జీవితం, నటనా ప్రస్థానం గురించి చక్కగా వివరిస్తూ ఆయన నటించిన చిత్రాల్లోని మధుర గీతాలను వినిపించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. వ్యాఖ్యాత హరివిల్లులా రంగులుదిద్దిన వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని మరింత మధురంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమాన్ని నేను బోయినపల్లి నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో ప్రయాణిస్తూ ఆస్వాదించాను. ఉదయం ఆఫీసుకు వెళ్లే సమయంలో, తిరిగి వచ్చే సమయంలో ప్రసారమయ్యే అభిరుచి వంటి కార్యక్రమాలు మాకు వినడానికి ఎంతో అనువైన సమయాల్లో ఉండటం విశేషం. నేను 1994 నుండి, అంటే 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి, గత 32 సంవత్సరాలుగా ఆకాశవాణి కార్యక్రమాలను క్రమం తప్పకుండా వింటున్నానండి. కరోనా మహమ్మారికి ముందు అన్ని రేడియో కేంద్రాల కార్యక్రమాలు ఎంతో వైవిధ్యంగా ఉండేవి. కానీ కరోనా అనంతరం ముఖ్యంగా ఆకాశవాణి కర్నూలు, కడప, విజయవాడ కేంద్రాల ప్రసారాలు మరింత నాణ్యతతో కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆకాశవాణి కర్నూలు ప్రసారాలు, వ్యాఖ్యాతల ఆత్మీయమైన మాటలు, కార్యక్రమ రూపకల్పన, కార్యక్రమాధిపతుల కృషి మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రతిరోజు ఉదయం ప్రసారమయ్యే దేశభక్తి గీతం, భక్తిరంజని, సూక్తి సుధా వంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కాంతిరేఖలు కార్యక్రమాన్ని నేను ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేస్తూ ఎంతో శ్రద్దగా వింటూ ఉంటాను. అలాగే పత్రికా సమాచార విశ్లేషణ, ఆరోగ్య కార్యక్రమాలు నిపుణులైన వైద్యులు అందించే విలువైన సలహాలు, ముఖ్యంగా అభిరుచి కార్యక్రమంలో ప్రతి శ్రోత పంపిన లేఖను చదవడం అభినందనీయం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల శ్రోతలు లేఖలను కూడా చదవడం ద్వారా ఆకాశవాణి శ్రోతల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం మరింత బలపడుతుంది. ఇలాంటి ఉత్తమమైన, విజ్ఞానదాయకమైన, వినోదభరితమైన కార్యక్రమాలను మరిన్ని సంవత్సరాలు అందిస్తూ ఆకాశవాణి కర్నూలు కేంద్రం మరింత అభివృద్ది చెందాలని, శ్రోతల అభిమానాన్ని చిరకాలంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలతో అంటూ శ్రోత చాలా సుదీర్ఘమైనటువంటి ఉత్తరంలో ఎంతో మంచి సమాచారాన్ని అందజేశారు సార్.
1: మరి శ్రోత పేరండి గంగాధర్ శ్రీనివాస్ గారు. వీరు వచ్చేసి విలాస్ నగర్ గ్రామము, బోయినపల్లి మండలము, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రాశారండి. అయితే వీరు వచ్చేసి అభిరుచి కార్యక్రమం చాలా బాగుంటుంది ఈ అని చెప్పి రాస్తూ, ఉదయం 9:30 ప్రసారమయ్యే, 9 గంటలకు ప్రసారమైన అంటే చిత్రాంజలి కార్యక్రమంలో స్వర్గీయ నట సార్వభౌముడు శ్రీ ఎస్వీ రంగారావు గారి జీవిత విశేషాలు కూడా మనము చిత్రాంజల్లో మనం ప్రసారం చేయడం జరిగిందండి. ఒక 50 ఏళ్ల కిందట మాయాబజార్ సినిమాలో వచ్చిన ఒక పాట వివాహ భోజనంబు
0: సార్,
1: ఈరోజు కూడా శ్రోతల మధ్యలో అలాగే మెలుగుతుందండి. ఇంకోటి ఎస్వీ రంగారావు గారు అంటే ఒక ఆహార్యానికి, డైలాగ్ డెలివరీకి ఆయన పెట్టింది పేరండి. మరి ఎస్వీ రంగారావు గారు స్వయంగా, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అండి, మంచి ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగి. మరి ఆయన ఈ నాటక రంగాలపై ఈ మక్కువతో సినీ ప్రవేశం చేసి, సినీ ప్రవేశంలో కూడా ఆ రోజుల్లో పౌరాణికాలు నటించాలా అంటే ఒక ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఉండేవారు. దాంట్లో కూడా ఏఎన్ఆర్ గారు పౌరాణికాలు ఎన్టీఆర్ గారితో నటించడానికి, అంటే ఎన్టీఆర్ గారి ఆహార్యం ముందు వీరి ఆహార్యము అంతగా బాగుండదేమో అని చెప్పి ఈ పౌరాణిక చిత్రాలకు వీరు కొద్దిగా దూరం అయ్యారు. ఆ టైంలో ఎన్టీఆర్ గారికి సరిసాటిగా, సరిజోడుగా నిలిచిన ఒకే ఒక్కడు శ్రీ ఎస్వీ రంగారావు గారండి. ఎస్వీ రంగారావు గారు అకాల మృతి, అంటే చిన్న వయసులోనే 59 ఏళ్ళు కూడా ఉండవు, ఆ వయసులోనే అతను హఠాత్మరణం చెందడము మరి నిజంగా ఎంతో బాధాకరం అండి. మరి ఇంత గొప్ప నటుడుని మనం కోల్పోవడం కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమం వీరికి నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక వీరు చెప్పారండి, 32 ఏళ్ళ నుంచి రేడియోని వింటా ఉన్నాను నేను క్రమం తప్పకుండా. తర్వాత కరోనా తర్వాత కర్నూలు, కడప, విజయవాడ కేంద్రాలు చాలా మంచి ప్రసారాలు చేస్తూ ఉన్నాయని రాశారు. చాలా సంతోషం అండి. కాంతిరేఖలు, అభిరుచి కార్యక్రమాలు తర్వాత విజ్ఞానభరితమైన వినోదభరితమైన కార్యక్రమాలు చేస్తాం.

0: కర్నూలు కేంద్రం వారు. అవన్నీ మమ్మల్ని చాలా ఆకట్టుకుంటున్నాయని రాశారు. మరి మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. శ్రీ గంగాధర శ్రీనివాస్ గారు, ధన్యవాదాలండి. మరి మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరి శ్రోత పంపించినటువంటి సందేశంలో భాగంగా మీరు కూడా మన నట విభూషణుడు అయినటువంటి ఎస్వి రంగారావు గురించి మంచి విషయాలను పంచుకున్నారు. తర్వాత శ్రోత వచ్చేసి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందన మనకు అందజేయడం జరిగిందండి. ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి శుభ సాయంత్రం అండి. నమస్కారం. మీరు మేము కార్యక్రమానికి అభినందనాలండి. గుర్రపు చంద్రశేఖర్ సార్ గారికి పదే పదే నమస్కారాలు. 18వ తేదీ ఉదయం 6:10 ప్రసారమైనటువంటి భక్తిరంజని పాటలు విన్నామండి, చాలా బాగున్నాయి. సూక్తి సుధా కూడా విన్నామండి. అలాగే అభిరుచి కార్యక్రమంలో ఈ పాటలు వింటుంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఒక చిన్న విషయమండి, అభిరుచి కార్యక్రమంలో ఒక్క పాటకు దాదాపు మీరు 15 నుంచి 20 మంది పేర్లు చదువుతున్నారంటే మాకెంతో సంతోషంగా ఉందండి. శ్రోతలు కూడా చాలా ఆనందపడుతున్నారు. సాయంత్రం కూడా 6:20 ప్రసారం చేసిన సినిమా పాటలు కూడా చాలా బాగుంటున్నాయి. అలాగే 19వ తారీఖు నాడు సాయంత్రం 3 ప్రసారం చేసిన వాన చిలుకులు నాటకం విన్నామండి, చాలా బాగుంది. ఈ నాటకం వింటూ ఉన్నంతసేపు మాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందని, ఈ నాటకం వింటున్నంతసేపు ఇంకా వినాలనిపించిందండి. అలాగే ధన్యోస్మి నాటిక కూడా విన్నామండి, మాకు చాలా బాగా నచ్చిందండి. ఇంత మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలండి. కర్నూలు రేడియో అంటే నాకు ప్రాణం, ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు వింటూనే ఉంటాం, మీకు ధన్యవాదాలు. 20వ నుండి ఉదయం 6:10 ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన భక్తి గీతాలు చాలా బాగున్నాయి. సూక్తి సుధా చాలా బాగుంది. ఇక 9:30 చిత్రాంజలి పాటలు కూడా, అన్ని కార్యక్రమాలు మాకు బాగా నచ్చుతున్నాయండి. కర్నూలు రేడియో అంటే ప్రాణం, ప్రతి నిత్యం రాత్రి వరకు అన్ని కార్యక్రమాలు వింటూనే ఉంటామండి. ఇంత మంచి కార్యక్రమం ప్రసారం చేస్తున్నందుకు మీకు పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటూ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ హనుమానులు, వారి కుటుంబ సభ్యులు సార్.
0: ఇక మరొక శ్రోత అండి, వీరు వచ్చేసి రెగ్యులర్గానే రాస్తూ ఉంటారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుండి శ్రీరామ హనుమానులు, మరి వారి కుటుంబ సభ్యులు. వీరు వచ్చేసి ముఖ్యంగా కొన్ని ప్రసారాలు వారికి చాలా బాగా నచ్చాయని చెప్పి రాశారు. దాంట్లో ముందుగా భక్తి రంజని పాటలు చాలా బాగున్నాయి, తర్వాత సూక్తి సుధ కూడా చాలా బాగుంది. ఇక 8:30 ప్రసారమయ్యే అభిరుచి పాటలు చాలా బాగున్నాయి. ఈ ఇక అభిరుచి కార్యక్రమంలోనే ఒక్కో పాటకు దాదాపు 15 నుంచి 20 రూపాయలు అని రాశారండి. బహుశా శ్రోతలు అనుకుంటాను, ఇది 15 నుంచి 20 మంది శ్రోతల పేర్లు చదువుతా ఉన్నారని చెప్పదలుచుకున్నారని అనుకుంటున్నాను.
1: అవును సార్.
0: శ్రోతలు కూడా చాలా ఆనందపడుతున్నారని చెప్పి రాశారు, చాలా సంతోషం అండి. శ్రోతల ఆనందమే మాకు కావాల్సింది. ఇక సాయంత్రం 6:25 ప్రసారం చేసిన సినిమా పాటలు చాలా బాగుంటున్నాయి. ఈ ఇక పోతే వీరు నాటకాల గురించి కూడా రాశారండి. వాన చినుకుల నాటకము చాలా బాగుంది, అలాగే ధన్యోస్మి నాటకం చాలా బాగుంది అని చెప్పి రాశారండి. ఇక చిత్రాంజలి పాటలు కూడా చాలా బాగుంటున్నాయి అని చెప్పి ఈ రాయడం జరిగిందండి. 9:30 మనం ప్రసారం చేసిన చిత్రాంజలి వీరికి చాలా నచ్చాయని చెప్పి రాశారండి. ఇక అంతేకాకుండా ఆకాశవాణి కర్నూలు కేంద్రం నుంచి వెలువడే ప్రతి ఒక్క కార్యక్రమం మాకు చాలా బాగా నచ్చుతుంది, అందుకు మీకు ధన్యవాదాలంటూ తెలియజేశారండి. మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామ హనుమానులు గారు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి రేడియో నాగేశ్వరరావు, యనగొంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తిక్, మోహిత్, సిద్ధార్థ్, వీరంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి వారి యొక్క స్పందన మనకు అందజేయడం జరిగిందండి. వీరు తెలియజేస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు మా యొక్క హృదయపూర్వక నమస్కృతులు. శుభ సాయంత్రం అండి. మీరు మేము కార్యక్రమ నిర్వాహక టెక్నికల్ బృందం మరియు డైరెక్టర్ వ్యాఖ్యాతల గారికి సాయం సంధ్యాభివందనాలు. ఈ వారంలో ప్రసారమైన మన కార్యక్రమాలపై మా యొక్క అభిప్రాయాలు. జులై 15వ తేదీ కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో రోజుగా దుర్గాబాయి దేశముఖ్ గారి జన్మస్థలం, జీవిత చరిత్ర గురించి, అలాగే కామరాజు నాడర్ కింగ్ మేకర్, రాజనీతి కోవిదుడు, నిరాడంబరుడు, కాంగ్రెస్ పాలనా దక్షతలో పేరుగాంచిన వారి మరణానంతరం లభించిన భారతరత్న పురస్కార గ్రహీతగా చరిత్రలో వారి విశేషాలను, అలాగే గరిమెల్ల సత్యనారాయణ గారి గురించి, ఎన్సీసీ క్యాడర్ ప్రారంభించిన రోజు కూడా అదేనని వ్యాఖ్యాత గారు విశదీకరించిన తీరు చాలా బాగుందండి, వారికి మా ధన్యవాదాలు. అలాగే 16వ తేదీ కాంతిరేఖలు కార్యక్రమంలో స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ పోలేపల్లి యామిని, పూర్ణతిలక గారి పరిచయం, ఆడపిల్లల

0: మెచ్యూరిటీ వయసు దగ్గర నుంచి యవ్వనా నడి వయస్కుల వారిలో వచ్చే నెలసరి ఋతుచక్రంలో మెనోపాస్ దశలో సమస్యలు, అపోహలు, కొన్ని ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా ఆహార నియమాలలో బలవర్ధకమైన ఫ్రూట్స్, జంక్ ఫుడ్స్, డాక్టర్ల సలహా, సంప్రదింపులతో తీసుకోవాల్సిన మందులు, ట్రీట్మెంట్ల గురించి ఎన్నో విషయాల్ని డాక్టర్ గారి ద్వారా మహిళా శ్రోతలందరూ కూడా తెలుసుకుని ఆచరణ రీతిలో ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఉపయుక్తంగా ఉంది మీ కార్యక్రమం. అలాగే 18వ తారీఖు సూక్తి సదులో శ్రీ గంగుల నాగరాజు గారి హితోక్తులు, తల్లిదండ్రుల సేవలో కొడుకుల పాత్ర బాధ్యతల గురించి పద్య అర్థాల తాత్పర్య వారి హితోక్తుల తర్వాత వినిపించిన లలిత గీతం, హృదయ వీణా పలికేరా అన్న గీతం చాలా బాగుంది. ఇక 19వ తారీఖు కాంతిరేఖలు కార్యక్రమంలో శ్వాసకోశ వ్యాధులు, కాలానుగుణంగా వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యల గురించి యునాని వైద్యులు డాక్టర్ సిహెచ్ నవీన్ కుమార్ గారి ద్వారా ఎన్నో సలహాలు విన్నామండి. ఇక అలాగే సాయంత్రం ప్రసారంలో భాగంగా రంగస్థలి చారిత్రాత్మకమైన పౌరాణిక నాటక రచయిత జాషువా గారి సత్య హరిశ్చంద్ర నాటకంలో కాటిసీను పద్యం మాకెంతగానో ఇష్టమైన కార్యక్రమం అది. ఇష్టమైన పద్యం మాయామేయ జగం, శ్రీ దాటిపోగు తిరుపాలు గారు పాడిన ఆ పద్యాలన్నీ బాగున్నాయి. హరిశ్చంద్ర నాటకం కాటిసీనులోని పద్యాలన్నీ బాగున్నాయండి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతివారం నిర్వహిస్తున్న ఇంత చక్కటి ప్రాయోజిత కార్యక్రమాలన్నీ కూడా మాకు బాగా నచ్చుతున్నాయి, మీకు ధన్యవాదాలు ప్రసారం చేస్తున్నందుకు అంటూ వారి యొక్క సుదీర్ఘ ఉత్తరంలో అన్ని కార్యక్రమాల గురించి వారి యొక్క స్పందన మనకు బాగా చక్కగా తెలియజేశారు.
1: చాలా సంతోషం అండి. రేడియో నాగేశ్వరరావు గారు, ఎనుగంటి సరోజిని, మరి వారి కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తి నుంచి ఇలా రాస్తా ఉన్నారండి. చరిత్రలో ఈ రోజు లో భాగంగా దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జన్మస్థలం, జీవిత చరిత్ర, అలాగే కామరాజు నడియార్ రాజకోవిదుడు, కాంగ్రెస్ పాలన దక్షతలో పేరుగాంచిన వారి మరణాంతరం వారికి లభించిన భారతరత్న పురస్కార గ్రహీత చరిత్రలో వారి విశేషాలు, అలాగే గరిమిల్ల సత్యనారాయణ గారి గురించి, ఎన్సీసీ క్యాడర్ ప్రారంభించిన రోజు గురించి ఈ వ్యాఖ్యాత విశదీకరించి ఈయన తీరు చాలా బాగుందని చెప్పి రాశారండి. మరి నిజంగా ఆ వ్యాఖ్యాతలందరికీ, మా వ్యాఖ్యాతలందరికీ, మా కర్నూలు ఆకాశవాణి వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇకపోతే కాంతిరేఖల కార్యక్రమంలో మెనోపాజ్ గురించి పోలేపల్లి యామిని పూర్ణ తిలక గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుందని తెలియజేశారండి. ఇందాకనే మేడం గారు కూడా దీని మీద సవివరంగా వివరణ చేశారండి. ఇక మరొక విషయము, ఇక్కడ సూక్తి సదలో శ్రీ గంగుల నాగరాజు గారి హితోక్తులు, తల్లిదండ్రుల సేవలో కొడుకుల పాత్ర గురించి చాలా బాగా రాశారండి. ఇది మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉందండి. ముఖ్యంగా చెప్పాలంటే శ్రవణ కుమారుడు పాత్ర గురించి మనం చెప్పుకోవచ్చు అండి. తల్లిదండ్రులను శ్రవణ కుమారుడు ఏ విధంగా చూసుకున్నాడో చివరి రోజుల్లో అనేది మన ముందే, మన కళ్ళ ముందే జరిగిన ఒక సంఘటన అండి. అంటే మన కొద్దిగా ముందరికి పోతే మన తరం కాక మన ముందు తరం కాక మన ముందు తరం శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల్ని ఎలాగ చూసుకున్నాడు అనేది మనకు తెలిసిపోతుందండి. ఇక అంతేకాకుండా పితృవాక్యాన్ని దాటకుండా ఉండే వారులో శ్రీరాముని గురించి కూడా మనము వింటా ఉంటామండి. మరి తల్లిదండ్రులంటే ఆ విధంగా ఉంటారు అని చెప్పి వారి సేవ, వారు ఇచ్చిన మాట కోసము 14 ఏళ్ళు శ్రీరాముడు వనవాసం చేస్తే, అలాగే శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులను తన భుజాల పైన మోసుకుంటూ భారతదేశమంతా తిరిగి ఈ వారి సేవ చేసి తరించారండి. ఇలాంటి హితోక్తులు చెప్పిన గంగుల నాగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే రంగస్థల్లో కాటికాపరి సన్నివేశం, సత్యహరిశ్చంద్ర కాటికాపరి సన్నివేశం చాలా బాగుందని చెప్పి రాశారండి. నిజంగా చంద్రమతి హారం దీంట్లో ముఖ్యమైన ఘట్టమండి. ఈ కాటికాపరి సీన్లో ఆ చంద్రమతి హారము గుర్తొచ్చినప్పుడే అతను మామూలు మనిషి అవుతాడు అని చెప్పి కూడా మనము తెలుసుకుంటామండి. అంటే ఒక సత్యహరిశ్చంద్రుడు నీతికి నిజాయితీకి ఎంతో పేరుగాంచున్నాడండి. కానీ తన సొంత కొడుకుని, అతను కాటికాపరిగా ఉన్నప్పుడు తన సొంత కొడుకు దహన సంస్కారాలు చేసేటప్పుడు కూడా అతను ఎటువంటి నియమ నిబంధనలు వీడకుండా నిక్కచ్చిగా ఉంటాడు. అయితే దీంట్లో చంద్రమతి హారం అప్పుడు అతన్ని కనపడినప్పుడు అతను బాధపడి, మరి నిజంగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఒక రంగస్థలంలో ఎంత రక్తి కడుతుందో ఆ సన్నివేశము, అన్నింటికన్నా చాలా రక్తి కట్టించే సన్నివేశం అండి. అంటే ఎన్నో ఉన్నాయి, శ్రీకృష్ణ రాయవారము, శ్రీకృష్ణార్జున యుద్ధము ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ హరిశ్చంద్ర నాటకంలో కాటికాపరి సన్నివేశం అనేది ఒక ప్రత్యేక

0: స్థానము సంపాదించుకునిందండి. మరి చక్కగా వీరికి బాగా నచ్చినందుకు, మరి ఇక ఇదొక్కటే కాకుండా పైన తెలిపిన మనం ఇందాక తెలిపిన కార్యక్రమాలన్నీ కూడా వీరికి బాగా నచ్చినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు. ఎప్పటిలాగే వారి యొక్క స్పందన మనకు అందచేయడం జరిగింది. ఆకాశవాణి కర్నూలు కేంద్ర స్టేషన్ డైరెక్టర్ చంద్రశేఖరరావు గారికి, వ్యాఖ్యాతలకు, సిబ్బందికి శుభ మంగళవారపు, శుభ సాయంత్రం శుభాకాంక్షలు. మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. మన స్టేషన్ కార్యక్రమాలు వందే మాతరం మొదలుకొని జై హింద్ వరకు అన్ని కార్యక్రమాలు వింటాను. ముఖ్యంగా కాంతిరేఖలు, నాటికలు, నాటకాలు బాగా నచ్చుతాయి. శుక్రవారం కాంతిరేఖల్లో లలిత సంగీతం ఒక పరిశీలన. శ్రీమతి వేదుల జానకీ గారు, గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు గారు, టంగుటూరి సూర్యకుమారి, రాయపూరు సుబ్బారావు, అబ్బురు కృష్ణారావు, దేవులపల్లె వారు, నండూరి వారు, బసవరాజు అప్పారావు గారు మరి ఎందరో రచించిన లలిత గీతాల గురించి చాలా చక్కగా తెలియచేశారు. అదే రోజు సాయంత్రం బంగారు పాప, చెల్లెమ్మ, ఇంటికి దీపం నీవమ్మ అనే కుటుంబ సంక్షేమ గీతం విన్నాం, చాలా బాగుంది. శనివారం సాయంత్రం వాన చినుకులు నాటిక చాలా బాగుంది. పొదుపు గురించి చాలా చక్కగా తెలుసుకున్నాం. అదే రోజు చదువు మహిళా చైతన్యానికి వెలుగు అనే అంశం గురించి శ్రీమతి డి హసీనా బేగం గారి ప్రసంగము విన్నాం, చాలా బాగా నచ్చింది అంటూ ఈసారి చాలా సంక్షిప్తంగా చక్కగా వారి యొక్క స్పందన మనకు అందజేశారండి బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి.
0: సంక్షిప్తంగా అనే బదులు బ్రహ్మయ్య గారు రాసిన ఉత్తరంలో ఎంతో విలువైన సమాచారం ఉందండి. అంటే శ్రోతలందరి మాత్రమే అన్ని విషయాలు రాయకుండా కొన్ని విషయాలపైనే ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి, అంటే ప్రతి ఒక్క కార్యక్రమం ఆయన దగ్గర ఉంటుందండి, కానీ ఆ కార్యక్రమాల్లో మనకు సమయం ఎక్కువ అవుతుంది, అతను రాస్తే మనకు సమయం ఎక్కువ అవుతుంది అని చెప్పి అతను అతనే ఆలోచించుకొని మరి మనకు సమయభావాన్ని తగ్గించడానికి చాలా క్లుప్తంగా రాసిన ఉత్తరం అండి. ఈ మరి ముఖ్యంగా వారు తెలియజేయడం అంటే వందే మాతరం నుంచి జై హింద్ వరకు కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి, ముఖ్యంగా కాంతిరేఖలు, నాటకాలు, నాటకాలు చాలా నచ్చుతున్నాయి. ఇక కాంతిరేఖల కార్యక్రమంలో లలిత సంగీతంలో ఒక పరిశీలనలో అందరూ కవుల గురించి వీరు రాయడం జరిగిందండి. ఇక పోతే వాన చినుకుల నాటక చాలా బాగుంది. ఇక పొదుపు గురించి చాలా చక్కగా తెలుసుకున్నామని చెప్పి రాశారండి. అలాగే మహిళా చైతన్యానికి వెలుగు అనే అంశం గురించి శ్రీ డి హసీనా బేగం గారి ప్రసంగం చాలా బాగుందని రాసి మరి చక్కటి, అంటే ఇది వరకు శ్రోతల్లో మాదిరిగా కాకుండా భిన్నంగా రాశారు బ్రహ్మయ్య గారు. భిన్నత్వానికి బ్రహ్మయ్య గారు మారు పేరుగా నిలిచారు ఈరోజు. మరి బ్రహ్మయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దాం.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి నిజామాబాద్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీ, ప్రియ వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందన మనకు అందజేశారు. హలో, నమస్కారం సార్. ఈరోజు మీరు మేము కార్యక్రమానికి నమస్కారాలండి. శుక్రవారం 17వ తేదీ జూలైన రాత్రి 8 గంటలకు ప్రసారమైన జానపద గేయాలు వినసొంపుగా ఉన్నాయండి. పాడిన గాయకులకు ప్రసారం చేసిన మన కర్నూలు కేంద్రానికి మా యొక్క ధన్యవాదాలు. హలో, శుభ సాయంత్రం. కర్నూలు కేంద్రానికి శనివారం 18వ తేదీ జూలైన 5 గంటలకు ప్రసారం చేసినటువంటి శ్రీ బాలాజీ కళానికేతన్ వారి వాన చినుకులు నాటిక మాకు ఎంతగానో నచ్చిందండి. ఇందులో నటించిన కళాకారులందరూ వారి వారి పాత్రలను చక్కగా పోషించారు. పాల్గొన్న కళాకారులందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. ప్రసారం చేసిన కర్నూలు కేంద్రానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటూ నిజామాబాద్ ఆదర్శ నగర్ నుంచి కీర్తి, రాజకుమార్, సరోజ వారి కుటుంబ సభ్యులు సార్.
0: ఇక వీరు కూడా గత వారం రాశారు, మరి ఈ వారం కూడా రాస్తా ఉన్నారండి కొత్త శ్రోత. నిజామాబాద్ ఆదర్శంగా అని రాశారండి. మరి అంటే అది ఏంటో తెలియదు, ఆదర్శ నగరా లేకుంటే ఆదర్శపురమా, ఏదేమైనప్పటికీ నిజామాబాద్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీ, ప్రియ వీళ్ళు ఇలాగా రాశారండి. ఈ అన్ని కార్యక్రమాలు బాగా ఉన్నాయి, జానపద గేయాలు వినసొంపుగా ఉన్నాయి అని చెప్పి రాస్తూ, ఓ మీ యొక్క ప్రతిరోజు మీ యొక్క కార్యక్రమాలు మేము వింటా ఉన్నాము, అన్ని కార్యక్రమాలన్నింటికి కూడా వినసొంపుగా ఉన్నాయని చెప్పి రాశారు. ముఖ్యంగా శ్రీ బాలాజీ కళానికేతన్ వారి వాన చినుకులు నాటకం మాకెంతో నచ్చింది అంటూ కళాకారులని కూడా వీరు కళాకారులకు కూడా వీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. మరి చక్కటి ఉత్తరము ఒకటే అంశంపై రాసినందుకు వీరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ముఖ్యంగా కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ నిజామాబాద్ నుంచి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక

0: శ్రోత దగ్గర కలండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి ఖ్యాదర్ వీరేష్, ఖ్యాదర్ శ్వేత, రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వారి యొక్క స్పందన మనకు పంపించడం జరిగింది. జులై 18 శనివారం ఉదయం వినిపించిన భక్తి పాటలు చాలా బాగున్నాయి. అలాగే సాయంత్రం 5 గంటలకు వినిపించిన వానజనికులు నాటిక చాలా బాగుంది. మన కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి. ప్రసారం చేసినందుకు మీకు ధన్యవాదాలు అంటూ 2 లైన్లలో వారి యొక్క సందేశాన్ని మనకు తెలియజేశారు సార్.
0: నిజంగా అండి, ఖ్యాదర్ వీరేష్ గారు, తర్వాత ఖ్యాదర్ శ్వేత గారు నిజంగా చాలా మంచి శబ్దమిత్రులు అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వీరు రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రాస్తూ ఉంటారు. అయితే వీరు ప్రతి ఒక్క ఉత్తరంలో కూడా 2-3 అంశాల కంటే ఎక్కువగా రాయరు, వారికి నచ్చిన అంశాలే రాస్తారు. అయితే భక్తి పాటల గురించి వీరు ఎప్పుడు రాస్తూ ఉంటారు, అంటే భక్తి రంజన గురించి వీరు ఎప్పుడూ రాస్తూ ఉంటారు. అది యథా మామూలుగానే ఉంటుంది. ఇక వీరికి ఈ వారము వానచినుకుల నాటక చాలా నచ్చింది అని చెప్పి రాశారు. మరి ఈ 2 కార్యక్రమాల గురించే వీరు ప్రస్తావించడం, బహుశా వీరు 1-2 కార్యక్రమాలు అంతకన్నా మించి ప్రస్తావించరు. మరి మంచి ఉత్తరం రాసినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: అలాగే సార్, మరొక శ్రోత వచ్చేసి శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు అండి. శుక్రవారం సాయంత్రం ప్రసారం చేసిన వెలుగు వైపు నాటిక చాలా బాగుందండి. ఒకరిపై ఒకరు కక్షలు పెట్టుకుని చంపుకోవడం, కొట్లాడుకోవడం మంచిది కాదు. ప్రశాంతంగా కష్టపడి సంతోషంగా పనిచేస్తూ ఆనందంగా బతకాలన్న సందేశాన్ని ఈ నాటిక ద్వారా ఇచ్చారు. ఇది చాలా మందిని ఆలోచింపచేసే విధంగా ఉంది. ఇప్పటికీ ఆంధ్రాలోని కొన్ని గ్రామాల్లో ఫ్యాక్షనిజం ఉంది. ఫ్యాక్షన్ అనేది మంచిది కాదు. శాంతియుతంగా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉంటేనే మంచి అభివృద్ధి, గ్రామాభివృద్ధి జరుగుతుంది. స్నేహ భావంతో ఉండాలి అనే ఈ నాటికను ప్రసారం చేసినందుకు రేడియో కేంద్రం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటూ వారి యొక్క స్పందనను అందజేశారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు.
0: చాలా సంతోషం అండి. వీరు కూడా గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ నుంచి రాస్తూ ఉంటారండి. వీరు పాత శ్రోతేనండి. వీరు వచ్చేసి ఒకే ఒక్కడు శాంతినగర్ నుంచి. వీరు వచ్చేసి వెలుగు వైపు అనే నాటక చాలా బాగుంది. అంటే ఈ వెలుగు వైపు అనే నాటకం, ఇలాంటి నాటకాలు ప్రసారం చేయడం వల్ల మనిషిలో మానసిక తర్వాత శారీరక పరివర్తన చెంది ఈ చదువుల వైపు మొగ్గి విద్యావంతులుగా అవుతారని చెప్పి ఈ ఒక సందేశభర్తమైన నాటకం అండి ఇది. మరి చక్కగా వీరు ఈ నాటకాన్ని విని ఆ సందేశాన్ని గ్రహించి రాశారు. మరి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు యథావిధిగా వారి యొక్క సందేశాన్ని మనకు అందజేయడం జరిగిందండి. 9వ తేదీ గురువారం బామగారి మన్నోడు నాటిక విన్నాం. చాలా వినసొంపుగా ఉంది. ప్రసారం చేసిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. 10వ తేదీ శుక్రవారం ఉదయం 6:10 భక్తి వ్యంజనంలో భక్తి గీతాలు విన్నాం. చాలా చాలా బాగున్నాయి. ఉదయం మీరు వినిపించిన దేశభక్తి గీతాల్లో స్వాగతమమ్మ మీకు అంటూ హృదయపూర్వక స్వాగతమమ్మ అంటూ ప్రసారం చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి. భక్తి రంజనిలో భక్తి గీతాలు విన్నామండి, చాలా బాగుంది. తర్వాత సూక్తి సుధలో సూక్తులు కూడా విన్నామండి, చాలా బాగా అనిపించాయి అంటూ వారి యొక్క స్పందనను మనకు తెలియజేశారు సార్. అలాగే మరొక స్పందన కూడా ఉంది సార్. పల్లె సీమలు కార్యక్రమంలో జానపద గీతాలు విన్నాం, చాలా బాగున్నాయండి. మీ కేంద్రం నుండి ప్రసారమైన సౌందర్య తపస్వి రూపకం విన్నాం, చాలా చాలా బాగుంది. అలాగే 17వ తేదీ శుక్రవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో ఎల్ఆర్ఈశ్వరి, మహమ్మద్ రఫీ గానం చేస్తున్న భక్తి గీతాలు విన్నామండి, చాలా చాలా బాగున్నాయి అంటూ కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి శ్యామల వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విధంగా అందజేశారండి.
0: మరి ముఖ్యంగా మనకు అటు ఆంధ్ర నుంచి ఇటు రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి వస్తూ ఉన్నాయండి ఉత్తరాలు. అయితే ఈ ఉత్తరం మాత్రం ప్రత్యేకంగా ఉంటుందండి. వీరు వచ్చేసి ప్రతి ఒక్క వారం మనల్ని పలకరిస్తూ ఉంటారు. వీరు వచ్చేసి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని వారి కుటుంబ సభ్యులండి. వీరు భక్తి రంజనిలో భక్తి గీతాలు చాలా బాగున్నాయని చెప్పి రాశారండి. అంతేకాకుండా బామగారి మనవడు నాటక విన్నాము, చాలా బాగుందని చెప్పి రాశారు. ఇకపోతే పల్లె ప్రాంతాల కార్యక్రమంలో జానపద గీతాలు చాలా బాగున్నాయి. ఇక మీ కేంద్రం నుంచి ప్రసారమైన సౌందర్య తపస్వి రూపకం చాలా బాగుంది అని చెప్పి రాశారండి. ఇక ముఖ్యంగా భక్తి రంజన కార్యక్రమంలో ఎల్ఆర్ ఈశ్వరి, మొహమ్మద్ రఫీ గారు గానం చేసిన భక్తి గీతాలు చాలా వినసొంపుగా ఉన్నాయి. ఈ మంచి కార్యక్రమాలు ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి రాశారండి. మరి మీరు కూడా మా ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: అలాగే సార్, మరొక శ్రోత వచ్చేసి మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ.

0: నరసింహ, యాదవ్ జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా వీరందరూ కూడా మూసాపేట నుంచి నరేష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మూసాపేట గ్రామ ప్రజలు అన్న విషయాన్ని కూడా ఇక్కడ వీరు రాశారండి. వీరు సందేశం ప్రకారం 15వ తేదీ రాత్రి ఏకచిత్ర గానంలో భద్రా సినిమా పాటలు విన్నాం, చాలా బాగున్నాయి. 16వ తేదీ 9:30 రాత్రి చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు కూడా విన్నాం, చాలా బాగున్నాయి. మాది ఒక చిన్న కోరికండి, ప్రతిరోజు ఉదయం 9:30 ప్రసారమవుతున్న చిత్రాంజలి కార్యక్రమానికి బదులుగా చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు ప్రసారం చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు వారంలో ఒకరోజు గురువారం రాత్రి 9:30 మాత్రమే చిత్ర జగత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు కదా, మా సూచన గమనిస్తారన్న ఆశతో మీ శ్రోత మూసాపేట నరేష్.
1: మరి మూసాపేట నుంచి నరేష్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్ర బృందం ఇలా రాస్తా ఉన్నారండి. వీరు వచ్చేసి మన పాత శ్రోతనే. ఏకచిత్ర గానం చాలా బాగుంది, అలాగే వీరు ఒక చిన్న వినపం కూడా చేశారండి, హిందీ సినిమా

0: ఈ శ్రోత మూసాపేట నరేష్.
1: మరి మూసాపేట నుంచి నరేష్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్ర బృందం ఇలా రాస్తా ఉన్నారండి. వీరు వచ్చేసి మన పాత శ్రోతనే. ఏకచిత్ర గానం చాలా బాగుంది. అలాగే వీరొక చిన్న విన్నపం కూడా చేశారండి. హిందీ సినిమా పాటలు చాలా బాగున్నాయి, మాదొక చిన్న కోరిక. ప్రతిరోజు ఉదయం 9:30 ప్రసారం అవుతున్న చిత్రాంజలి కార్యక్రమానికి బదులుగా చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు ప్రసారం చేయండి ప్లీజ్ అని చెప్పారు. అయితే ఇది ఒక పాలసీ మ్యాటర్ అండి. ఒకసారి ఇదిగా మనము పాలసీ మ్యాటర్లో మనం ఎంటర్ కాలేమండి. మీకు అంతగా హిందీ పాటలు వినాలనుకుంటే మీరు మహబూబ్నగర్ జిల్లానే కాబట్టి మీకు జడ్చర్ల దగ్గర, కొత్తకోట దగ్గరే ఉంటారు కాబట్టి మీరు ఎలాగో మీకు హైదరాబాద్ కేంద్రము మీకు మంచి సౌలభ్యంగా ఉంటుంది, మరి అక్కడి నుంచి మీరు వినొచ్చండి. ఇక మా కేంద్రం నుంచి అయితే ఎటువంటి విన్నపాలు, మీరు ఇప్పటికీ ఎన్నోసార్లు చేశారు ఈ విన్నపాన్ని, ఈ విన్నపాలని మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము చెప్పేది ఏమంటే, ఇది ఒక పాలసీ మ్యాటరు, పై అధికారుల దృష్టికి మాత్రమే తీసుకొని పోగలము, మా చేతుల్లో ఏమీ లేదు. అయితే మీకు అవకాశం ఉండి హైదరాబాద్ కేంద్రంలో పాటలు వినొచ్చండి. మీకు అంతగా హిందీ పాటలు వినాలంటే మరి అక్కడి నుంచి కూడా వినగలిగే సౌలభ్యం ఉన్నప్పుడు మీరు కర్నూలు కేంద్రం నుంచి మాకు ఇదొక చిన్న మనవి అని ఈ ప్రతి ఉత్తరంలో రాయడము సబబు కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ మూసాపేట నరేష్ గారు మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ వారము మీరు మేము ఉత్తర కార్యక్రమం చివరి అంకానికి వచ్చామండి. మరి ముగింపు తెలియజేయాలా, మరి మీరు మేము ప్రతి మంగళవారం సాయంత్రం మనం ప్రసారం చేయడం జరుగుతుంది. అయితే వాట్సాప్కు మాత్రము సోమవారం ఉదయం 12:00 వారు మన వాట్సాప్ నెంబర్కి పంపిస్తే వారి ఉత్తరాలు మొత్తము మనము ఖచ్చితంగా వాటిని స్వీకరించి చదివి వినిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మీరు మేము ఉత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలు, మరి విన్న శ్రోతలు, మరి ఈ కార్యక్రమాన్ని మీ దాకా చేరవేసిన ముఖ్యంగా మా కార్యక్రమ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా మా వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా సాంకేతిక సిబ్బంది, మా పరిపాలనా సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొత్తం మీద ఆకాశవాణి సిబ్బంది మొత్తము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నామండి. నమస్కారం.
0: శ్రోతలకు నమస్కారం. మరలా వచ్చే వారం ఇదే సమయానికి మీరు మేము కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.
2: మీరింతవరకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం కార్యక్రమంలో ముందుగా టిప్పు సుమంగళి ఆలపించిన గీతమేనండి. ఆరు చిత్రం కోసం చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

ఆగస్ట్ ఇవన్నీ కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.

ఈ సాయంత్రం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. అనంతరం అభిరుచి. ఇక 7:00 కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ రైతుల అనుభవాలు, అనంతరం జానపద గీతాలు ప్రకటనలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఆగ

శివని వరంగల్ కేంద్రం వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమం రిలే వింటారు. 8 గంటలకు తుంగభద్ర కథలు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఎరుక శ్రీ కె విజయప్రసాద్ గారి కథానిక ఉంటుంది. ఇక రాత్రి 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం. ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ రాత్రి 10:00 ఏకచిత్రగానంలో

గోవిందుడు అందరి వాడేలే చిత్రం నుంచి రాత్రి 10 గంటల పాటలు ఉంటాయి. 10:30 అలనాటి మాతృగీతాలు వింటారు. ఇక 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. మీరింతవరకు కర్నూల్ ఎఫ్ఎం ఈ ప్రసారంలో ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలు, చిన్నారుల భద్రతే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను 2028 డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఏడాది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సాకారం చేస్తూ యుఏఈ ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈరోజు సమావేశమై చర్చించింది. ఆహార శుద్ధి రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యుఏఈ ముందుకు వచ్చింది. మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన పంట ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

0: ఉంది. నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా వేగవంతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈరోజు ప్రారంభమైన రిట్రీట్ కార్యక్రమానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఉన్నత పోలీసు అధికారులను ఉద్దేశించి మంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ భవిష్యత్ సవాళ్లను ముందుగానే అంచనా వేసి పోలీసు వ్యవస్థను సిద్ధం చేయటమే ఈ రిట్రీట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మహిళలు చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్న మంత్రి మహిళలపై నమోదవుతున్న నేరాలను సుమారు 4% తగ్గించగలిగామని తెలిపారు. ఈ 2 రోజుల రిట్రీట్లో మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ భద్రత, వామపక్ష తీవ్రవాద నిర్మూలన, మత సామరస్య పరిరక్షణ వంటి 6 కీలక అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం గత 2 ఏళ్లలో 24611 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో 12484 కోట్ల రూపాయలు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకే కేటాయించామని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జలవనరుల శాఖపై ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్రంలోని 36 ప్రధాన ప్రాజెక్టులను 35555 కోట్లతో 2028 డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను మంత్రి వివరించారు. పోలవరం ఎడమకాలు ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 1382 కోట్ల రూపాయలు ఇవాళ ఓఎండం పనుల నిమిత్తం ఇచ్చాం. రాష్ట్రం బడ్జెట్ లో 51% రాయలసీమకి మనం 12484 కోట్ల రూపాయలు పెట్టాం. జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమం 3326 కోట్ల రూపాయలు మనం ఇచ్చినటువంటి పరిస్థితి, 99% పనుల్ని ఈ జలధార జలహారతి కార్యక్రమంలో వితిన్ 100 డేస్ లో మరి వీటిని కంప్లీట్ చేయగలిగింది.
0: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వర్చువల్ విధానంలో అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్తో పాటు స్వర్ణ గ్రామ ఆరోగ్యదర్శిని కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మెగా పేరెంట్స్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. గత 2 సంవత్సరాల్లో చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని తప్పక పాటించాలని, అలాగే ప్రతి పాఠశాలలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, తల్లిదండ్రుల సెల్ఫోన్లలో విద్యార్థికి సంబంధించిన ఈ యాప్ సమాచారం ఉండాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన రాష్ట మంత్రుల బృందం ముడి పొగాకుపై ఉన్న జీఎస్టీని 28% తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్లు రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్డీఏ కూటమి ఎంపీలతో కలిసి ఆర్థిక మంత్రిని న్యూఢిల్లీలో ఈరోజు కలిశారు. ముడి పొగాకుపై ప్రస్తుతం అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ముడి పొగాకుకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర వ్యవసాయం రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన మంత్రుల బృందం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మార్కెటింగ్ సదుపాయాల బలోపేతం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి వార్షిక గిరి ప్రదక్షిణ ఈ నెల 28-29వ తేదీల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. సింహగిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల మార్గాన్ని పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్చి జీవీఎంసీ

0: కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో వెంకటరావు ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లుంబిని పార్కు నుంచి ఎంవీపీ సర్కిల్, ఇసుకతోట జంక్షన్, డబుల్ రోడ్ జంక్షన్, సీతమ్మధార, మురళీనగర్, మారియట్ హోటల్ మీదుగా జాతీయ రహదారి, ఎన్ఎస్టీఎల్, కుమారి కళ్యాణ మండపం నుంచి తొలిపావంచ వరకు గిరి ప్రదక్షిణ మార్గాన్ని బస్సులో ప్రయాణిస్తూ పరిశీలించారు. రహదారుల మరమ్మతులు, అభివృద్ది పనులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, భూగర్భ కేబులింగ్ పనులు, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తుల కోసం వేచి ఉండే ప్రదేశాలు తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట మంత్రుల బృందం రేపు సమావేశం నిర్వహించనుంది. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అమరావతిలోని సచివాలయంలో రేపు ఉదయం 11:30 ఈ సమావేశం జరగనుంది. పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ అనగాని సత్యప్రసాదులతో కూడిన ఈ మంత్రుల బృందం గుర్తింపు పొందిన 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు కూడా అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రేపటికి సంబంధించిన వాతావరణ సూచనలను వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారి జీవనోపాధి, విద్య, ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుపడేలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నగరంలో ఈ రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో 10 మంది స్థానిక విభిన్న ప్రతిభావంతులకు రెట్రోఫిటెడ్ 3-వీలర్ మోటార్ సైకిళ్లను మంత్రి ఈ సందర్భంగా అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలు, చిన్నారుల భద్రతే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రసార వివరాలు. రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి పి సుశీల, శ్రీమతి ఎస్ జానకి బృందం ఆలపించిన భక్తి గీతాలు వింటారు. అనంతరం 6:30 సూక్తి సుధ, డాక్టర్ దీవి హైగ్రీవచార్యులు గారి సూక్తులుంటాయి. 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలుంటాయి. 7:00 లలిత గీతం వింటారు. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక రేపు ఉదయం ప్రసారంలో 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం మనిషి

మనుగడని ప్రశ్నార్థకం చేస్తున్న ప్లాస్టిక్ కాలుష్యం ఈ అంశం గురించి శ్రీ టి రాజేంద్ర రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. అనంతరం చరిత్రలో ఆ రోజు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల వివరాలు తెలుసుకుంటారు. ఇక రేపు ఉదయం 8 గంటలకు హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:35 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలుంటాయి. 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే వింటారు. ఇక రేపు మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 12:40 తిరిగి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ఉంటాయి. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు మాకు కొంచెం నమ్మకం ఇవ్వండి నాటిక ప్రసారం అవుతుంది. రచన శ్రీ కేవీఎన్ ప్రసాద్, నిర్వహణ శ్రీ కె సత్యనారాయణమూర్తి. ఈ కార్యక్రమం అనంతరం సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక రేపు సాయంత్రం 6 గంటలకు ప్రసార వివరాలుంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక ఎప్పటిలాగే 6:20 ప్రసార వివరాలు, అనంతరం అభిరుచి. 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయంలో పొదుపు సంఘాల పాత్ర, ఈ అంశం గురించి శ్రీ ఎం గోవిందరాజులు గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం మార్కెట్ ధరల వివరాలు, జానపద గీతాలు ప్రసారమవుతాయి. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 కవి సంగమం కార్యక్రమంలో శ్రీ నీలం వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు ఉంటాయి. 8:15 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. ఇక 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంలో. ఇక రేపు రాత్రి 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో ఎగిరే పౌరమ చిత్రం నుంచి పాటలు వినవచ్చు. ఇక 10:30 అలనాటి మధుర గీతాలు. రేపు రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు అభిరుచి కార్యక్రమంలో ముందుగా హేమచంద్ర మాలవిక ఆలపించిన గీతం ఇది.

రెచ్చిపో చిత్రం నుంచి కార్యక్రమంలో ముందుగా ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమలగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరుగు కుమరయ్య, గంగాధర శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు, అలాగే వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల నుంచి చంచల, విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, రామ్, రాధ, రాజు, మోహన్, రసీద్, ఈశ్వరయ్య, నాగయ్య, కురుమయ్య, రామచంద్రయ్య, ప్రవీణ్, కృష్ణకుమార్, వెంకటయ్య, శివ, లలితమ్మ, పావని, శైలజ, ఈశ్వరమ్మ, రాజు, జశ్వంత్, గాయత్రి వీరందరి కోరిక మేరకు ముందుగా ఈ పాట.

శ్రోతలు అభిరుచి వింటున్నారు మీ కర్నూలు ఎఫ్ఎం నుండి. తర్వాత ఇళయరాజా సంగీత సారథ్యంలో దళపతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్ బృందం ఆలపించిన ఈ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నారు. శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రిన్, ఉమేష్ సల్మా, లుబిన్, అహిల్, షహన్, ముజామిల్, గోరా వారి మిత్ర బృందం, అలాగే జోగులాం భగద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి కోరారు. శ్రోతలు దేశ్యామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, ఆరాధ్య, సరోజమ్మ వీరందరి కోసం.

0: ఓబ్లేసన్న సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: శ్రోతలు, మీ కర్నూలు ఎఫ్ఎం నుండి అభిరుచిలో మీరు కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఉన్నికృష్ణన్ సుజాత ఆలపించిన గీతం ఇది. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో చెప్పవే చిరుగాలి చిత్రం కోసం ఈ పాటను వినిపించమంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు జిల్లా బీ క్యాంప్ అరూరా నగర్ నుండి హరి, గీత, అశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, మద్దయ్య, సాలమ్మ, అలాగే ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం అంటూ కోరారు. మరి వీరందరి కోరిక మేరకు శ్రోతలందరి కోసం ఈ పాఠం.

తర్వాత ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట ధర్మక్షేత్రం చిత్రం కోసం ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల నుండి మారెళ్ళ యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూల్ మద్దూర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోరిక మేరకు ఈ పాట విందామా?

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం నుండి అభిరుచి వింటున్నారు. తర్వాత అంజి చిత్రం కోసం సిరివెన్నెల సాహిత్యానికి కార్తీక్ శాలిని సింగ్ ఆలపించిన ఈ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నారు జోగులాంబగద్వాల జిల్లా. రాజోల్ నుండి జయన్న, బోరెల్లి సంధ్య, శ్రీనిధి, దేవాన్శ్వరి మిత్రులు. అలాగే మెడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సి, శ్యామ్, వెంకటేష్, బాబు అఖిల, భన్నపురం దశరథ్, వనజ, బాల నరసింహ, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ సన్నతుల్లా, మొహమ్మద్ రజాక్ అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

ఇక అభిరుచి కార్యక్రమంలో చివరిగా శ్రీనివాస కళ్యాణం చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, శ్రావణ భార్గవి, రాశి ఖన్నా బృందమాలపించిన ఈ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్వీత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మనాన్, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజల్లో అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్న ఈ పాటతో ఇవాళ అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వింటారు.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నార్త్ మాసిడోనియా రాజధాని స్కోప్జేలో ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానాతో జరిపిన చర్చల అనంతరం రాష్ట్రపతి ముర్ము మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమీక్షించినట్టు తెలిపారు. ఐటీ, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, బయోటెక్నాలజీ, పర్యాటకం, సినిమా రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని రాష్ట్రపతి చెప్పారు. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి

0: ఇండియా నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరం ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు చెరో 3 సార్లు వాయిదా పడిన అనంతరం చివరకు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులతో సభా మధ్యలోకి దూసుకెళ్లి నినాదాలతో సభకు తీవ్ర అంతరాయం కలిగించారు. సభా మర్యాదలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు కొనసాగించేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ గందరగోళం సద్దుమణగలేదు. దీంతో నిత్యం జరిగే ప్రశ్నోత్తరాల సమయం, జీరో ఓవర్ వంటి కీలక కార్యక్రమాలు కూడా నిర్వహించలేక చివరకు ఉభయ సభలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యతో సహా అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీని ప్రకారం అన్ని మంత్రిత్వ శాఖల్లో సంస్కరణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిరసనలు ఆపి నిర్మాణాత్మక సూచనలు ఇస్తూ అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
2: प्राइम मिनिस्टर इज वेरी क्लियर कि हमें रिफॉर्म्स करने होंगे. हर मंत्रालय को कहा जा रहा है, इंक्लूडिंग शिक्षा मंत्रालय, कि आप रिफॉर्म्स लाइए. आज की परिस्थिति के हिसाब से हम लोगों को व्यवस्था निर्माण करने की जरूरत है. आप सुझाव देंगे, हम करेंगे रिफॉर्म्स. कल से संवाद के दरवाजे खुले हैं.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడి వైద్యులతో సమావేశం నిర్వహించారు. దేశ రాజధానిలో నిన్న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నిరసనల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం నడ్డా లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాల హాస్పిటల్ను కూడా సందర్శించి అక్కడ చేరిన నిరసనకారులను పరామర్శించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. అందులో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం అనే సవాలును ఎదుర్కొనేందుకు గత నెలలో నార్కటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినట్టు చెప్పారు. మ్యాన్మార్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో డ్రగ్స్ సంబంధిత విషయాలపై భారతదేశం క్రమం తప్పకుండా డైరెక్టర్ జనరల్ స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతోందని రాయ్ తెలిపారు. జౌళి, దుస్తుల రంగంలో అంతర్జాతీయ పోటీతత్వాన్ని, ఎగుమతుల సన్నద్ధతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆయన, ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆటంకాలు ఎదురైనప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో హస్తకళలతో కలిపి భారతదేశ జౌళి దుస్తుల ఎగుమతులు 3,25,000 కోట్లు దాటాయని, ఇది 1.8% వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. 2024-25లో ఈ ఎగుమతుల విలువ 3,19,000 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలిగే సమర్థవంతమైన పట్టణ స్థానిక సంస్థలను రూపొందించడానికి పరిశోధన, వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన బలమైన సంస్థలు అత్యావశ్యకమని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ తదుపరి తరం పరిపాలనా సంస్కరణలు క్షేత్రస్థాయిలో ఆధారాలతో కూడిన నిర్ణయం.

0: ఆలు వృత్తిపరమైన సామర్థ్య పెంపుదల బలమైన ఆర్థిక నిర్వహణ ఆధారంగా సాగాలని మంత్రి అన్నారు. మున్సిపాలిటీల సామర్థ్య పెంపుదల, మున్సిపల్ అకౌంటింగ్, ఆర్థిక నిర్వహణ పద్దతులను బలోపేతం చేయడం కోసం ఐఐపీఏ పరిధిలోని సెంటర్ ఫర్ అర్బన్ స్టడీస్, ఐసీఏఐల మధ్య జరిగిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్టపతి సందర్శిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రేవాల్ మీడియాతో మాట్లాడుతూ కమిషన్ అన్ని మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. దేశంలో మైనారిటీల పరిస్థితిపై కొందరు ప్రచారం చేస్తున్న అపోహలను ఆయన త్రోసిపుచ్చారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ నెల 24వ తేదీ వరకు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, నార్త్ మెసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, కిసాన్ వాణి.

0: पहली वाली बात कहाँ,
1: परम तो सभी डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: ఇప్పుడు వినండి ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ రైతుల అనుభవాలు.
4: ఓరోకల్ మండలం లొద్దిపల్లె గ్రామ రైతులు మనతో ఉన్నారు. ఆదర్శ రైతులు వీరు వై పద్మావతమ్మ గారు, అలాగే బి రవి గారు. వీరు ప్రకృతి వ్యవసాయంలో వారికున్నటువంటి అనుభవాలను వారి మాటల్లోనే మనం విన్న ముందుగా వారిని స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి వై పద్మావతమ్మ గారు, అలాగే శ్రీ బి రవి గారు.
5: నమస్తే సార్.
4: మరి పద్మావతమ్మ గారు, మీరు ముందుగా తెలియజేయండి, ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటారు? ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మరి భూమికి ఎలా లాభం చేకూరుతుంది అంటారు? మరి చాలామంది రైతులకి ఇది ప్రశ్నార్థకంగానే ఉంది. మరి మీ అనుభవాల్లో మా రైతు సోదరులు కాస్త వివరించండి.
6: నమస్తే సార్.
4: నమస్తే అండి.
6: ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఒక పాడి ఆవు ఉండాలి, మనకు చేతనైనంతలో రెండు పాడి గేదెలు కూడా ఉండాలి సార్. పంట ఏ రోజు ఒక సంవత్సరం పండుతుంది, ఒక సంవత్సరం ఎండుతుంది, అలాంటప్పుడు మనల్ని పాడి ఆదుకుంటుంది. ఇప్పుడు ఉన్న రేట్లలో మామూలు నాటు గేదెలు కాకుండా గ్రేడర్ మూడు రాలుగానా మన అవగాహన సదస్సులు వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్నారు. దాన్ని మనం ఫాలో అయినామంటే మనము ఒక పాడి గేదె ఇచ్చే పాలకు సంవత్సరంలో ఖర్చులన్నీ తీసేసినా ఒక ఎకరం పంటకు నికరాదాయం వస్తుంది సార్. దాని నుంచి వచ్చినవి ఏమి అంటే పాలు అమ్ముతున్నాం, పేడ వస్తుంది, పశుగ్రాసాలు వేసుకోవాలి,
4: పశుగ్రాసాలు
6: బహువార్షికాలు వేసుకోవాలి, నవధాన్యాలు కూడా చల్లుకోవాలి. ఈ నవధాన్యాలు చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి పౌష్టికాహారం దొరుకుతుంది వాటికి. ఆ విధంగా పౌష్టికాహారం దొరికినప్పుడు మంచి ఫ్యాట్తో కూడిన పాలు, బలవర్ధకమైన పాలు, ఆ పాలలో కూడా మనం వేసే దాణా మీద ప్లస్ మనం వేసే మేత మీద ఆధారపడి ఉంటుంది. ఇదే నవధాన్యాలు వేయడం వల్ల అవి బాగా 45 రోజుల కల్లా మన బుడ్డ దశకు వస్తాయి. అప్పుడు మనం కోసి పశువులకు వేసినామంటే ఫ్యాట్ పర్సెంటేజ్ వస్తుంది, ప్లస్ వెయిట్ బాగా వస్తుంది సార్.
5: వెన్న
6: శాతం వస్తుంది, ప్లస్ బరువు తూకం వస్తుంది. మేము తూకాలకు వస్తాము, ఒక లీటర్ వచ్చేసి ఒక కేజీకి వస్తాయి, కానీ లీటర్ రావు సార్. మేము బాగా అబ్జర్వ్ చేశాం. ఇప్పుడు లీటరు 48 రూపాయలు ఇస్తున్నారు. మనం ఆ పశుగ్రాసాలు వేసినప్పుడు మనకు కేజీ అయినా లీటర్ అయినా 50 రూపాయలు పడుతుంది సార్. కేజీకి 50 రూపాయలు వస్తుంది. ఇది వేయడం వల్ల వేసే దానాన్ని తగ్గించుకోవచ్చు. ఆ విధంగా మనం చేస్తూ దాని నుంచి వచ్చిన ఆవు పేడను, ఆవు పాలను మెయిన్ ఇప్పుడు ఏమంటారంటే ఆవు పాలు పుల్లటి మజ్జిగ తయారు చేసి స్ప్రే చేయడము. ఈ పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల మనము ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు దీని ఎరువులు తీసుకుని ఘనజీవామృతంగా తయారు చేసుకుని ద్రవజీవామృతం తయారు చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు. ఈ పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల తేనెటీగలు రావడము మన పొలంలోకి, పరపరాగ సంపర్కం బాగా జరుగుతుంది సార్. ఆ పరపరాగ సంపర్కం ఎప్పుడైతే బాగా జరుగుతుందో పంట రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల తేనెటీగలు ఉండవు, భూమి జీవం కోల్పోతుంది. ఆ జీవం రావాలి అంటే ఈ రోజు ఇదేం కొత్త, ప్రకృతి వ్యవసాయం అంటే కొత్త ఏం కాదు. మన తాతలు, మన పూర్వీకులు, మన తాతలు, మన నాన్నగారు చేసిందే, ఈ రోజు అదే రిపీట్
4: చేస్తున్నాం
6: అంతే.
4: ఎందుకంటే తర్వాత కాలం తర్వాత పూర్వీకుల తర్వాత ఈ రసాయన మందులు అంటే దాదాపు ఈజీ వ్యవసాయానికి అలవాటు పడి
6: ఈజీ వ్యవసాయానికి అలవాటు పడ్డారు. ఇంకొకటి ఏమంటారంటే ఇది కంప్యూటర్ యుగము. కంప్యూటర్ యుగం అన్నా ఏ యుగమైనా పండా సిందే, దాని టైం ఏమి మామూలుగా 3 నెలలకు పండేది 3 నెలలకు పండుతుంది. ఒకవేళ ఈ హైబ్రిడ్ సీడ్స్ ఇవి తయారవడం వల్ల పురుగు పెరుగుతా ఉంది, దాని వల్ల మనమే నష్టపోతున్నాము. ఇప్పుడు ఈ రైతులు ఏం చేస్తున్నారంటే ఎకరాకు మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు 16 కేజీలు ఎకరాకు సెషన్ చేశారు, ఎకరాకు వెయ్యాలి అని. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా సార్? పత్తికి ఎల్లయ్య 2 మూటలేస్తే మల్లయ్య
5: 3 మూటలేస్తే
6: ఎంతవరకు అయితే భూమి తీసుకోగలుగుతుందో
5: అది పోటీ అన్నారు సార్. అక్కడ
6: అంతవరకే తీసుకుంటుంది,
5: వ్యాధులు అక్కడ అంటారు అన్నమాట. వాళ్ళు చూసి నేర్చుకోవడం ఎందుకు, అది ఎక్కువ ఇది పెడితే ఇంకో సంచేస్తే ఇంకోటి వస్తుంది.

0: కానీ భూమి సారవంతం కోల్పోతుంది.
1: ఆ విధంగా వెయ్యడం వల్ల భూమి ఏమైపోతుంది, గడ్డగట్టిపోతుంది. వర్షం వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో
0: వెళ్ళిపోతాయి
1: నీరు, భూమి సామర్థ్యము నీటిని పీల్చుకునే శక్తి తగ్గిపోతుంది. అందువల్ల భూమి గడ్డగట్టిపోయి ఎక్కువ వర్షం వస్తే భూమి మీద అంతా పారి వాగులు వారి మన భూమిలో ఇంకిపోయే సామర్థ్యం
2: తగ్గిపోతుంది.
1: అదే ఎరువులు ఈ ఘనజీవామృతాలు ఇస్తే ఆ పొలం చూడండి, ఈ పొలం చూడండి, అది గడ్డగట్టిన రాయిలాగుంటుంది, ఇది స్పాంజ్ బెడ్ లాగుంటుంది. మనం ఎన్ని నీళ్లు పోయిస్తున్నా అది ఇంకే స్వభావం ఉంటుంది. బెట్ట పెట్టిన అదే వర్షాలు అనుకున్న టయానికి రాకపోయినా ఒక 20 రోజులు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, పంట పండే కెపాసిటీ ఉంటుంది.
2: ఎందుకంటే భూమి పీల్చుకొని ఎక్కువ నీటి శాతం భూమిలో ఉంటది కాబట్టి ఎక్కువ తేమ
0: శాతం.
1: ఒక 4 ఇయర్స్ బ్యాక్ మనకు ఈ సంవత్సరం తామరపురుగు ఏ విధంగా వచ్చిందో 4-5 ఇయర్స్ బ్యాక్ జొన్నలో కత్తెర పురుగు వచ్చింది, ఎక్కువ శాతం వచ్చింది. మనము ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాము, ఇదే పద్ధతిలో దీన్ని నిర్మూలించాలి అని మేము ఇంకా కెమికల్ జోలి పోలేదు, పచ్చిమిర్చి కషాయం వాడి ఒక 2 సార్లు జీవామృతం స్ప్రే చేశాం సార్. కత్తెర పురుగు ఎంతైతే అంత తింటుంది, ఒగుడు తింటుంది, అంత తింటుంది, వచ్చే సుడిని మాత్రం తినలేకపోతుంది. అది జొన్నలో సుడియే మనకు మెయిన్ పాయింట్. ఆ సుడి పైకి వెళ్ళిపోతుంటే దాంట్లో నుంచి కంకి వస్తుంది, ఆ సుడిని తినలేకపోయింది. పూర్తిగా ఏమి ఒగుళ్ళు లేవు, ఒక్క దంటు మాత్రమే ఉంది. మా పొలంలోనే 3 ఎకరాలకు రాయచూడు జొన్నేస్తే 21 క్వింటం వచ్చింది. ఇదే ప్రకృతి వ్యవసాయం. అందరూ వచ్చి చూసి ఏం రాదు ఇంగ్లీష్ మందులు కొట్టండి అంటే కూడా నేను దాని జోలికి పోలేదు సార్, వద్దు మనం ఇదే చేద్దాం. నష్టం గాని మనకు పశువులు ఉన్నాయి, తినడానికి మేత వస్తే చాలు అంటే వాళ్ళు ఏమన్నారు, ఒగుళ్ళల్లో పోయినాయి ఆ దంటు ఏం చేస్తుంది అన్నారు అన్నవాళ్ళు. సరేలే మనం చేసేది ఏదో చేద్దామని చేసినాము. బ్రహ్మాండంగా అది పోయిన తర్వాత కొత్త ఒగుడు వచ్చింది, ఆ ఒగుడు పశువులకు బాగా ఫ్రెష్ గా వచ్చిన ఒగుడే సన్నగా వచ్చింది, దంటు సన్నగా వచ్చింది, సొప్పలాగే తిన్నాయి, మాకు మంచి పంట వచ్చింది. 3 ఎకరాలకే ఒక 70,000 లాగా పంట వచ్చింది.
0: ఒగుడు కూడా బాగా లేత ఉంటది, మందం ఉండదు, పతలా ఉంటది, తినేదానికి పసరము ఛాన్స్. మన వర్రన్నం ఎట్లా తింటామో, ఈ అన్నం ఎట్లా తింటామో, ఆయనానికి తీయడం మనకి ఎట్లుంటదో దాని కూడా పసుకు మందు కొట్టినే దానికి మందం వస్తుంది ఒగుడు. అదే ఈ మన మన కషాయాలతో చేసిన దానికి ఒగుడు పతలా వస్తుంది, లేత వస్తుంది, అప్పుడు నీటిగా తినేస్తాను.
1: మామిడిలో అంటే మనము జూన్ జూలైలో ప్రూనింగ్ అంత చేసుకోవాలి, కొమ్మలు కట్ చేసుకోవడం, ఆ విధంగా ఎరువులు వేసుకోవాలి. ఇంకా అక్టోబర్ నవంబర్ లో వస్తుంది పూతలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా జీవామృతము, పురుగు వచ్చిందంటే దశపర్ణి కషాయము, బ్రహ్మాశ్రము. మాకు ఫస్ట్ లో సమస్యలు లేవు సార్, ఒక 3 ఇయర్స్ నుంచి ఈ వెదర్ చేంజ్ ఒకటి, ఈ కెమికల్ ఫార్మింగ్ ఎక్కువ ఉంది ఆ ఏరియా, మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి. పండుగ సమస్య 2 ఇయర్స్ నుంచి ఎక్కువైతా ఉంది. పండుగ సమస్యకు పరిష్కార మార్గం అంటూ పూత వచ్చినప్పటి నుంచి ఒక లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం తప్ప, అవి పెట్టుకోవడము 20 రోజులకోసారి నెలకు ఒకసారి లోపల లూరు మార్చేయడము, ఆ విధంగా చేస్తే దాదాపు మనము జూన్ వరకు కాపాడుకోవచ్చు.
2: అంటే ఎలాంటి రసాయన మందులు కొట్టాల్సిన అవసరం లేదు.
1: రసాయన మందుల జోలికి అసలు పోకూడదు. ఓన్లీ మనం చేయాల్సింది పండుగకు మాత్రం లింగాకర్షక బుట్టలు. మామూలు గవర్నమెంట్ ఇస్తుంది, నేను కూడా దీని మీద ట్రైనింగ్ హైదరాబాద్ లో 3 రోజులు తీసుకుని నేర్చుకున్నాను, నేనే తయారు చేసుకుంటున్నాను. అది ఏ పంటకు వస్తుంది అంటే బీర, కాకర, జామ పండు అలాగే ఉంటుంది. సేమ్ పండుగ మామిడిలో ఏ విధంగా వస్తుందో జామలు అలాగే వస్తుంది. అది లాస్ట్ కు దేన్ని వదిలేలాగా లేదు సార్, కత్తెర పురుగులాగని. కాబట్టి దానికి విరుగుడు మార్గం అయితే ఏం లేదు. లింగాకర్షక బుట్టలు మనమైతే పూత దశలోనే పెట్టుకున్నామంటే 90% పండుగ నుంచి మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడునే సిచ్యుయేషన్ లో మార్కెట్ లో కొన్న వాళ్ళల్లా మేము పండ్లు తెచ్చుకున్నాము, పురుగులు ఉండయి, మీ దాంట్లో చూస్తాం మీకు కూడా పురుగులు ఉన్నాయేమో అంటే నేను అంటాను, పురుగులైతే లేవు, మీకు తీసుకొని తిని తిన్నాక డబ్బులు ఇవ్వండి, అట్లయితే ఏమొద్దు.
2: అంటే ఇప్పుడు వర్షం పడడం ఏంటంటే మరి పురుగులు వస్తాయనే చాలా,
1: అంటే మనం ముందు జాగ్రత్తగా లింగాకర్షక బుట్టలకు టాబ్లెట్ మార్చుకున్నాం కదా సార్. అది ఏ విధంగా వస్తుంది అంటే రాత్రి పగలు ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు లేవు. ఇప్పుడు మొన్న చిన్న తుఫాన్ లాగా వచ్చింది, మోడం వచ్చింది, అట్లాంటప్పుడు భారీగా అటాక్ అవుతుంది. ఇంకొకటి రైతుల తృప్తి ఏమి అంటే నీళ్లు ఫుల్గా వదలాలి అంటారు మామిడి.

0: ఫుల్గా వదలాల్సిన అవసరం లేదు. ఎంతవరకు మన డ్రిప్ ఉంది, డ్రిప్ ద్వారా పెట్టి చూడండి, పండు ఈగా ఆ లెవెల్లో ఉంటది. 90% మన కాల్వల ద్వారా పారించడం దాంట్లో 90% పండు ఈగ ఉంటే దీంట్లో 20% ఉంటది. మెయిన్ కారణం అది, అవగాహన లేక రైతులకు నీళ్లు దండిగా ఉన్నాయి. మనం చెట్టు చుట్టూ పాది చేసి దాన్ని ఎండో పెడితే కాయలు ఈ సైజ్ వస్తాయంటారే గాని, అది ఎప్పుడైతే తేమ శాతం భూమిలో ఎక్కువైందంటే పండుగ పోయి అక్కడ గుడ్డు పెడుతుంది. మనము పైన లింగాకర్ష బుట్ట పెట్టుకోము, దాని జీవితంలో 2000 గుడ్లను పెడుతుంది, 2000 పిల్లలను తయారు చేస్తుంది. దీని వల్ల పూర్తిగా నష్టపోతున్నాం. ఈ విధంగా మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం వల్ల, ఈ కషాయాలు స్ప్రే చేసుకోవడం వల్ల ప్రకృతి వ్యవసాయంలో పూర్తి స్థాయిలో మనం అరికట్టుకోవచ్చు సార్.
1: ఇంకొకటి అంటే మరి భూమికి సత్వ మందులు కూడా రసాయన మందులు ఎక్కువ పెడుతున్నారు, మరి ఈ ప్రకృతి వ్యవసాయం మీరు చేస్తున్నారు కదా, భూమికి ఎలాంటి మందులు పెడుతున్నారు, ఇంకోటి విత్తన శుద్ధి కూడా ఎలా చేసుకుంటున్నారు?
0: విత్తన శుద్ధి బీజామృతంతో చేస్తాం సార్. నాటిన 15 రోజుల వరకు భూమిలో గత జన్మ తాలూకు కంటే పోయిన పంట నుంచి వచ్చే భూమిలో వైరస్ తెగుళ్ల నుంచి కాపాడుకుంటాము. 15 రోజుల తర్వాత దాన్ని గమనించుకోవాలి. నెల వరకైతే సమస్యలు రావు, ముందే చూసుకుని. పత్తిలో అయితే దోమ 20 రోజులకు యెల్లో స్టిక్స్ పెట్టుకోవాలి, 35 రోజులకు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. మనము బోర్ ఉన్నట్లయితే జీవామృతము కాల్వల ద్వారా పారించుకోవచ్చు. మనకు మామూలు మెట్ట ప్రాంతంలో అయితే జీవామృతము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము స్ప్రే చేసుకుంటే ఘనజీవామృతం మటుకు మన దగ్గర ఎంత అవైలబిలిటీలో ఉందో అంత వేసుకుంటే అంత మనకు పూర్తి స్థాయిలో చేసుకోవచ్చు సార్. పూత దశలో కోడిగుడ్ల కషాయం అనే ఒకటి ఉంది సార్, ఆ కషాయం కొడితే ఎంతైతే మనకు 90% వరకు పూత డ్యామేజ్ కాకుండా కాయ ఇదవుతుంది. ఇప్పుడు కొత్తగా అది గులాబీ రంగు పురుగు ఒకటి వస్తుంది, ఆ గులాబీ రంగు పురుగు నుంచి కూడా మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం వల్ల వేపవి ఎక్కువ వాడాలి సార్. నూనెలు ఎక్కువ వాడాలి, వేప నూనె, కానియ నూనె, విప్ప నూనె, సీతాఫలం నూనె, దాంట్లో ఎక్కువ చేదు పదార్థం ఉంటుంది. ప్రతి నూనెలో చేదు పదార్థం ఉంటుంది, గ్రోత్ బాగా వస్తుంది, ఏ పురుగు వచ్చి మన పంటను నాశనం చేయాలి సార్. ఆ విధంగా మనం ఓన్లీ నూనెలతోనే పండించుకోవచ్చు సార్. ఒక 5 రకాలు, ఒకసారి నూనెలు స్ప్రే చేస్తాము, ఒకసారి బ్రహ్మాస్త్రం స్ప్రే చేస్తాము, ఒకసారి దాంట్లో కొద్దిగా పోషకాలు రావడానికి కోడిగుడ్లు కలిపి స్ప్రే చేస్తాం. ఇప్పుడు కోడిగుడ్డు తినండి అంటే ఏ విటమిన్ ఉంది దాంట్లో అని అంటున్నాం కదా, అదే పంటకు కూడా ఆ విధంగా పోషకాలు అందుతాయన్నమాట. ఏ విటమిన్, సి విటమిన్ అంటే బోరాను ఇట్లాంటి వల్ల అందుతాయి కాబట్టి దానివల్ల మనకు పూర్తి స్థాయిలో మనం పంట పండించుకోవచ్చు. ఘనజీవామృతం అయితే ఎక్కువ వేసుకోవాలి సార్. దీనివల్ల ప్రకృతి వ్యవసాయంలో చేసిన దానికి నాణ్యత ఎక్కువ ఉంటుంది, కాయ సైజు కానీ. తర్వాత పత్తి వస్తుంది కదా, బాగా తెల్లగా లావుగా, ఇలా బాగా చేసే వాళ్ళను ఇస్కాన్ వాళ్ళు కొంత మొత్తంలో తీసుకుంటున్నారు సార్. ఈ ప్రకృతి వ్యవసాయం చేసేదే తీసుకుంటున్నారు. ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మన శనగలు తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం దాదాపు వరవకల్లు మండలంలో ఒక 15 క్వింటాల దాకా తీసుకున్నారు సార్. ఇది మార్కెటింగ్ మనం ఎప్పుడైతే కల్పించగలిగినాము, ఇంకా ఎక్కువ భాగంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకొస్తారు.
2: మార్కెటింగ్ అనేది సపరేట్ లేదు, ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకున్నటువంటి దినుసులకు మార్కెటింగ్ అనేది లేదు. మనం ఎంతవైనా ఒక మార్కెట్ లో ఒక మూల గుచ్చుకుంటే అది మనకి ప్రజలకు కనపడదు. సపరేట్ ఒక మార్కెట్, ఈ మార్కెట్ ఆ మార్కెట్ అని పెట్టేస్తే దానికి మనుషులది ఎక్కువ ప్రాపర్టీ ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి మన పిల్లలకు వాళ్లకు కంటి చూపు కూడా కోల్పోకుండా అరికట్టేదానికి స్థాయికి తీసుకురావచ్చు.
0: ఇవన్నీ ఈ కెమికల్లో తినడం వల్ల ఈ షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు ఇటువంటి జబ్బులు చాలా వరకు వస్తున్నాయి. ఎలా అంటే ఇంటికో షుగర్ పేషెంట్, ఒక క్యాన్సర్ పేషెంట్, ఏదో ఒకటి, ఏదో ఒక జబ్బు. సరే అవి లేవా అంటే కీళ్ళ నొప్పులు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య జబ్బుల రూపంలో ఇబ్బందులు పడుకుంటూనే వ్యవసాయం చేస్తున్నాం అట్లా కూడా.
1: ఓకేనండి, మరి ఇప్పుడు పాడి పంట అన్నారు, మరి మరి మీకు పాడి ఉంది అంటున్నారు, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయంటారు?
0: ఇప్పుడు ఒక ఆవే ఉంది సార్, ఒక ఆవు, ఆవు దూడ ఉంది, గేదె దూడ ఉంది. ఆవు వల్ల మనకు ఎటువంటి నష్టం లేదు సార్. ఆవు పాలిస్తుంది, పెండిస్తుంది, ఆవు మూత్రము జీవామృతానికి, ఘన జీవామృతానికి
2: తయారు చేసుకోవడానికి
0: పనికి వస్తుంది.

0: ఇంకొకటి, ఇప్పుడు చాలా మటుకు రైతులు ఏమంటుంటారంటే వెన్న శాతం పెంచుకోవాలి, పాల దిగుబడి పెంచుకోవాలి. మరి ఈ పాల దిగుబడి పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు? వెన్న శాతం పెంచుకోవాలంటే
1: వెన్న శాతం పెంచుకోవాలంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు సార్. నవధాన్యాలు అంటే పిల్లి పెసర, అలసింద, మినుము, చిరుధాన్యాలు, కొన్ని సజ్జ,
0: కొర్రలు,
1: కొర్రలు ఇంకా అటువంటి చిరుధాన్యాలు, పప్పు జాతివి కొన్ని, కాయ జాతివి కొన్ని, మామూలు జొన్న, మొక్కజొన్న, ఇటువంటివి మంచి ప్రోటీన్స్. అంటే పశువులకు వేయాలి అంటే పిల్లి పెసర ఎక్కువ భాగం వేసుకోవాలి సార్. 75% పిల్ల పెసర వేసుకోవాలి, 25% మొత్తం అన్ని కలుపుకోవాలి. పశుగ్రాసం వేసుకున్నామంటే జన్ము కలపకూడదు సార్, జీనుగా జన్ము అవి కలుపుకోకూడదు. ఇవి వేసి మన 45 రోజులకు కోసేసినామంటే బాగా వెన్న శాతం వస్తుంది. అది పప్పు జాతి కాబట్టి దాంట్లో ప్రోటీన్స్ బాగుంటాయి, విటమిన్స్ ఉంటాయి. నేను వేసి చూసిన పద్ధతి అయితే నవధాన్యాలు వేయడం వల్ల దాదాపు రోజుకు మినిమం అంటే నేను ఏది తీసుకున్నా ఒక గేదె 10 లీటర్స్ ఇచ్చేది తీసుకుంటాను సార్. పప్పు జాతి పశుగ్రాసాలు వేయడం వల్ల 2 లీటర్ల పాలు అదనంగా పెరిగినాయి. దానివల్ల మనకు దానా కూడా అప్పుడు తగ్గించాలి సార్. మనము 3-4 రకాలు ఉంటాయి. సమ్మర్లో ఒరిగడ్డి, సొప్ప, కొద్దిగా పచ్చిగడ్డి వాడతాం. ఎందుకంటే మనకు పూర్తి స్థాయిలో అప్పుడు గడ్డి ఉండదు, దొరకదు కాబట్టి. అదే పచ్చిగడ్డి కాలంలో వేసినప్పుడు ఆటోమేటిక్ గా దానా తగ్గిస్తాం. ఇప్పుడు దానా రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి. 800 ఉండే తవుడు సంచి 600 ఉండేది దాదాపు 1400 పోయింది. ఆ విధంగా మనం ఇదే తవుడు, ఆ తవుడు పోయకుంటే పాలు ఇవ్వవు, ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా రాదు. దానికి అదనంగా ఇది ఇచ్చుకుంటూ పప్పు ధాన్యం అంటే మేము శనగెనుక అది పెడతాం. ఇప్పుడు ఈ పప్పు ధాన్యాలు వేయడం వల్ల శనగెనుక దానం మైనస్ చేయొచ్చు, మనకడ దానా ఖర్చు తగ్గుతుంది, పాల శాతం ఇంప్రూవ్ అవుతుంది. ఆ విధంగా ఒక పాడి గేదె మీద ఒక 1000 నుంచి 1500 వరకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఒక 1000 రూపాయలు దానా ఖర్చు తగ్గుతుంది నెలలో, ఒక 2000 రూపాయలు మనకు అదనంగా వచ్చినట్టే కదా. ఆ విధంగా చేసుకోవడం వల్ల మనకున్న దాన్నే, మనకు ఒక 4 గేదెలు ఉన్నాయనుకోండి, ఒక 1 దగ్గర పశుగ్రాసం కింద పూర్తిగా వదులుకు. మనం పంటేసినా అంత పంట వండిలేము సార్. పాడిలో ఉంది, కష్టపడే తత్వం ఉంటే పాలు, పెరుగు, నెయ్యి, వెన్న. వెన్న కూడా ఇప్పుడు ఆవు నెయ్యి ఉంది, 2500 రూపాయలు ఉంది. కష్టపడి తీసి ఇస్తే మార్కెట్లో కొనే వాళ్ళు దండిగా ఉన్నారు. తీసి ఇచ్చే ప్యూర్ ఆవు నెయ్యి అనేది ఎవరి దగ్గర లేదు. ఒక్కరిద్దరు చేస్తే అది ఎవరికి సరిపోదు. ప్రతి ఒక్క రైతు నాటు ఆవును పెట్టుకుని చేసుకుంటూ ఇటువంటి పశుగ్రాసాలు వేసుకుని కొద్దిగా దానాలు పెట్టుకుని పాలు ఇంప్రూవ్. ఇంకొక లక్షణం ఏముందంటే రైతులకు ఆడిస్తాయి నాటావులు అంటారు. పద్ధతిగా కొద్దిగా అలవాటు చేసుకున్నామంటే బాగిస్తున్నాయి సార్. అవి కూడా ఒంగోలు ఆవులే, 5-6 లీటర్లు ఇస్తున్నాయి. ఆ విధంగా చేసుకోవడం వల్ల మనము ఇలా పాడిది వస్తుంది, తర్వాత పంట వస్తుంది, అన్ని వచ్చినప్పుడే మనం నిలదక్కుని వ్యవసాయం చేసుకోగలం. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ జోలికి పోతే ప్రతిదీ పెట్టుబడే. ఇదే ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే ఒక మనుషులు చేసే కూలీ కెమికల్ కైనా ఒకటే, దీనికి కొంచెం ఎక్కువ పట్టవచ్చు. ఎందుకంటే ఇన్పుట్స్ తయారు చేసుకుంటాం కాబట్టి ఆడ ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు మేము మామిడి తోటకు ఎకరాకు 10,000 రూపాయలతో స్ప్రేయింగ్ అయిపోయింది. అదే కెమికల్లోకి వస్తే 50,000 రూపాయలు అయింది ఖర్చు వాళ్ళకు. సరే 50,000 పోతే పోయింది, లే పంటన్నా బాగా వచ్చింది అంటే ఈ సంవత్సరం తామర పురుగు దెబ్బతో 10% పంట. అది ఏ విధంగా ఉంటుంది తామర పురుగు అంటే అసలు కనపడదు సార్. ఇదేమో ఇంత గెల ఉంటుంది, వైట్ పేపర్ తీసుకుని ఈ విధంగా రాలగొడితే నల్లగా వస్తుంది, అదే గుర్తు. ఇంకా ఇది డ్యామేజ్ వచ్చిందంటే 2 రోజుల్లో నాశనం పూత. ఈ విధంగా నాశనం చేస్తుంది కాబట్టి మనం దాన్ని కషాయాల ద్వారా, ఎక్కువ కెమికల్స్ అవసరం లేదు సార్, చిన్న చిన్న చిట్కాలతోనే పూర్తిగా మనం చేసుకోవచ్చు సార్.
0: ఓకేనండి పద్మావతి గారు, మరి ప్రకృతి వ్యవసాయంలో మీకున్నటువంటి అనుభవాలను గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి. అలాగే మనతో పాటు మరో రైతు ఉన్నారు, రవి గారు. మరి వారి మాటల్లోనే వారి ప్రకృతి వ్యవసాయం గురించి మనం తెలుసుకుందాం. చెప్పండి రవి గారు, మరి ప్రకృతి వ్యవసాయంలో మీకున్నటువంటి అనుభవాలను గురించి.
2: సార్, ప్రకృతి వ్యవసాయంలో మాకు జొన్నలో దిగుబడి రానికి కత్తెర పురుగు కొద్దిగా ఎక్కువ శాతం మొదలవుతుంది సార్.
0: జొన్న సాగులో
2: దానికి మేము ఏం చేస్తామంటే కత్తెర పురుగు అరికట్టడానికి జీవామృతం తారు స్ప్రే చేస్తాం. దాని తర్వాత

0: అది ఒక రెండు మూడు సార్లు వాడించిన తర్వాత కంకి దశకు వస్తుంది మళ్ళీ. కంకి దశకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఆ కంకిలో మళ్ళీ చూస్తాం, దాన్ని చూసిన తర్వాత దానికి ఎట్లా ఉంది ఏం కథ అనేది తర్వాత అందులో లోపల కొంచెం బూజు తెగులు అటాటి ఏమన్నా ఉండే లోపల తీగ జాతి కంటికి పురుగు జాతి అట్లాంటి ఏమన్నా ఉన్నప్పుడు కూడా అజ్ఞాసం తయారు చేసి స్ప్రే చేస్తే కొంచెం దిగుబడి అరికట్టే అవకాశం ఉంది అనమాట. అది కానీ చేయకపోతే ఏమి జొన్న పంట అనేది ఊసే రాదు, ఒక దంటు మాత్రం మిగులుతుంది చేయకపోతే. చేసినా కూడా అవి ఆల్రెడీగా సన్నగా నన్ను ఉంటాయి, సరిగా వర్ష ప్రభావం బట్టి తక్కువనన్నా ఉంటాయి గింజలు. ఇది మనము అగ్నేశ్రం గానీ ఆల్రెడీగా అగ్నేశ్రం గానీ జీవామృతం ఫస్ట్ చేసినాం కదా, దాన్ని ఆల్రెడీగా బాగా కంకికి బాగా లావు వచ్చే దశకు వస్తుంది అనమాట. దాని వచ్చినప్పుడు మనము ఈ గింజ అనే శాతం కూడా మంచిగా లావు వస్తుంది, మంచిగా చూడడానికి లేత ఉంటుంది, తెలుపు ఉంటాయి. అప్పుడు మనము దాన్ని మార్కెట్ లో పెట్టడానికైనా మంచి అవకాశం వస్తుంది సార్. ఇది మన మన జొన్నకు సంబంధించినటువంటిది మేలుకొలుపులు.
1: మరి అలాగే జొన్న పంటలు కాకుండా మన పద్మావతమ్మ గారు చెప్పినట్టుగా భూమికి ఆమె రసాయన మందులు ఏం వాడటం లేదు.
0: అవును,
1: మరి మీ విషయంలో ఏమంటారు, మీకు పాడి ఉందంటారా?
0: మనకైతే పాడి ఇప్పటికీ లేదు సార్, ఉన్న వాస్తని చెప్పేస్తాం. బయట ఇప్పుడు అక్కడ అక్కడ మనకు షాప్ ఉంది, అక్కడ షాప్ ఉంది, ఆ షాప్ దగ్గర మనము ఇన్ని కిలోలని ఎకరకి ఎన్ని కిలోలు పడుతుంది ఏం కథ అనేది మాకు లెక్కేసి చెప్పేస్తారు అక్కడ. ఆ వాటి ద్వారా మేము సంచలకు తీసుకుపోయి మేము పైన దున్నిన దుక్కులలో మేము చల్లేస్తాం. చల్లేసిన తర్వాత మేము మళ్ళా ఆ వర్ష ఆధారాన్ని బట్టి మనము దాన్ని విత్తన శుద్ధి చేసుకుని వాళ్ళ తర్వాత ఆల్రెడీగా మేము దాన్ని ముందుకెళ్లే స్థాయికి తీసుకెళ్తాం. ఈ భూమిలో ఎరువులు మేము వాడాం, ఈ 28 అంట 3-10 ఏళ్ళు అంట అవల్ల వాడాం. ఎందుకంటే భూమి సారవంతం రేపొద్దున మళ్ళా పక్కన లాక పెట్టడానికి ఆస్కారం ఇయ్యదు, ఒక చక్క వెళ్ళిపోతుంది అది చెట్టు. ఇది వేసినామంటే కొంచెం పంగలు ఇస్తుంది, మనకు చూసేదానికి లేతగా చూపిస్తుంది. ఎవరన్నా విజిట్కి వచ్చినప్పుడు కూడా ఏమి వాడినారు మీరు రైతులు, ఇంత బాగా వచ్చింది అతల పక్కన ఇంత లేదు, మీకు దానికి వాళ్ళకు పోషకాలు ఏమేమి పెట్టారు మీరు అన్నదానికి దానికి మాకు ఒక ఇది ఒక ఇంపార్టెంట్ గా మేము వాడుకుంటాం సార్. ఆల్రెడీ మార్కెట్ అక్క దగ్గర షాప్ లో తీసుకుని మేము వాడుకుంటుంటాం.
2: నేచురల్ ఫార్మింగ్ లో ఎన్పిఎం షాప్ అని ఇది ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రము. మనము రైతు ముందుకొచ్చి మా దగ్గర పేడ ఉందంటే ఘనజీవామృతం తయారు చేపిస్తాము, లేదు అంటే మనం తయారు చేస్తాము షాప్ లో మన పొలానికి చేసుకుంటాము, ప్లస్ పక్క రైతులు అడిగినప్పుడు దాన్ని కిలో 12 రూపాయలు లాగా ఇస్తాము. మన దగ్గర పూర్తిగా ఎక్కువ శాతం లేదు, మన దగ్గర తక్కువ ఉంది అంటే మనకు ఇక్కడ గోశాల ఉంది, ఆ గోశాల దగ్గరకు వెళ్ళి ట్రాక్టర్లు ఒక 3-4 రైతులను అందరిని మోటివేట్ చేసినప్పుడు ఒక 5-6 ట్రాక్టర్లు 10 అన్నప్పుడు వాళ్ళు కొద్దిగా తగ్గిస్తారు. అక్కడ ఏమవుతుంది అంటే సార్, ఆవు పేడేస్తుంది, పాసు పోస్తుంది, తొక్కుతుంది, అది చాలా బాగా పవర్ఫుల్. ఇంకా దాన్ని తెచ్చుకొని ఘనజీవామృతంగా ఏ రైతు తెచ్చుకుంటాడో వాళ్ళ పొలంలోనే తయారు చేసుకోవడం, వాళ్ళ పొలంలోనే వేసుకోవడం, మనకు చెప్పడం వరకు లేదు మేము చేసుకోలేము మీరే చేసి ఇవ్వండి అన్నప్పుడు మనం చేసి ఇవ్వడం, దానికి తగ్గట్టు కాస్ట్ వేసుకోవడం, ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కషాయాలు కూడా అదే పద్ధతిలో లీటర్ 80, 100, 60 ఆ విధంగా. ఇప్పుడు మనము కెమికల్ లో ఒక స్ప్రేయింగ్ కొట్టాలి అంటే 3,000-4,000 అవుతుంది ఒక 5 ఎకరాలకు అనుకోండి, ఇదే వచ్చేసి 1,000 రూపాయలు అయిపోతుంది. అంత పూర్తి స్థాయిలో మనం స్ప్రే చేసుకున్నా కూడా ఒక రౌండ్ లో 1,000 రూపాయలు అయిపోతుంది.
1: ఓకేనండి. మరి ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, మరి మీరు యువ రైతులకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏమంటారు ప్రకృతి వ్యవసాయం గురించి? ఇప్పుడు చాలా మంది యువ రైతులు కూడా రసాయన
2: వస్తున్నారు, ఇప్పుడు మాకంటే పూర్తిగా ఇంకా ఈ కంప్యూటర్ కాబట్టి పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఈ రేడియో మాధ్యమాలు కానీ తర్వాత యూట్యూబ్ కానీ దీని గురించి చాలా మంది యువత ప్రకృతి వ్యవసాయంలోకి మంచి మంచి సాఫ్ట్వేర్స్ ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మంచిగా చెయ్యాలి, ముందు ప్రకృతి వ్యవసాయం చెయ్యాలి అంటే ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలి, సాధించాలా అనే తపన ఉండాలి.
1: వ్యవసాయం అంటేనే ఓపిక,
2: వ్యవసాయం అంటే ఓపికనే. ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది అంటే కొంచెం పని చేస్తాడు, అలా బండేసుకుని ఒక రౌండ్ వేసుకొని వచ్చే యువత ఉన్నారు, అది పక్కన పడేసి మన పట్టుదలతో చేయాలి. పట్టుదల కార్యదీక్ష ఉంటే ఖచ్చితంగా 100% ప్రకృతి వ్యవసాయంలో పూర్తి స్థాయిలో దిగుబడులు తీసుకోవచ్చు సార్.
1: ఓకేనండి. మరి పద్మావతి గారు, మరి రవి గారు, మరి ప్రకృతి వ్యవసాయంలో మీకున్నటువంటి అనుభవాలను గురించి చాలా చక్కగా మరి యువ రైతులకు కానీ వ్యవసాయం చేసేటువంటి రైతులకు కానీ చక్కటి సలహాలు

0: తెలియజేసినందుకు ఆకాశవాణి తరపున, అలాగే రైతు సోదరుల తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. పద్మావతి గారు, అలాగే రవి గారు.
1: మీరు ఇంతవరకు ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ రైతుల అనుభవాలు విన్నారు.

0: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 కు వస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అంశాన్ని గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
1: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలు, అలాగే సంస్కరణలను అమలు చేస్తుంది. ముఖ్యంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు తర్వాత ఈ రంగానికి మరింత ప్రాధాన్యత కలిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ సహకార రంగంలో ఏమున్నాయి అనే అంశం గురించి మనకు తెలియచేయడానికి శ్రీ బి సంజీవరెడ్డి గారు విచ్చేశారు. వీరు వరంగల్ జిల్లా సహకార అధికారి. మరి వీరిని అడిగి ఆ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సంజీవరెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్, మరి ఇప్పుడు వికసిత భారత దిశగా భారతదేశం పయనించడానికి అన్ని రంగాలు మరి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది. అట్లనే మరి ఈ సహకార రంగం అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పథకాలను దీంట్లో ప్రవేశపెట్టింది, వాటిని గురించి వివరిస్తారా?
2: సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ జూలై 2021లో ఏర్పాటు చేసింది సార్. సహకార రంగాన్ని పటిష్టంగా అభివృద్ధి చేసి ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజలకు అందుబాటులో సహకార సంఘాలు ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి సహకార సే సమృద్ధి సహకార ఉద్యమ అభివృద్ధికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేసింది సార్. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా సహకార రంగాన్ని ప్రతి నెలకు రివ్యూ చేయడానికి కానీ దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్.
1: ఈ సహకార రంగంలో ఇప్పుడు మార్కెటింగ్ అభివృద్ధి చేయాలన్నా, ఇప్పుడు రైతులకు ఆదాయ అభివృద్ధి చేయాలన్నా ఇట్లా ఏమేమి చర్యలు చేపడుతున్నారు?

కేంద్ర ప్రభుత్వం ఆలోచన మేరకు కేంద్ర మంత్రిత్వ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామీణ రైతుల అవకాశాలు పెంచి అభివృద్ధి చేయాలని, మెయిన్ ముందుగా బలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాటికి ప్రభుత్వం గ్రాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో 2 లక్షల మల్టీపర్పస్ ప్యాక్స్, ముఖ్యంగా ప్యాక్స్తో పాటుగా డైరీ ఫిషరీస్ ఏర్పాటు, అంటే అన్ని గ్రామాలను అనుసంధానం చేసుకుని ఒక 2 లక్షల సంఘాలు అదనంగా ఏర్పాటు చేయడం అని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించిన మోడల్ బైలాస్ మొత్తం ఏర్పాటు చేసి బైలాస్ని బహుముఖంగా సహకార సంఘాలు పనిచేయాలని చెప్పి దాంట్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందించే విధంగా, దాంట్లో కూడా ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్లు, జన ఔషధి, ఎరువులు, విత్తనాలు, ఎల్పిజి, మార్కెటింగ్ గిడ్డంగులు, ఇది అంటే అదేవిధంగా సాంకేతికంగా ముందుకు పోవాలని చెప్పి మోడల్ బైలాస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసం, తద్వారా ప్యాక్స్లో పారదర్శకత కోసం, రైతాంగానికి సత్వరంగా సమగ్రంగా సేవలు అందించడం కోసం దేశంలో 63,000

0: మార్కెటింగ్ గిడ్డంగులు ఇది అంటే అదేవిధంగా సాంకేతికంగా ముందుకు పోవాలని చెప్పి మోడల్ బైలాస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసం, తద్వారా ప్యాక్స్లో పారదర్శకత కోసం, రైతాంగానికి సత్వరంగా సమగ్రంగా సేవలు అందించడం కోసం దేశంలో 63,000 ప్యాక్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి సాంకేతికంగా ముందుకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 9,500 ప్యాక్స్ వైబ్రెంట్ ఎకనామిక్ ఎంటిటీస్ అంటే బలీయమైన ఆర్థిక సహకార సంస్థలు ఎదగాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్యాక్స్లో కూడా అన్ని రకాలుగా ఒక కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకొచ్చి ఫార్మేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది సార్. దీంట్లో వరంగల్ జిల్లాలో కిరా, వరంగల్, నర్సంపేట కూడా అందులో భాగస్వాములు కావడం జరిగింది. సంస్థాగత ఆర్థిక సపోర్టు కూడా అంటే NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా సంస్థాగత ఆర్థిక సపోర్ట్ ఇచ్చి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు, బ్రాండింగ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలతో పాటు ఆదాయం పెంచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయుష్మార్ సహకార నిధి అని చెప్పి ఒక 10,000 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సహకార సంఘాలని బలోపేతం చేసి ఆర్థిక అభివృద్ధి చేయాలని చెప్పి, అదేవిధంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రా కూడా సహకార సంఘాల ద్వారా డెవలప్ కావాలని చెప్పి హాస్పిటల్స్ కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, డెంటల్ కాలేజెస్ కానీ, డ్రగ్ స్టోర్స్ కానీ, ఇంకా మహిళా సహకార సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో మహిళలు అధికంగా ఉన్న సహకార సంఘాల్లో 1% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇచ్చి ఉమెన్ మెజారిటీ కోఆపరేటివ్స్కు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్లు అంటే ఇవాళ గోడౌన్ అంటే కొరత ఉందని చెప్పి దేశవ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ అని చెప్పి వరల్డ్ లార్జెస్ట్ డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఒక పథకం ద్వారా. దీని ద్వారా AIF అంటే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అని ఏర్పాటు చేసి ఇంకా ఇతర పథకాలు కూడా AMI కానీ PM CME కానీ ఇటువంటి పథకాలు ఏంటంటే వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రా వ్యవస్థాగతంగా ఏర్పాట్లు పెంచుకునే విధంగా స్కీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా నేషనల్ లెవెల్లో సహకార సంఘాలను డెవలప్ చేయాలని చెప్పి జాతీయ లెవెల్లో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ కానీ, విత్తనానికి కానీ, అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లో కానీ, ముఖ్యంగా గ్రామీణ రైతాంగానికి బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం కింద సేంద్రియ వ్యవస్థ అంటే ఆరోగ్యరీత్యా సేంద్రియ సహకార సంస్థలు ఉండాలని చెప్పి మౌలికంగా కేంద్ర లెవెల్లో కూడా ఒక పెద్ద సహకార సంస్థను ఏర్పాటు చేసింది. అదేవిధంగా సహకార వ్యవస్థ ద్వారా ఉత్పత్తులు ఏమైనా ఉంటే ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ అంటే సహకార సంఘం జాతీయ లెవెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విత్తన సహకార సంఘాలు కూడా జాతీయ లెవెల్ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్ ఉన్న అన్ని సంఘాలకు అనుసంధానం చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రత్యేకంగా ఇనిషియేటివ్స్ ఏంటంటే ఈ వ్యవస్థనే కాకుండా భారత ట్యాక్సీ అని చెప్పి ప్రజల సౌకర్యార్థం కోసం మొట్టమొదటిగా సహకార రంగంలో ట్యాక్సీ అంటే ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆదాయాలు డ్రైవర్కు నేరుగా వచ్చే విధంగా, ప్రయాణికులకు తక్కువ ధరలో సౌకర్యవంతంగా రక్షణ పద్ధతులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లే సహకార బ్యాంకింగ్లో కూడా EKYC ఏర్పాటు చేసి డిజిటల్ ఫ్రాడ్స్ జరగొద్దని చెప్పి సహకార రంగంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి నూతన జాతీయ సహకార పాలసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సహకార రంగ ప్రముఖులు 49 మంది ఎక్స్పర్ట్స్ని తీసుకొని సహకార సంఘాల అభివృద్ధి కోసం జాతీయ సహకార పాలసీ కూడా ఒకటి ముసాయిదా పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరలో అమల్లోకి వస్తుంది సార్. ఈ రకంగా దీంతోపాటు సహకార సంఘాలు ఒక 559 సహకార సంఘాలను తీసుకొని ఒక పోర్టల్ అంటే ఎలాంటి పోర్టల్ అంటే కొనుగోలుదారులకు పారదర్శకంగా కొనుగోలు చేయడం కోసం EGEM పోర్టల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ E-మార్కెటింగ్ ఈ రకంగా చేయడం ద్వారా ఏంటంటే కొనుగోలుదారులకు తక్కువ ధరకు వచ్చే విధంగా ప్లస్ పారదర్శకత ఉండే విధంగా అంటే మంచి కావలసిన వస్తువులు దొరికే విధంగా
1: అంటే అందులో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
0: ఎస్, EGEM పోర్టల్లో ఖచ్చితంగా ఏంటంటే జెమ్ పోర్టల్లో సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పోర్టల్ని కొనుగోలుదారులు డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యవస్థ మానవ వనరులను సహజ వనరులను ఉపయోగించుకోవాలంటే ఒక డేటాబేస్ అవసరం. కాబట్టి NCDN నేషనల్ అంటే జాతీయ సహకార డేటాబేస్ అంటే జాతీయ లెవెల్లో సహకార సంఘాల డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా మొత్తం అన్ని రకాల సహకార సంఘాలు సార్, ముఖ్యంగా వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే కాకుండా మహిళా సహకార సంఘాలు, ఎక్సైజ్, ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ, అదేవిధంగా డైరీ, ఇటువంటి అన్ని రకాల సంఘాలు, లేబర్ కాంట్రాక్టు, ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీస్ అన్ని బేస్ చేసుకుని ఏంటంటే డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. డేటాబేస్ వల్ల ఏంటంటే ఆ సంఘాలకు ఉన్న శక్తి ఎంత, ఆ సంఘాలను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, తద్వారా మనం కూడా మానవ వనరులను సహజ వనరులను వినియోగించుకోవాలి.

0: కొని ఏ రకంగా వ్యవస్థను డెవలప్ చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లా ఇవన్నీ కాకుండా ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే ఓ సహకార యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రిభువన సహకార యూనివర్సిటీ అని చెప్పి గుజరాత్లో ఉన్న ఆనంద్ పట్టణంలో ఆనంద్ వ్యవస్థ ఆల్రెడీ ఏర్పాటై ఉన్న వ్యవస్థని పటిష్టంగా ఒక సహకార యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సహకార విద్య కోసం జాతీయ ప్రాధాన్యత ఇచ్చి త్రిభువన సహకార విశ్వవిద్యాలయం అని పేరు పెట్టి ఇది ఏర్పాటు చేసిండ్రు, అమల్లోకి వచ్చింది సార్. తద్వారా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు అంటే గ్రామీణ ప్రాంతం వరకు సహకార విద్యని వ్యాప్తి చేయటం, సహకార చైతన్యాన్ని కూడా ప్రజల్లో నింపటం, తద్వారా సహకార స్ఫూర్తితోటి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది సార్.
1: అందులో మరి చేరాలంటే ఎట్లా?
0: దీనికి యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఒక చట్ట ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ చట్ట ప్రకారం యూనివర్సిటీ ఏర్పడ్డది కాబట్టి ఆ నామ్స్ మేరకు నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఖచ్చితంగా కొన్ని కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు ఏదైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులలో అవసరాన్ని బట్టి జాయిన్ కావచ్చు సార్. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు సార్.
1: ఇంకా అదొకటేనండి, ఇంకేమన్నా ముందు ఇంకెక్కడ వేరే చోట పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి?
0: కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సహకార వ్యవస్థను పటిష్టంగా డెవలప్ చేయడం కోసం, తద్వారా దేశ సంపదను సృష్టించడం కోసం ముఖ్యంగా గ్రామీణ పేదరైతాంగాన్ని, మహిళల్ని, రైతుల్ని వీళ్ళందరికీ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం, తద్వారా వీళ్ళని డెవలప్ చేసి భారతదేశాన్ని కూడా వికసిత భారత దిశగా బహుశా అభివృద్ధి చెందిన దేశంగా కూడా డెవలప్ చేయడానికి జీవో ఇనిషియేటివ్స్ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను సార్.
1: బాగుందండి. మరి మీరు సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ పి సంజీవ్ రెడ్డి గారితో పరిచయం ఉన్నారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా వదిలేసు.
0: ఇంకో 2 లక్షలు
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాక నుంచి సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.

ప్రవర్తన అద్దం లాంటిది, ప్రతి మనిషి ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. ఇది గోతి మహర్షి మాట.

0: ఆగస్ట్ చివరి కర్నూలు కేంద్రం. ఇప్పుడు తుంగభద్ర కథలు. ఇవాళ ఈ కార్యక్రమంలో ఎరుక శ్రీ కె విజయప్రసాద్ గారి కథానిక ప్రసారం అవుతుంది, వినండి.
1: లంకంత భవనం ముందు నిలబడ్డాడు నందకుమార్. ఆటోలో దిగిన అతను అటు ఇటు కాసేపు తచ్చాడాడు. భుజాన్ని తగిలించుకున్న సంచిని సర్దుకుని తనకు తాను ధైర్యం తెచ్చుకుని ముందడుగు వేశాడు. ముకుందరామగారు ఉన్నారా అడిగాడు అతను తలబడుతూ. గూర్ఖా అతని తీరిపార చూసి, అయ్యగారు లోపల ఉన్నారు, అలా లోపలికి పోయి కుడివైపు తిరగండి, అక్కడ ఒక ద్వారం ఉంటుంది. అతనికి గుర్తులు చెప్పాడు గూర్ఖా. లోనికి పంపించాడు. విశాలమైన హాల్లో ఒక టేబుల్, కొన్ని సోఫాలు, కొన్ని ఖరీదైన కుర్చీలు కనిపించాయి. టేబుల్ ముందు రివాల్వింగ్ చైర్లో ఒక ఆయన అడుగు తిరిగి కూర్చుని ఉన్నాడు. నిరసన జుత్తు కనిపిస్తున్నది. తను లోనికి వచ్చినట్లుగా పొడి దగ్గు తగ్గాడు అతను. రివాల్వింగ్ చైర్ గిర్రని వెనక్కి ఎదిగింది. నిశితంగా చూసి చేత్తో ఒక కుర్చీలో కూర్చోబెట్టి సాగ చేశాడు ఆయన. అతను కుర్చీలో కూర్చుంటూ అడిగాడు, మీరు ముకుందరామారావు గారు కదూ? ఆయన తల పంకించి, మీరెవరు అని అడిగాడు. నేను కుమార్ని, చతుర్వేదుల నందకుమార్ని. భాషా ప్రవీణ చేసిన తర్వాత ఉద్యోగం చేస్తూ తెలుగు ఎంఏ చేశాను. నందవరం స్కూల్లో మనిద్దరం కొన్నాళ్ళు కలిసి పనిచేశాం. తనని పరిచయం చేసుకున్నాడు నందకుమార్. ముకుందరామారావు బ్రుకుటి ముడిపడింది. గతంలోకి పయనించి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దాదాపు 40 సంవత్సరాల కిందటి మాట. మీకు కావాల్సిన చోటుకు బదిలీ ఇవ్వలేదని చెప్పి అలిగి ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత రియల్ ఎస్టేట్లో దిగినట్టు తెలిసింది. ఆ తర్వాత మీ సమాచారాలు తెలిపేవారు లేక నా బిజీ లైఫ్ వలన మీ గురించి వాకప్ చేయలేకపోయాను, అపరాధ భావంతో చెప్పాడు నందకుమార్. నాకు జ్ఞాపశక్తి తగ్గింది. మరి మీరు నాతో ఇప్పుడు టచ్లోకి ఎందుకు వచ్చారు? కళ్ళద్దాలు తుడుచుకుంటూ అడిగాడు ముకుందరామారావు. ఆ మాటకు నందకుమార్ తడబడ్డాడు. విషయాన్ని సూటిగా ప్రస్తావించడానికి మొహమాటపడి తలంచుకుని చెప్పాడు చిన్నగా, చిరకాల మిత్రులను కలుసుకోవాలనిపించి వీళ్ళు బట్టి కలుస్తున్నాను. ఓ ఐసీ, కాఫీ తాగుతారా అడిగాడు ముకుందరామారావు. ఇంట్లో తాగొచ్చాను, మీ ఆరోగ్యం బాగుందే అడిగాడు. పర్వాలేదు, ఇంతకీ నా అడ్రస్ ఎలా పట్టుకున్నారు? నా మధ్య మీ మనవడి ఫ్యామిలీ ఫోటో ఒక మ్యాగజైన్లో చూశాను, దాని కింద అందరి పేర్లు రాశారు, అప్పుడు గుర్తుపడ్డాను. ఆ మ్యాగజైన్ ఆఫీసుకు ఫోన్ చేసి మీ చిరునామా పట్టుకున్నాను. తన శ్రమ వివరించాడు. మీ మనవడి మూలంగా మీ అందరి కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తమయ్యాయి. సాగర్ ఒలింపిక్స్లో సంపాదించిన సిల్వర్ మెడల్ ద్వారా మీ అందరి స్థితిగతులు ఒక్క

రోజులు మారిపోయాయి. అతనిని అభినందిద్దామని వచ్చాను, నందకుమార్ చెప్పాడు. ముకుందరామారావు కళ్ళు మెరిశాయి. గర్వంతో అతని ఛాతి ఉప్పొంగింది. మా మనవడికి ఈరోజు కూడా కేంద్ర మంత్రి సన్మానం చేస్తున్నాడు, అది ముకుందరామారావు మనవడంటే, గర్వంగా చెప్పాడు. సార్, నేను ఒక్కసారి మీ మనవడిని ప్రత్యక్షంగా అభినందించవచ్చా? అడిగాడు నందకుమార్. ఆహా, మీ అదృష్టం, వాడింట్లో ఉంటే పిలిపిస్తాను అంటూ రామారావు సెల్ నొక్కాడు. ఆహా, మీ అదృష్టం బాగుంది, 10 నిమిషాల్లో బయటకు పోబోతున్నాడా, అయినా కలిసిపోతాట చెప్పాడు. గర్వంగా అతని గురించి ఇంకా చాలా చాలా చెబుతున్నాడు ముకుంద రామారావు. ఇంతలో ఖరీదైన సూట్లో ఒక 6 అడుగుల కండలు తిరిగిన అందగాడు చిన్న చిన్న నడకలతో అక్కడికి వచ్చాడు. తాతగారు ఎవరో వచ్చారని చెప్పారు, వారు వీరేనా? నేను ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నాను. మీ తాతగారు నాకు చాలా కాలం క్రిందటి ఆత్మీయ మిత్రుడు. నువ్వు సాధించిన విజయానికి తెలుగు తల్లి తరపున అభినందనలు తెలుపుదామని వచ్చాను, నవ్వుతూ చెప్పాడు నందకుమారు. కానీ నాదొక చిన్న వినవి, వినయంగా చెప్పాడు నందకుమారు. పెద్దవారు అలా అనకూడదు, చెప్పండి సాగర్ అడిగాడు. మీరు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు కాబట్టి మీ మాతృభాష అయిన తెలుగు కూడా కొంత సేవ చేయండి, తెలుగు తల్లి రుణం తీర్చుకో బాబు, నందకుమార్ చెప్పాడు. అవన్నీ మా తాతయ్య చూసుకుంటారు, నాకు టైం అయింది, బాయ్ బాయ్ అని వెళ్ళిపోయాడు సాగర్. చూశారా రామారావు గారు, మీ మనవడు మిమ్మల్ని అడగమన్నాడు, నందకుమార్ గొంతు సవరించుకుని చెప్పాడు. ఏ విషయం? ముకుందరామని అడిగాడు చికాగ్గా. అదే తెలుగు తల్లి సేవ గురించి. నాకు తెలిసి దసరాలో దుర్గమ్మ తల్లికి పూజలు చేస్తాము, ఈ కొత్త దేవుడు, అదే ఈ కొత్త దేవత తెలుగు తల్లి ఎవరబ్బా? ముకుందరామని కరుగ్గా అడిగాడు. నందకుమార్ ఆ మాటలకు మ్రాన్ పడిపోయాడు. కొన్ని సంవత్సరాలు తెలుగు టీచర్గా పనిచేసిన మీకు నేను తెలుగు తల్లి గురించి చెప్పాలా? విస్మయంగా అడిగాడు. చెప్పొద్దు, కానీ నువ్వు ఏం సేవ చేస్తున్నావు? ఏకవచనం ప్రయోగించాడు ముకుందరామారావు కొంచెం హీనంగా చూస్తూ. తెలుగు భాష గురించి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాను, అడపా తడపా ఉపన్యాసాలు ఇస్తున్నాను, తెలుగు భాష ప్రాశస్త్యం గురించి కవితలు వ్యాసాలు కథలు రాస్తున్నాను, మా ఊళ్ళో తెలుగు తల్లి విగ్రహం స్థాపించాను, పండుగలకు పబ్బాలకు విద్యార్థులకు తెలుగులో వ్యాసాలు ఉపన్యాసాలు కవితల పోటీలు నిర్వహిస్తున్నాను, వివరించాడు తన భాషా సేవ గురించి నందకుమార్. ఏం ఒంటిలింగం సొంటి కొమ్మువా, ఇంకేం పని పాటలేవా, ఈ కార్యక్రమాల పేరు చెప్పి ప్రజల నుండి చందాలు దండిగా దండుకుంటున్నావా, ఈ అంత వెనకేసావేంటి? వ్యంగ్యంగా అడిగాడు ముకుంద రామారావు. వెనకేసుకోవడమా, ఎంత పోగొట్టుకున్నానో నా కుటుంబ సభ్యులను అడిగితే చెబుతారు. నిక్షేపం లాంటి స్థలాలు అమ్ముకున్నాను, ఇప్పుడు వాటి విలువ ఎంతో తెలుసా? 5 కోట్లు దాటింది. చేతులలో పైసలున్నంతకాలం ఏ కార్యక్రమానికి ఎవరిని అడగలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని చేతులు ముడుచు కూర్చుంటే తెలుగు తల్లి సేవ చేయలేనని చెప్పి చేతకానివాడిని అవుతామని చెప్పి బాధపడుతున్నాను, అందుకే కొంచెం బాధగా చెప్పాడు నందకుమారు. నీలాంటి వాడిని చేతకానివాడు అంటారు, స్వామి కార్యం స్వకార్యంలాగా ఏ పని చేసినా కొంత వెనకేసుకోవాలి, సలహా ఇచ్చాడు ముకుంద రామారావు. ఛీ, ఇన్నేళ్ళు చేశాను నిస్వార్థంగా, ఇంకెంతకాలం బ్రతుకుతాను, నన్ను ఇలా వెళ్ళనివ్వండి చాలు. తెలుగు తల్లిని నమ్ముకుని బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నా నమ్ముకుని చెడిపోతున్న వాడిని నేనేనని నాకు తెలిసిన వాళ్ళు నా వాళ్ళు నాకు కితాబులు ఇస్తూ ఉంటారు, అయినా పర్వాలేదు, నా కొడుకులు కూతుళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతున్నారు, నందకుమార్ చెప్పాడు. ఇప్పుడు నాకు గుర్తొస్తున్నది, నేను నా టీచర్ ఉద్యోగం రిజైన్ చేసి రియల్ ఎస్టేట్లో దిగడం మంచిదైంది, కోట్లు వెనకేసుకున్నాను, కానీ నువ్వు దానిలోనే కొనసాగి రిటైర్ అయిపోయి ఉంటావు కదూ, ముకుందరామని అడిగాడు. కానీ నేను అలా అనుకోవడం లేదు, నేను పాఠాలు చెప్పిన వేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుని బాగుపడ్డారు, ఆ తృప్తి చాలు నాకు. నా శిష్యుల్లో చాలామంది కవులున్నారు, అవధానులున్నారు, అమెరికా పోయినా మన తెలుగు సంస్కృతిని అనుసరిస్తున్నావు అన్నారు, నందకుమార్ చెప్పాడు. కానీ నీ శిష్యుల్లో కానీ నీ సంతానం కానీ ఒక్కరన్నా మా సాగర్లాగా అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ కొట్టారా? చూడు, ఒక్క మెడల్ కొడితే చాలు వాడికి ప్రభుత్వం బ్రహ్మరథం పడుతుంది, రా పక్క గదిలో వాడి సన్మానం ఫోటోలు ఉన్నాయి అంటూ ప్రక్క గదిలోకి దారితీశాడు. సాగర్ను సన్మానిస్తున్న ప్రధాని ఫోటోలు, సాగర్గా పాల్గొన్న పోటీల ఫోటోలు వగైరా ఉన్నాయి. చూడు నందకుమార్, ఇప్పుడు చెప్పు, నువ్వు కానీ నీ శిష్యులు కానీ ఎన్ని జన్మలు ఎత్తితే ఇలాంటి అవార్డులు సన్మానాలు పారితోషికాలు అందుకోగలరు? ఈ 2 నెలల్లో మా వాడికి కనీసం 50 కోట్ల ఆదాయం వచ్చింది, ఇప్పటికన్నా నీ తెలుగు తల్లి సేవా పిచ్చి వదులుకుని నీ శిష్యుల్ని పిల్లల్ని లేదా మనవళ్లను మనవరాళ్లను
క్రీడలకు మళ్లించు.

పది తరాలు లోటు లేకుండా సుఖంగా బ్రతుకుతారు. భాషను సాహిత్యాన్ని నమ్ముకున్న వాడు దుమ్ములో కలిసిపోతాడు. ఆ విషయం నా చిన్ననాడనే గ్రహించి నేను భూములు వ్యాపారం చేశాను. కానీ దానికంటే క్రీడలు నమ్ముకోవడం మంచిదని నాకు ఇప్పుడు తెలిసింది. పేరుకు పేరు, కావలసినంత ధనం, కోరుకున్న పెద్ద ఉద్యోగం లభిస్తాయి. గీతోపదేశం చేశాడు ముకుందరామారావు. ఆ మాటలతో నందకుమార్కు ఆవేశం పిలుపెక్కింది. ముకుందా, ఈ క్రీడల విజయాలు తాత్కాలికం, క్షణికం. రాజకీయ లబ్ధి కోసం పోటీలు పడి క్రీడాకారులను ధనంలో సన్మానాల్లో ముంచెత్తారు. కానీ ఓ 5 ఏళ్ళు గడిస్తే ఆ కీర్తి కిరీటాలు అందుకున్న క్రీడాకారులను ప్రజలు మర్చిపోతారు. వీరెవరూ చరిత్రగతిని మార్చలేరు. కానీ సాహిత్యకారులు కానీ కవులు కానీ చరిత్రను మలుపు తిప్పడమే కాకుండా చరిత్రలో తమకంటూ ప్రత్యేక పుటలను సృష్టించుకుంటారు. మన UNO నివేదిక ప్రకారం అంతరించబోయే భాషలలో తెలుగు కూడా ఒకటి. నీలాంటి వారుంటే తెలుగు 1 సంవత్సరాల్లో మృత భాషగా మారిపోతుంది. భాష అంటే కేవలం భాష కాదు, అది ఒక జాతి, ఒక సంస్కృతి, ఒక ఆచారం, తరతరాల చరిత్ర, తరతరాల సాంప్రదాయాలు. దేశ భాషలలో లెస్స అని శ్రీకృష్ణదేవరాయలచే కీర్తించబడిన మన మధురమైన తెలుగు భాష, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పొగడబడిన అతి ప్రాచీన తెలుగు భాష, అజంతమైన తెలుగు భాష, పద్య సౌరభం, అవధాన సుగంధం కలిగిన ఏకైక భాష మన తెలుగు భాష. ఎంతో బాధగా చెప్పాడు నందకుమార్. ఈ శృతి అంతా ఎందుకు కానీ, ఇంతకు నీకేం కావాలో చెప్పు, విసుగ్గా అన్నాడు ముకుందరావారు. అదే వస్తున్న మన తెలుగు ప్రబంధాలను, కావ్యాలను నేటి తరం వారికి సులభంగా అర్థమయ్యేట్లుగా వాటికి ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, వ్యాఖ్యలు, వ్యాఖ్యలు అన్నీ, అవి కాలానికి ఎలా నిలిచాయో, వాటిలోని సొగసులు ఏమిటో అన్నీ కష్టపడి రాశాను. కానీ వాటిని ప్రచురించడానికి ఏ పబ్లిషరు పూనుకోవడం లేదు. అందుకని నేనే వాటిని ప్రచురించి ప్రజలకు అందుబాటులో తీసుకోవద్దామని సంకల్పించాను. ఇందులో లాభం ప్రశ్న లేదు. ఇవి తెలుగువాడు చదివి మన భాష గొప్పదనం తెలుసుకుంటే చాలు. ఈ వయసులో నేనే చందాలు వేసి ప్రచురించదలుచుకున్నాను. కానీ దానికి నీ వంటి దాతల సహకారం లభించాలి. బాగా ఉన్నవాడివన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ దయ, నీ మనవడ దయ, సూటిగా చెప్పాడు. ముకుందరావు మొహంలో చిరునవ్వు కదలాడింది. సరేలే, ఇంత కష్టపడి వచ్చావు, నీ బడ్జెట్ ఎంత? కనీసం 50 లక్షలు అని అంచనా వేశాను. ఓకే, నా చందా 500 రాసుకో, దర్పంగా చెప్పాడు ముకుందరామారావు. అరే, నిన్ను కలవడానికి వచ్చిందానికి నాకు 700 ఖర్చు అయింది. మీ స్టేటస్కు 500 చాలా తక్కువ, నందకుమార్ నిరుత్సాహంతో చెప్పాడు. సరే, 1000 రూపాయలు, అంతకుమించి నేను ఇవ్వను, తిరస్కారంగా అన్నాడు ముకుందరామారావు. బహుశా దీంతో నాకు కొంత మిగులుతుందని మీలాంటి వాళ్ళు అనుకోవచ్చు. లేదా నా సేవను మెచ్చి ప్రభుత్వం ఏ బిరుదో ఇచ్చి ఘనంగా సత్కరిస్తుందని భ్రమపడవచ్చు. కానీ ఇవేవీ కావు. పొరుగు రాష్ట్రాలలో అక్కడి ప్రజలు, ప్రభుత్వం తమ భాషా సంస్కృతుల ఉద్ధరణ కోసం ఎంత కష్టపడుతున్నాయో పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది. అటువంటి స్పందన తెలుగు వారిలో ఎందుకు కరువైందని. కానీ ఏ పని చేయాలన్నా డబ్బులతో పని. మన సగటు ప్రజలు తినడానికి, తాగడానికి ఎంతైనా ఖర్చు పెడతారు. కానీ భాషా సేవ అంటే జేబుల్లోంచి రూపాయి తీయలేరు. అందుకే మనం మన భాష ఇలా వ్యవహరిస్తున్నాము, బాధపడుతూ చెప్పాడు నందకుమార్. ముకుందరావు మొహం ముడుచుకున్నాడు. కాసేపు తలబట్టుకున్నాడు. ఇంకోసారి రా, ఆలోచించాలి అంటూ తిరస్కరించాడు. నందకుమార్ నిరాశగా ఆ గది నుండి బయటకు నడిచాడు. ఇంతలో మృదువుగా ఒక స్త్రీకంఠం వినిపించింది. అన్నయ్య గారు అంటూ అటువైపు చూశాడు. ఇంకో గదిలోంచి ఒక పెద్ద ముత్తైదో బయటకు వచ్చి పిలిచింది. మంత్రబద్ధుడిలాగా అటువైపు నడిచాడు. అన్నయ్య గారు, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ స్నేహితుడి భార్యను, సీతను. నాకు ఇంకా మీరు మా వారు కలిసి ఉద్యోగం చేసిన రోజులు గుర్తున్నాయి. ఆ సీతమ్మా, బాగున్నావమ్మా, నన్ను గుర్తుపట్టేందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని మా వారు బాగా విసిగించినట్లున్నారు కదా. ఆయనకు అల్జీమర్స్ వ్యాధి వచ్చింది. ఆయన మన భాషా సంస్కృతులను, తెలుగు తల్లి పట్ల బాధ్యతను మర్చిపోయారని చెప్పింది. హఠాత్తుగా ఆమె తన మెడలోంచి 2 పేటల గొలుసు, చేతికున్న గాజులు తీసి అతనికి అందించింది. ఆమె చర్యకు అతను నివ్వెరబోయాడు. అన్నయ్య గారు, ఇవి తీసుకోండి, ఏదో నాకు తోచినంత సేవ మా తెలుగు తల్లికి చేద్దామని ఇస్తున్నాను, బ్రతిమాలతో చెప్పింది. కానీ చెల్లమ్మా, నీ భర్తకు తెలియకుండా ఇలా ఇస్తే నీ కాపురంలో చిచ్చురేగదు, వద్దు తల్లి వద్దు, తిరస్కరించాడు. ఇవి మా పుట్టింటి వారు నా పెళ్లిలో పెట్టినవి. ఆయన చేయించిన తర్వాత బీరువాలో దాచుకున్నాను. వాటిపైనే ఆయన పెత్తనం, వీటిపైన లేదు. అందుకనే సంతోషంగా ఇస్తున్నాను అన్నయ్య, చెప్పింది. బ్రతికి ఉండగా నాకు తృప్తి ఉండాలిగా. తెలుగు తల్లికి నాకు చేతనైన సేవ చేసిన ఆనందం, తృప్తి నాకు మిగల్లి అన్నయ్య, అర్థించింది. ఇంత పెద్ద రాతి భవనంలో అందరూ రాత్రుల్లాగా మారిపోయారు.

0: అన్నాను. కానీ రాతిగా మారకుండా నాతిగా నీ అస్తిత్వాన్ని కాపాడుకున్నావు చెల్లెమ్మ, మెచ్చుగోలుగా అన్నాడు. అన్నయ్య, మాతృభాష గురించి ఆరాటం మా మాతృమూర్తులకే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆచార వ్యవహారాల గురించి పట్టుదల మగవారి కంటే ఆడవారికి ఎక్కువ ఉంటుంది. అందుకే నా ఈ స్త్రీధనం స్వీకరించి తెలుగు తల్లి సేవకు వినియోగించి నన్ను ధన్యురాలి చేయండి. ఇవి లేకపోయినా నేను బ్రతకగలను, కానీ రేపు నా భాష నా సంస్కృతి చనిపోయిన తర్వాత నా జీవితం వృధా. సీత ఎంతో ఆర్తితో చెప్పింది. నందకుమార్ ఆమె తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించాడు. ఆమె ఇచ్చిన నగలను కళ్ళకద్దుకుని సంచిలో వేసుకున్నాడు. తల్లి, అందరూ నీలాగా నగదు సహాయం చేయవలసిన అవసరం లేదు, కానీ వారి సమయంలో కొంత భాగాన్ని తెలుగు నేర్పడంలో, తెలుగు గొప్పదనాన్ని వ్యాపింపజేయడంలో వెచ్చిస్తే చాలు. ముఖ్యంగా తమ పిల్లలకు పట్టుబట్టి తెలుగు రాయడం చదవడం నేర్పించి మన ఆచార వ్యవహారాల పట్ల ఆసక్తి కలిగితే చాలు, నందకుమార్ చెప్పాడు. అవునన్నయ్య, అలా చేయకపోవడం వల్లనే కదన్నయ్య మన పిల్లలకు తెలుగు రాకపోవడం, మన సంస్కృతి పట్ల గౌరవం తగ్గిపోవడం, బాధగా చెప్పింది సీత. నిజం తల్లి, చాలామంది తెలుగువారు తమ బిడ్డల్ని విదేశాలకు పంపించి డాలర్లు పిండుకుంటే ఘనంగా ఉంటుందని భ్రమపడుతున్నారు. కాగా మన ఘనమైన ప్రాచీన సంస్కృతిని విస్మరించి ధనమే ప్రధానం అనుకుంటున్నారు, కానీ వృద్ధాప్యంలో దాని విషమ ఫలితాలను అనుభవిస్తున్నారు అంటూ భారంగా కదిలాడు నందకుమార్. సీతమ్మ తల్లి వీట్కోలిచ్చింది.
1: మీరింతవరకు ఎరుక శ్రీకే విజయప్రసాద్ గారి కథానిక విన్నారు. ఇంతటితో తుంగభద్రలు తుంగభద్ర కథలు కార్యక్రమం సమాప్తం.

ఒక వెలుగు ఇంకొక ప్రమిదను వెలిగించినట్టు ఒక మంచి మాట మరొకరి జీవితానికి బాట వేస్తుంది. ఆకాశంలో మెరిసే నక్షత్రం కాకపోయినా పర్లేదు, ఒకరి గుండెల్లో నిలిచే ఆశాకిరణమైతే చాలు.

కాదు. కష్టంలో ఉన్నవారికి నేనున్నాను అని కొండంత అండను ఇవ్వటం, కంటికి కనిపించే ధనం కంటే నైతిక బలాన్ని ఇవ్వటం చాలా గొప్ప సహాయం. ఒకరి భయాలను తొలగించి వారి ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపడమే అసలైన మార్గదర్శకత్వం.

నడవటానికి దారిలేక తడబడుతున్న ఒకరికి దారి చూపే నక్షత్రంలా మారడం అతి ముఖ్యం. సమాజంలో లోపాలను ఎత్తి చూపడం చాలా సులభం, కానీ ఒకరి జీవితంలో ఉన్న చీకటిని తరిమేసే చిన్న వెలుగ్గా మారటం చాలా గొప్పదైన విషయం.

మనం ఒకరికి ఇచ్చే సరైన నైతిక బలం లేదా మార్గదర్శకత్వం అనేది ఈరోజు మనం నాటే ఒక చిన్న విత్తనం లాంటిది, రేపు అది ఒక పెద్ద వృక్షమై ఎంతోమందికి నీడనిచ్చే మహావృక్షంలా మారుతుంది.

సాధారణంగా జీవించటం అందరూ చేస్తారు, కానీ ఒకరి జీవితంలో ప్రత్యేకమైన ఆ ఒక్కరిగా జీవించటమే అత్యుత్తమమైన మార్గం.

మీరు ఎవరికైనా మార్గదర్శిగా మారినప్పుడు మీరు కేవలం వారి భవిష్యత్తును మాత్రమే కాదు మీ ఆత్మను కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నట్టు

నువ్వు గెలవగలవు అని నువ్వు నమ్మడం ఒక ఎత్తైతే, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని ఇంకొకరు నీ భుజం తట్టడం కొండంత బలాన్నిస్తుంది.

నీ నీడలో ఇంకొకరు విశ్రమించినప్పుడు నీ జీవితానికి ఒక పరిపూర్ణమైన అర్థం లభిస్తుంది. మరి ఇంతటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఉత్తర మాసిడోనియా దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ యువత ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నీటి ప్రశ్నపత్రాల లీకేజీ సహా పలు అంశాలపై విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కంటెంట్ క్రియేటర్స్ ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించింది. ఇక వార్తల వివరాలు. భారత్ ఉత్తర మాసిడోనియా దేశాలు ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవాన్ని ఆధారంగా చేసుకుని తమ స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఉత్తర మాసిడోనియాకు ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ ఐటీఈసీ కార్యక్రమం కింద అందించే శిక్షణ అవకాశాల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్టు, ఇందులో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన కోర్సులు కూడా ఉంటాయని రాష్ట్రపతి ప్రకటించారు. ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రాజధాని స్కోప్జే నగరంలో ఆ దేశ అధ్యక్షురాలు గోడానా స్కిల్జనోస్కా డావుకోతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఇరుదేశాలు ద్వైపాక్షిక సహకారంలోని అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్టు తెలిపారు. వాణిజ్యం పెట్టుబడులను మరింత ప్రోత్సహించడంతో పాటు ఐటీ ఆధారిత సేవలు, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఔషధ తయారీ, వస్త్ర పరిశ్రమ, బయోటెక్నాలజీ, పర్యాటకం, ఆతిథ్య రంగం వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించినట్టు రాష్ట్రపతి తెలియజేశారు.
1: हम व्यापार और निवेश को बढ़ावा देने तथा अपने बिजनेसेस के बीच घनिष्ठ सहयोग को प्रोत्साहित करने पर सहमत हुए. आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स, टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. सस्टेनेबल डेवलपमेंट को बढ़ावा देने के लिए कई अंतर्राष्ट्रीय पहल शुरू की है. इंडिया नॉर्थ मैसेडोनिया बिजनेस फोरम इन विषयों के लिए एक अच्छा प्लेटफॉर्म प्रदान करेगा.

0: దేశవ్యాప్తంగా భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వకుండా అన్ని వర్గాల భాగస్వామ్యులు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో ప్రమేయమున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ యువత ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంటు హౌసు ప్రాంగణంలో మంగళ్ మిలాన్ పేరిట ఈరోజు నిర్వహించిన ఎన్డీఏ కూటమి పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాత్రికేయులకు వెల్లడించారు. నీటి ప్రశ్నాపత్రాల లీకేజీపై సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారని తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు జైలులో ఉన్నారని ప్రధాని వెల్లడించినట్టు చెప్పారు.
1: नीट के एग्जाम के बारे में आदरणीय प्रधानमंत्री जी ने कहा है, पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया, 13 लोगों को अरेस्ट करके जेल में डाल दिया गया है. री एग्जामिनेशन नीट का प्राथमिकता दिया गया. पेपर लीक सिर्फ एक राज्य का मामला नहीं है, जो लोग इस धंधे में इन्वॉल्व है, जिन्होंने पाप काम किया है, उनको सजा देने के लिए सब एकजुट होना चाहिए. ये कोई दलगत राजनीति का विषय नहीं है, ये देश का विषय है. सिस्टम काम जो अभी कर रहे हैं उसमें भी सब मिल करके करें.
0: ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పలు కీలక బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ కూటమి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశానికి సేవ చేయటం, దేశ భవిష్యత్తును పరిరక్షించటం, యువత సంక్షేమం కోసం పనిచేయటం ప్రతి పార్లమెంటు సభ్యుడి బాధ్యత అని కిరణ్ రిజిజు అన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ తీర ప్రాంతంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో 4 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ రష్యా ఛార్జ్ డి అఫైర్స్ వ్లాదిమిర్ లడనోవాకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా మారుతుందని రష్యా దౌత్యాధికారికి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి దాడుల కారణంగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రష్యాకు తమ ఆందోళనను తెలియజేయాలని స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం సహా పలు అంశాలపై విపక్షాలు చేపట్టిన నిరసనలతో పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆందోళన చేపట్టారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు కూడా సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ ఆందోళనల మధ్య పార్లమెంటులోని వివిధ కమిటీలకు సభ్యుల ఎన్నికకు సంబంధించిన తీర్మానాలను సభ చేపట్టింది. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ మధ్యలోకి వెళ్లి నినాదాలు చేయడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. 2 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సైకియా ఆందోళన చేస్తున్న సభ్యులను పలుమార్లు హెచ్చరిస్తూ సభ సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. అయినా విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో లోక్సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇదే తరహా పరిస్థితి కొనసాగింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు కేంద్ర మంత్రులు తమ తమ శాఖలకు సంబంధించిన పత్రాలను సభ ముందు ఉంచారు. అనంతరం ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేకు తన అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఇవ్వగా నిన్న న్యూఢిల్లీలో నీట్ అంశంపై జరిగిన నిరసనల గురించి ఆయన మాట్లాడారు. అయితే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య నినాదాలు కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత విపక్షాలు నినాదాలు కొనసాగించడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఈ ఏడాది జూన్ 30 నాటికి 288 గిగావాట్లకు చేరిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ

0: సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన ఈరోజు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రస్తుతం దేశంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం 162 గిగావాట్లకు పైగా ఉందన్నారు. అలాగే పవన విద్యుత్ సామర్థ్యం సుమారు 58 గిగావాట్లు, జల విద్యుత్ సామర్థ్యం 57 గిగావాట్లు, బయోపవర్ సామర్థ్యం 11 గిగావాట్లకు పైగా ఉందని వెల్లడించారు. 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు దేశం పునరుత్పాదక ఇంధన రంగంలో సుమారు 46 బిలియన్ డాలర్ల మేర ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు వచ్చాయని శ్రీపాద్ యశో నాయక్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను ఈరోజు ప్రారంభించింది. వేవ్స్ ఓటీటీలోని మై వేవ్స్ వేదికపై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా కంటెంట్ క్రియేటర్స్ తమ జిల్లాల ప్రత్యేకతలు, సాంస్కృతిక వారసత్వం, విశిష్ట కథనాలను ప్రతిబింబించే తక్కువ నిడివి వీడియోలను రూపొందించి పంపించాలని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఉత్తర మాసిడోనియా దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ యువత ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

శ్రోతలు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 9:15 స్పాట్లైట్, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం. హలో,
1: హలో
0: కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో కర్నూల్,
0: చెప్పండి మీ పేరండి.
1: నా పేరు పద్మావతి అమ్మ.
0: ఎక్కడి నుంచి అండి?
1: కర్నూలు నుంచి అమ్మ.
0: కర్నూలు నుంచి. ఓకే అండి, మరి ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు పాట?
1: ఏను మాధవ్ అన్న పాట అమ్మ.
0: సినిమా పేరు ఏదండి?
1: నేనున్నాను.
0: ఓకే అండి,
1: పేర్లు చెప్తున్నామా?
0: చెప్పండి.
1: కేతను, లిఖిత.
0: ఓకే అండి.
1: చరణు, భవేష్.
0: ఓకే అండి, మీ అందరి కోసం పాట చేస్తుంది, వినిద్దామా?
1: బాయ్ అమ్మ.
0: ఓకే అండి, బాయ్.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో మేడం, నమస్కారం. మేడం
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి అండి?
1: మేడం
0: బాగున్నానండి.
1: పెద్దకొత్తపల్లి మండలం సాతాపుల గ్రామం. మేడం లక్ష్మయ్య అని మాట్లాడుతున్నాను.
0: లక్ష్మయ్య గారు చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వింటారని పాట?
1: మేడం నాకు బిజ్జవాడ బెబ్బులి సార్. మేడం బిజ్జవాడ బెబ్బులి.
0: బిజ్జవాడ బెబ్బులి
1: కృష్ణది
0: బిజ్జవాడ. ఓకే అండి. అందులో
1: రాజా మహారాజా అని కూడా, రాణి మహారాణి రాజరాజా ఉంది మేడం.
0: అవునండి, రాణి మహారాణి.
1: అప్పటికాలి మేడం.
0: ఓకే అండి, మీకోసం పాట చేస్తుంది మరి.
1: మంచిది మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, వెల్కమ్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: మా పేరు కోటేశ్వర్ కుమార్ మేడం, కోట్ల వీధి ఐజా.
0: ఐజా నుంచి? ఓకే అండి, చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు
1: మేడం? మాకు ఒక మంచి సాంగ్ మేడం, ఏకవీర నుంచి మంచి సాంగ్. ఏంటి మేడం
0: ఏకవీర?
1: ఏకవీర
0: అందులో ఏదండి
1: మేడం? అది ప్రతి రాత్రి వసంత రాత్రి అనే సాంగ్.
0: శ్రోతల పేర్లు ఉన్నాయా మరి
1: మేడం? అందరి కోసం మేడం.
0: ఓకే అండి, అందరి కోసం పాట వచ్చేస్తుంది, వినిద్దాం. ఓకే అండి, వెల్కమ్.
1: సరే మేడం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం, బాగున్నారా మేడం?
0: నమస్తే అండి, బాగున్నాను. మీరు పేరండి?
1: నాగర్కం జిల్లా సాతాపురం నుంచి నాయసెట్టి మేడం.
0: ఓకే అండి, మీరు బాగున్నారండి?
1: బాగున్నాం బాగున్నాం మేడం.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు మీ పాట?
1: సుమంగళి మేడం. ఏ పాట అయినా సరే మేడం దానిలో.
0: ఓకే అండి, పాట మీకోసం సుమంగళి చిత్రం నుంచి.
1: మేడం లైన్లో ఉండాలా మేడం?
0: పర్లేదండి, పాట వచ్చేస్తుంది, వినేద్దాం మరి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు? హలో హలో
1: పోలేరాయ్ మేడం.
0: హలో పోలేరాయ్ గారు,
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, మీరు?
1: బాగున్నాను మేడం. ముందుగా మన కర్నూలు ఆకాశవాణి అధికారులకు, వ్యాఖ్యాతలకు, ఇంజనీరింగ్ విభాగానికి అందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా. మరి ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు ఈ సందర్భంగా?
1: సినిమా వచ్చేసి ఒకటి ఉంది మేడం, మా ఇంటి మీ ఇంటికి వచ్చి ఏం ఇస్తారు, మా ఇంటికి వచ్చి ఏం చేస్తారని అది ఉందా లేదా అడుగుతారు.
0: అది మా ఇంటి ఆడపడుచు. ఆ సినిమా లేదండి, వేరేది ఏదైనా అడగండి.
1: సర్లే మేడం, సండేలు ఉందా మేడం? నాకు చేసింది సండేలు.
0: ఆహా, లేదండి, అంత కొత్తవి ఇంకా రాలేదు.
1: సర్లేండి మేడం, ఇది ప్రేమలో పావని కళ్యాణ్.
0: ఓకే అండి.
1: అందులో అడగక్కర్లేదు అని ఒక పాట మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దా. చెప్పండి చెప్పండి.
1: మా ఉత్తరం రాష్ట్ర పేర్లు పోలేరాయ్, సురేఖ, సంధ్యారిష్ట, సత్యవతి, సురే, డిఎన్ లాస్య, సుదీప్, శ్రీవిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమలక్ష్మీన, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్ష రెడ్డి, నాగమణి, లక్ష్మీకృష్ణ, రేణుకా చౌదరి.
0: ఓకే అండి, మీ అందరి కోసం పాట వచ్చేస్తుంది.
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి, వెల్కమ్.

0: నమస్తే అండి.
1: మేడం, నరేష్ మేడం ముసాపూర్ నుంచి.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు?
1: జెమిని మేడం సినిమా పేరు. బ్రహ్మ ఓ బ్రహ్మ అనే పాట కాదు మేడం.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది మరి.
1: నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ టోటల్ మా ముసాపూర గ్రామం అందరి కోసం మేడం.
0: ఓకే అండి, మీ అందరి కోసం పాట.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: ఓకే అండి, వెల్కమ్.

0: हेलो, कर्नूल एफएम। हेलो, कर्नूल एफएम मंडी।
1: గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: అదే రఫీద్ అండి.
0: రఫీద్ గారు ఎక్కడి నుంచి?
1: కర్నూల్ అండి.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు?
1: నాకు జైత్రయాత్ర అండి.
0: ఏదండి?
1: జైత్రయాత్ర నాగార్జున.
0: జైత్రయాత్ర అందులో
1: ఎన్నాళ్ళమ్మ ఎన్నెలమ్మ పాట.
0: ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట.
1: థ్యాంక్ యూ,
0: వెల్కమ్.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరండి.
1: మా పేరు శ్రద్ధానప్ప మేడం, అనంతపురం జిల్లా.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి వినాలి పాట? హలో,
1: దేవుళ్ళు. దేవుళ్ళు మేడం.
0: దేవుళ్ళు, ఓకే అండి. అందులో
1: అందరి బంధువు.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినేద్దామా?
1: ఓకే, థ్యాంక్స్ మేడం. గుడ్ నైట్ మేడం.
0: ఓకే అండి, గుడ్ నైట్.

మీరు వింటున్న ఈ పాటతో ఇవాల్టి హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కూరిన సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ముగిస్తున్నాము.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఏక చిత్రగానం ఇవాల్టి ఈ కార్యక్రమంలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి గోవిందుడు అందరి వాడేలే చిత్రం నుంచి పాటలు వింటారు. మరి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు యువన్ శంకర్ రాజా, గాయని గాయకులు రంజిత్, చిన్మయ్, విజయ్, యేసుదాస్, శ్రీవర్ధిని, కార్తీక్, హరిచరణ్, జావేద్ అలీ, హరిహరన్ బృందం. వినండి గోవిందుడు అందరి వాడేలే చిత్రం నుంచి పాటలు.

మీరింతవరకు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి గోవిందుడు అందరి వాడేలి చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు యువన్ శంకర్ రాజా. గాయని గాయకులు రంజిత్ చిన్మయ్, విజయ్ యేస్దాస్, శ్రీవర్ధిని, కార్తీక్ హర్చరణ్, జావిద్ అలీ, హరిహరన్ బృందం. మరి ఇంతటితో ఈనాటి ఏక చిత్రగానం కార్యక్రమం సమాప్తం.

ఆగస్ట్ ఇవన్నీ కర్నూల్ కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా అన్నపూర్ణ చిత్రం కోసం పిఠాపురం కి జమునారాణి ఆలపించిన గీతం వినండి. ఎస్ దక్షిణామూర్తి సంగీత సమర్పణలో

తర్వాత ఎస్ హనుమంతరావు సంగీత సమర్పణలో బాంధవ్యాలు చిత్రం కోసం ఘంటసాల బి వసంత ఆలపించిన ఈ గీతం.

0: भला भला यला यला भला भला यला यला भला भला।
1: వింటున్న పాట దీక్ష చిత్రంలోనిది.

చక్రధారి చిత్రం నుంచి పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత ఘంటసాల పిసుశీల ఆలపించిన శ్రీశ్రీ గీతం ఇది. ఎస్ రాజేశ్వరరావు స్వరాలందించారు. చిలక గోరింక చిత్రం కోసం వినండి.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 11 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: will lead the Indian side. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా రాత్రి 11:10. ఇంతటితో మా ప్రసారాలు ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53.